మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరా సొంత నీయా.

0: opinion leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3. Go!
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వేరే చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: కొన్ని కాన్వర్సేషన్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: Radhika, next week my office event ki please take care of the catering, okay?
11: Sure.
10: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

0: ఫ్లేవర్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Amma, Saturday movie?
0: Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
0: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
0: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.

0: జుగుల్లో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: the right planning, safety, and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals, and timelines. If you have large crowds, food, or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: Mitra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: శ్రీ శ్రీ శ్రీ రంగరంగ రంగాచారులవారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభరాగం.
1: శబస్.

0: to clarity. Your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

Are you guys ready to rock and roll? I can't hear you!

0: ఎనిమిది నుండి పది వరకు. నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆర్యన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: బ్యాంకింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్ ది ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

at 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.

0: backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, అన్ని దోశ, అంచిలి గారి లోటస్ సేమ్, ఆంకి పనీర్ టిక్కా, పచ్చ మిక్కా, పరోటా కూడా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: chart and tally. Option C, tally only. And option D, chart, tally and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas ela untam. It's chart, tally and catering.
0: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chart items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. They also offer catering because their food is so irresistible.
2: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: చాలా చప్పుడు.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడియార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ కేటరింగ్.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు.
0: 7248454400 or visit 3234 Forest Lane, Dallas.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: అందిన
1: కొడానికి బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Hello, Dallas. Good morning. నేను వచ్చేసా, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. హ్యాడ్ ఎ ప్రెటీ బిజీ వీక్ అండి, ఆఫ్ కోర్స్, బట్ సండే వచ్చేసింది. సో హ్యాపీ టు బీ బ్యాక్ విత్ యూ ఆల్. అండ్ బ్యాక్ టు స్కూల్ టైం కూడా వచ్చేసింది కదా. అసలు స్కూల్ షాపింగ్ అని, సప్లైస్ అని, కిడ్స్ క్లాసెస్, యాక్టివిటీ రిజిస్ట్రేషన్స్, అమ్మో వీటితో నేనైతే చాలా బిజీ అయిపోయానండి. ఐఎమ్ గెస్సింగ్ పేరెంట్స్ అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు అని. పైగా ఈ వీకెండ్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ కదా, సో షాపింగ్ చేయాల్సిన వాళ్ళకి చాలా బెస్ట్ బెస్ట్ టైమ్. ట్యాక్స్ కట్టకుండా షాపింగ్ చేయొచ్చు, సేవింగ్స్ అని చెప్పి ఎక్స్ట్రా షాపింగ్ మాత్రం చేయకండి. నేను నిన్న ఆలన్ అవుట్లెట్ కి వెళ్ళాను అనమాట. అసలు ఏం ఆలోచించుకుని వెళ్ళానో తెలియదు గాని వెళ్ళాను. ఇసుక వేస్తే రాలన్నట్టుగా జనాలు ఉన్నారనమాట. అది పక్కన పెడితే ఎండ బాబోయ్, అసలు కుమ్మేసిందండి నిన్నైతే ఎండ. అఫ్ కోర్స్ రోజు కుమ్ముతుంది, బట్ బికాస్ వీ డోంట్ స్టెప్ అవుట్ మచ్ డ్యూరింగ్ సచ్ హాట్ సమ్మర్స్, నిన్న మాత్రం అలా గుడిదానిలాగా వెదర్ ఏం చూసుకోకుండా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత ఆహా, సూర్యారావు గారు మా అంతా చూసినట్టు అయ్యింది. మొత్తం అసలు నా మొహం అయితే ఇట్లా పండు కోతిలాగా అయిపోయాను వేడికి. అండ్ అసలు ఎంత క్రౌడెడ్ గా ఉండిందంటే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అందరూ బ్యాక్ టు స్కూల్ షాపింగ్ ఈ రోజే చేస్తున్నారా అని అనుకున్న తర్వాత రియలైజ్ అయ్యాం ఏంటి అనంటే, ట్యాక్స్ ఫ్రీ వీకెండ్. సో అలా అలా షాపింగ్ చేస్తూ ఈ బ్యాక్ టు స్కూల్ ఇవన్నీ మాట్లాడుకుంటూ అసలు మన చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చేసాయి అన్నమాట. అసలు ఏం జరిగేవి మన చైల్డ్హుడ్ లో, అండ్ ఏం చేసేవాళ్ళము. నాకు ఇలాంటివన్నీ ఎప్పుడు నెమరేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. సో టుడే మనము ఫస్ట్ ఒక సాంగ్ అయితే లైన్అప్ చేస్తానండి, అండ్ అది విన్న తర్వాత వి విల్ టాక్ మోర్. బట్ బై ద వే, మీ అందరికి తెలుసు కదా నేను మీ ఆర్జే శృతి వెంకట్, అండ్ దిస్ ఇస్ మార్నింగ్ మంత్రా, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. సో మరి మన సండే మార్నింగ్ ని ఒక మ్యూజిక్ తో స్టార్ట్ చేద్దామా? ఇదైతే అందరి ఫేవరెట్ సాంగ్ వచ్చేస్తుంది. వచ్చేసింది.

రైట్, వెల్కమ్ బ్యాక్. నేను ఇక్కడ మళ్ళీ ఏదో నొక్కబోయి ఏదో నొక్కానండి, అది ఐఎమ్ ట్రైయింగ్ టు ఫిక్స్ దట్ అనమాట. ఎప్పుడు అంతే, ఎక్సైట్మెంట్, ఓవర్ ఎక్సైట్మెంట్ అయితే ఇలానే అవుద్ది అనమాట. సో ఓకే, ఫిక్స్ చేసేసాను. సో మనము బిఫోర్ వి వెంట్ ఇన్ టు అవర్ ఫస్ట్ సాంగ్, మనం మాట్లాడుకుంటున్నాము చైల్డ్హుడ్ మెమరీస్ అని కదా. సో ఈ రోజు మన మార్నింగ్ మంత్రాలో ఐ థాట్ ఐ విల్ టాక్ అబౌట్ మన చిన్ననాటి అమాయకత్వాలు. ఇది ఎందుకు వచ్చిందంటే నాకు ఈ ఆలోచన, మొన్న మా అమ్మాయి విహానాతోటి మాట్లాడుతూ ఉంటే తను నన్ను ఏదో ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. నేను ఆన్సర్ చెప్పగానే వెంటనే, బట్ అమ్మా హౌ డు యూ నో అని చెప్పి రివర్స్ లో ఒక క్వశ్చన్ వేసింది అనమాట. నేను ఒక సెకండ్ ఆగి, మన చిన్నప్పుడు అసలు మనం ఇలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళమా అని ఆలోచించాను అనమాట. అసలు ఏదన్నా ఎవరైనా ఒక విషయం కాన్ఫిడెంట్ గా చెప్తే చాలు అసలు నమ్మేసే వాళ్ళం, కానీ దాని సోర్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని ప్రూఫ్ ఏంటి, దాని పోనీ అప్పట్లో మనకు గూగుల్ ఆప్షన్ లేదు కాబట్టి, సో గూగుల్ చేసేంత సీన్ లేదు కాబట్టి గూగుల్ చేయాలని కూడా ఆలోచన కూడా ఉండుండదు మనకి, రైట్. సో ఇవేవీ లేవన్నమాట. దాన్ని అప్పుడు అనుకున్న అమ్మా అసలు ఎన్ని థింగ్స్ అలా ర్యాండమ్ గా మన స్కూళ్లలో, ఎస్పెషలీ స్కూల్స్ లలో ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ట్యూషన్ ఫ్రెండ్స్ దగ్గర వింటూ ఉంటాము. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ గుర్తుందా, నెమలి కన్ను బుక్ మధ్యలో పెడితే దానికి పిల్లలు పుడతాయని చెప్పి ఎవరో ఫ్రెండ్ క్లాస్మేట్ చెప్తే దాన్ని అసలు ఎంత సీరియస్ గా నమ్మేవాళ్ళమో కదా. అసలు నేనైతే ఎన్ని రోజులు బుక్ లో పెట్టుకుని చెక్ చేశాను, అసలు ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా, ఇంకో చిన్న బేబీ నెమలికి వస్తుందా, ఎలా వస్తుంది అని చెప్పి. బట్ ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తుంది. అండ్ కానీ అప్పుడు మాత్రం అసలు ఆ నమ్మకాల్లో డౌట్ అనేదే ఉండేది కాదు కదా. లాజిక్ తక్కువ, క్వశ్చన్స్ తక్కువ, కానీ అసలు ఇమాజినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఏమంటారు, మీకు కూడా అలా అనిపించిందా? సో నేను ఇంకొక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను, అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ మన చిన్ననాటి అమాయకత్వాల గురించి. బట్ బిఫోర్ దట్ ఓకే, ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ ఆల్ దట్ మనము మన డైలీ చోర్స్ చేసుకుంటూ ఆర్ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ లేకపోతే కాఫీ పెట్టుకుని అలా రిలాక్స్ అవుతున్న టైంలో బ్యాక్గ్రౌండ్ లో అసలు మన లాంగ్వేజ్ లో ఒక మంచి ఫెమిలియర్ యూనో వాయిస్ కానీ సాంగ్స్ వినిపిస్తే అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా. సో అందుకే వేర్ ఎవర్ యు ఆర్ రేడియో సురభి ఇస్ ఆల్వేస్ క్లోజ్ టు యూ. ఎవ్రీ సాంగ్, ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ మెమరీ, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అన్నమాట. సో మీరు కార్లో వెళ్లేటప్పుడే వినాల్సిన అవసరం లేదండి. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్, అండ్ ఆల్సో యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3, అండ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. సో లెట్స్ లిసన్ టు అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్, అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ మన చిన్ననాటి అమాయకత్వాలు.

All right, that was another beautiful song from the movie Kalusukovalani. Appatlo ee paata evanna oopinda andi asalu kada. So manam maatladukuntunnamu chinnanaati ammaikatval gurinchi, and you are listening to Radio Silibi 107.9 FM HD3. Radio Silibi sounds like home, and nenu mee RJ Shruti Venkat, and we are on Hot Morning Mantra, where memories are becoming conversations anamata. So నేను ఇప్పుడే ఇప్పుడు కాదండి మొన్న అనుకుంటా ఒక ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాను. ఇది ఆగస్ట్ నెల వచ్చేసింది కదా, అయితే ఎంత క్రియేటివ్ గా రాశారంటే ఐ థాట్ ఐల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఆగస్ట్ AUGUST కదా. ఏ అంటే అనుకున్నది జరగాలంట, యు అంటే ఉత్సాహంగా ఉండాలంట, జి అంటే గౌరవం రావాలి, యు స్టాండ్స్ ఫర్ ఉద్యోగం బాగుండాలి, అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సంతోషంగా ఉండాలి, అండ్ టి తలెత్తుకుని బ్రతకాలంట. అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్ అండి. సో వెల్కమ్ ఆగస్ట్, మే దిస్ మంత్ బ్రింగ్ హ్యాపీనెస్, పీస్ అండ్ సక్సెస్ టు ఎవ్రీ వన్, అండ్ కీప్ స్మైలింగ్, కీప్ గ్రోయింగ్, అండ్ నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంట. ఎంత బాగుంది కదండి, నాకు చాలా నచ్చి నేను సేవ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మీ అందరికీ కూడా ఇది చెప్పాలి అని. సో ఎనీవేస్, బ్యాక్ టు ఆర్ చిన్ననాటి అమాయకత్వం టాపిక్. సో నేను వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నమ్మకాలే కాదు కానీ మనకి భయాలు కూడా అసలు అలానే ఇంట్రెస్టింగ్ గా ఉండేది అనమాట. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ భయం ఇప్పుడు చెప్తా. వైట్ ఓమ్ని వ్యాన్ గుర్తుందా, ఎంతమంది గుర్తుందండి? అసలు ఆ వ్యాన్ ఏం పాపం

చేసింది తెలియదు గాని స్ట్రీట్ లో వైట్ ఓమ్నీ వ్యాన్ స్లోగా వస్తే చాలు, ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి జంప్ కిడ్నాప్ చేసే వాళ్ళు వచ్చేసారు బాబో అని అనుకుంటూ ఆ డ్రైవర్ అంకుల్ ఏదో పాపం అడ్రస్ ఎత్తుక్కుంటూ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఉంటే మనం మాత్రం తుర్రు అనుకుని లోపల పరిగెత్తి అక్కడ నుంచి వ్యాన్ వెళ్లిపోయేంత వరకు గోడల దగ్గర అక్కడెక్కడ నుంచి సర్వేలెన్స్ చేసేవాళ్ళం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ లో కూడా వ్యాన్ తెగవాడేవారు, దేనికి విలన్స్ దగ్గరే ఉండేవి వ్యాన్ కిడ్నాపింగ్ లేకపోతే గొడవలకి వెళ్ళడానికోనని. అసలు మొన్న రీసెంట్ గా క్షణక్షణం చూసానమాట, చూసి ఆ ఓమ్ని వ్యాన్ చూసుకుని నవ్వుకున్నాం అనమాట, బాబు ఇది అప్పట్లో ఎంత భయం క్రియేట్ చేసేసింది అని. సో ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది, కానీ అసలు ఆ చైల్డ్హుడ్ ఉన్నప్పుడు వరల్డ్ లో అయితే అసలు విలన్స్ కి పాపం ఒక డ్రెస్ కోడ్లు ఆ పెద్ద పెద్ద ఇట్లా అదేంటి కుర్తాస్ వేసుకునేవారు వైట్ ఎస్పెషలీ, మళ్ళీ వెహికల్ కోడ్ అన్ని అట్లా ఫిక్స్డ్ గా ఉండేవి కదా. ఎంతమంది మీలో దీనికి రిలేట్ అవుతారు నాకు కాల్ చేసి చెప్పండి 9726361966. ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ వినిద్దాం, అండ్ ఆ తర్వాత ఈ చిన్ననాటి అమాయకత్వం గురించి ఇంకొన్ని మెమరీస్ గుర్తు చేసుకుందాం. వచ్చేస్తుంది. లిసన్ టు ది సాంగ్, ఎంజాయ్ అండ్ స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ కదా. నాకు పాట ఆడియో కాదు వీడియో కూడా నాకు చాలా చాలా నచ్చుతుంది. సో మన సాంగ్ కి ముందు చిన్ననాటి జ్ఞాపకాల్లో, సారీ చిన్ననాటి అమాయకత్వంలో ఓమ్ని వ్యాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో నా ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్, నా షో ట్యూనిన్ అయ్యింది అనమాట. సో తను పింగ్ చేసింది, శృతి దిస్ ఇస్ ట్రూలీ రిలేటబుల్, అసలు నువ్వు చెప్తుంటే చైల్డ్హుడ్ మొత్తం అలా గుర్తొస్తుంది అని చెప్పింది. అండ్ దట్ మేడ్ మీ రియలీ హ్యాపీ. అసలు మన జనరేషన్ అదే కదండి స్పెషాలిటీ. అసలు ఎక్కడ పెరిగినా ఏ స్కూల్లో చదివినా కొన్ని భయాలు కొన్ని నమ్మకాలు మాత్రం ఆల్మోస్ట్ అందరికి చాలా కామన్ గా ఉంటాయి కదా. సో అండ్ నా ఫ్రెండ్ కి వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండ్ హెలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఆల్ ది వే ఫ్రమ్ ఇండియా. సో మనము వెరీ సూన్ మన ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో వెళ్ళిపోయే ముందు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఏ టు బి. సమ్ టైమ్స్ మనం అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మామూలుగా అయితే ప్రిపేర్ అయిపోయి ఉంటాం కదా. వీఆర్ ఆల్ వెరీ వెల్ ప్రిపేర్డ్, యూనో ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాము. బట్ సమ్ టైమ్స్ లైక్ నాకు మొన్న బిజీ వీక్ అవ్వడం వల్ల ఐ డింట్ హ్యావ్ ఎనీ బ్యాటర్స్ ఎట్ హోమ్. ఓకే, సో అప్పుడు అనిపించింది అబ్బా అసలు ఏదైనా ఇలా ఇన్స్టెంట్ గా మిక్సీలు దొరికితే బాగుంటుంది కదా అని. సో అలాంటి బిజీ మార్నింగ్స్ కోసం ఏ టు బి వాళ్ళు ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా, స్పేస్ అండ్ పికిల్స్ రేంజ్ తీసుకొచ్చారంట. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ అండ్ యూ కెన్ విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ యూ కెన్ కాల్ దమ్ ఎట్ 214-872-2345. సో మనం ఒక కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాం వెరీ సూన్, బట్ ఐమ్ ప్లేయింగ్ అ సాంగ్ అండ్ స్టే ట్యూన్. విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద కమర్షియల్ అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ అవర్ చిన్ననాటి అమాయకత్వాలు. ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది, వచ్చేసింది.

0: number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేమో సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దే? కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
0: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HD3. And Nenu, me RJ Shruti Venkat, and we are on our morning mantra where memories become conversations. Anmata. So, manam matladukuntunnam mana chinna nati amaikathwal gurinchi. But I just realized andi ippudu melliga andarki day start avutu untundi kada, like it's 8:33 and people, you know, kontha mandi grocery shopping ellalanukunna vallu ready avutu untaru kada velli groceries techukodaniki. So, idi ni ఇప్పుడే చెప్పాలనుకున్నా, ఎందుకంటే చాలా మందికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని. సో ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th, అంటే ఇవాళ లాస్ట్ అనమాట. అండ్ త్రీ ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలిషియస్ treats and fun for the whole family. Anta, they also have raffle prizes including an iPhone anta, or I know iPhone, iPad and TVs, and first 5 customers spending $150 plus each day are going to receive a free 10 grams silver coin. Wow. Raffle entry on purchase of $200 or more. And pillalakaithe free face painting and ashad masam kabatti inka mehendi kuda pettichukochanta. And fresh sugarcane juice and coconut drinks are also available. Special gifts and giveaways throughout this weekend. This is happening today, which is the last day, but it started on 7th of August, 7th, 8th and 9th, 2026 at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. So evaraithe akkada daggarlo unna vallu or anyone can go and check out. And meelo evaro okallu manadi raffle lo manchiga oka prize o iPad o TV o iPhone o winna valani manaspoorthiga korukuntna. Ladies aithe 10 gram silver coin kuda winna valani korukuntnanu. So manam maatladukuntnamu mana chinna nati అమాయకత్వాల గురించి కదా. సో మనం వీ టాక్డ్ అబౌట్ ఓమ్ని వ్యాన్, రైట్? సో నాకు ఇంకోటి కూడా ఆలోచన వచ్చిందండి. పెన్సిల్ మనము చిన్నప్పుడు షార్ప్ చేశాక పెన్సిల్ది పొట్టు వచ్చేది కదా, సో అది డస్ట్ బిన్ లో పడేయకుండా మనం ఏం చేసేవాళ్ళము, దాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి దానిలో కొంచెం పాలు వేసి మిక్స్ చేసి ఎరేజర్ తయారు చేయడానికి ట్రై చేసేవాళ్ళం. ఎంతమంది ఇలా చేసి ఉంటారు? నేనైతే డెఫినెట్లీ చేశానండి. అసలు ఈ ఫార్ములా ఎవరు కనిపెట్టారో తెలియదు.

కానీ బట్ ఎవరో క్లాస్ లో ఫ్రెండ్ చెప్పడం, ఓకే ఆ చెప్పడం ఎంత ఎక్సైట్మెంట్ గా చెప్తారంటే ఏదో నిజంగానే వాళ్ళు ట్రై చేసి వాళ్ళకు ఒక ఇరేజర్ ఫామ్ అయిపోయినట్టే చెప్పేవాళ్ళు అనమాట. సో అది చెప్పగానే మనం ఎగిరిపోయి చూస్తే ఇరేజర్ లేదు, గడ్డిగుడ్డు లేదు, పాలు వేస్ట్. మళ్ళీ నేనైతే తెలుసా ట్రై చేసినప్పుడు పాలు ఏమన్నా ఎక్కువ వేసానా, తక్కువ వేసి ఉండాల్సిందేమో అని చెప్పి నేను ఆలోచించాను కూడా అనమాట. కానీ అప్పట్లో మనకి యూట్యూబ్లు ఫ్యాక్ట్ చెక్లు ఏ ఉన్నాయండి, కాన్ఫిడెన్స్ అంతే. అది కూడా మన మీద కాదు, మన ఫ్రెండ్ చెప్పడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అలా 100% బిల్డ్ అయిపోతుంది అనమాట. ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు, ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. అండ్ ఇలా చాలా చాలా ఉన్నాయండి, నేను రాసుకున్నాను కూడా తెలుసా, ఓ వావ్ అవును మనం ఇలా అనుకునేవాళ్ళం కదా అని. బట్ బిఫోర్ దాట్ ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఆర్యా 2. చాలా రోజులు అయి ఉంటుంది పాట విని. సో మనందరం విందాం, ఎంజాయ్ చేద్దాం అండ్ స్టే ట్యూన్డ్ అండ్ విల్ బి రైట్ బ్యాక్.

0: Welcome back. That was another beautiful song from Aria 2. నేనైతే ఒకప్పుడు ఇది రిపీట్ లో వినేదానమాట. సో నాకు సాంగ్ ప్లే అవుతున్నప్పుడు రెండు కాల్స్ వచ్చాయి. అండ్ ఒకటి శ్రీనివాస్ గారు, అండ్ శ్రీనివాస్ గారు కాల్ చేసి షో బాగుందని చెప్పారు, విచ్ ఇస్ రియలీ నైస్ ఆఫ్ యూ అండి. అండ్ ఆయన చెప్పారు ఈ రోజు దట్ టుడే ఈజ్ మన మహేష్ బాబు గారి బర్త్డే అంట. అసలు అసలు మన మహేష్ బాబు గారు అంటే ఇక అందరికీ తెలిసిందే కదా. మా అమ్మాయి రీసెంట్ గా మహేష్ బాబు ఫ్యాన్ అయిపోయింది అనమాట. షీఈ్ అ బిగ్ టైమ్ పవర్ స్టార్ ఫ్యాన్, బట్ నౌ షీ లైక్స్ మహేష్ బాబు టూ. ఆయన పాటలు బాగా వింటోంది మధ్య. సో అసలు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంటే మహేష్ బాబు గారితో రిలేట్ అయ్యి ఎన్ని ఉంటాయి కదా. బికాస్ అసలు ఎంత హ్యాండ్సమ్ గా ఉండేవారు అంటే ఆయన, నేను ఐ థింక్ ఇంటర్ డిగ్రీ వరకు కూడా అసలు ఐ యూస్ టు లైక్ లిటరలీ అడ్మైర్ హిస్ బ్యూటీ అండ్ ద వే హీ యూస్ టు యాక్ట్. అండ్ ఈవెన్ నౌ ఆఫ్ కోర్స్ హీ యూస్ టు కాదు, హీ స్టిల్ యాక్ట్స్. సో అసలు మన జనరేషన్ తో పాటు ఆయన కూడా గ్రో అయ్యారని అనిపిస్తుంది నాకైతే. అసలు బీట్ మురారిలో కానీ ఒక్కడు కానీ అసలు అతడు అయితే నా ఫేవరెట్ మూవీ. అసలు అవి చెప్పగాని మూవీస్ చెప్పుకోగానే మనకి అసలు ఒక మెమరీ అలా ఫ్లాష్ అయిపోతూ ఉంటుంది కదా. సో మహేష్ బాబు గారికి మార్నింగ్ మంత్ర అండ్ రేడియో సురభి తరఫున అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ మహేష్ బాబు గారి సాంగ్ ఒకటి మంచిది లైన్అప్ చేశాను ఫర్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్యాన్స్. విందాం, ఎంజాయ్ చేద్దాం. అండ్ ఆల్సో యెస్, ఐ డిడ్ గెట్ అ కాల్ ఫ్రమ్ హేమంత్ గారు. మార్నింగ్ మంత్రాలో హేమంత్ గారు కాల్ లేకుండా మార్నింగ్ మంత్ర షో అసలు ఎప్పుడు పూర్తి కాదు. బికాస్ ఆయన ఎవ్రీ వీకెండ్ షో వింటారు, కాల్ చేస్తారు. నాట్ ఓన్లీ హేమ్, ఈవెన్ హిజ్ ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటర్ కూడా కాల్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అగైన్ హేమంత్ గారు ఫర్ కాలింగ్. అండ్ హేమంత్ గారు, నేను చెప్పిన అదే పెన్సిల్ పొట్టు ఇరేజర్ ఉంటుంది కదా, దానికి బాగా రిలేట్ అయ్యారు. అబ్సల్యూట్లీ అండి, ఇంట్లో మేము కూడా ట్రై చేసిన రోజులున్నాయి, అమ్మతో తిట్లు తిన్న రోజులున్నాయి. అది ఒకసారి అవ్వకపోతే మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి ఇంకా ఎక్కువ రోజులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యర్ మెమరీ హేమంత్ గారు. సో నౌ ఐ హావ్ లైన్డ్ అప్ ఎ నైస్ సాంగ్ ఫ్రమ్ కలేజా. అండ్ శ్రీనివాస్ గారు, దిస్ ఈస్ ఫర్ యూ.
1: నిరాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి. బుటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుతుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచుమడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి. నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివ.

వెల్కమ్ బ్యాక్ యాజ్ యూజువల్ ఏదో నొక్కాను వేరే సాంగ్ వచ్చింది బట్ దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ మహేష్ బాబు గారు అండ్ మహేష్ బాబు గారికి వన్స్ అగైన్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సో మనం మాట్లాడుకుంటున్నాము మన మార్నింగ్ మంత్రాలో చిన్ననాటి అమాయకత్వాల గురించి సో ఇప్పుడు అసలు ఇంకొక నెక్స్ట్ ఈ టాపిక్ అయితే అసలు చాలా మంది రిలేట్ అవుతారని నేను అనుకుంటానండి చిన్నప్పుడు బల్పం తినేవాళ్ళు గుర్తుందా నేను తినేదాన్ని కాదు నాకు అసలు నచ్చలేదు ట్రై చేశాను బట్ అసలు ఆ బల్పం తినే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు అసలు దాన్ని స్లేట్ మీద దాని మీద రాయడానికి ఇచ్చిన బల్పం అది రాయడం పక్కన పడేసి దాని సగం విరగొట్టుకుని మళ్ళీ అది ఏదో అసలు ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది బాబోయ్ అసలు తెగ తినేసేదండి బల్పాలు బాబు అసలు నేను ట్రై చేశాను కానీ ఆ టెక్స్చర్ ఏదైతే పళ్ళ మధ్యలోకి వెళ్తుందో బో దట్ వాజ్ వెరీ ఇరిటేటింగ్ అండ్ ఐ డింట్ లైక్ ఇట్ బట్ ఐ యూస్ టు సీ హర్ ఈట్ బల్పం సో మచ్ ఇట్లా డబ్బాలు డబ్బాలు కొనుక్కునేది అమ్మాయి అలా కొంతమంది అయితే గోడకున్న సున్నాలు కూడా గీక్ తినే అసలు ఇంకొంతమంది అయితే మట్టి ఎస్పెషలీ ఆ వర్షం పడిన తర్వాత ఆ మట్టి స్మెల్ వస్తుంది కదా అదొక టెంప్టేషన్ వచ్చేదంట వాళ్ళకి అసలు ఆలోచిస్తూ ఉంటే అసలు ఎలా తిన్నాం అబ్బా ఇవన్నీ అప్పట్లో అని అనిపిస్తుంది ఇంగ్రీడియంట్స్ ఏంటి అది సేఫా కాదా హైజీనిక్ కాదా ఏమి అసలు ఈ ఆలోచనలు ఏముండదు ఎవరో ఒకళ్ళు తింటారు ఫ్రెండ్ క్లాస్ లోనో ఎక్కడో అది బాగుంది అని అనడం వాళ్ళు చెప్పిన అసలు ద వే దే యాక్చువల్లీ యూనో ఎక్స్ప్రెస్ ఇట్ దాంతో అసలు ఎట్లయినా సరే దాన్ని ట్రై చేసేయాలి అని చెప్పి నేను కూడా అలానే ట్రై చేశాను కానీ పాపం అసలు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎంత అమాయకంగా ఉండేవాళ్ళం కదండి మనం అప్పట్లో అనిపిస్తుంది మీలో ఎంతమంది బల్పాలు తినేవాళ్ళు ఉన్నారు తినడం ట్రై చేశారా ఆర్ మీ క్లాస్ లో ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా బల్పాలు తినేవారా కాల్ చేసి చెప్పండి చెప్పాలి అనుకుంటే అండ్ బికాస్ ఇట్స్ మహేష్ బాబు గారి బర్త్ డే నాకు ఇంకొక మంచి ఫేవరెట్ సాంగ్ ఆఫ్ హిమ్ నేనైతే అసలు ఈ పాట చూసి అలా ఆయన చూస్తూ మైమర్చిపోయేదాన్ని దట్స్ ఫ్రమ్ సాఫ్ట్ మూవీ మురారి సో I have lined up a beautiful song and andaram vindam enjoy cheddam but don't forget to stay tuned and we will talk more about our chinna nati amaikathvalu.

0: ಅದಿಗೋತಲ್ಲೆ ನಿಮ್ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: ఇంకొక మంచి పాట వినేశాం కదా. సో మనం మాట్లాడుకుంటున్నాం మన చిన్ననాటి అమాయకత్వాల గురించి ఆన్ మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్, అండ్ వీఆర్ ఆన్ రేడియో సిలబి 107.9 ఎఫ్ఎం HD3. దట్ సౌండ్స్ లైక్ హోమ్. సో వెరీ సూన్ మనము మన నెక్స్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోబోతున్నాం అన్నమాట. బట్ వెళ్లిపోయే ముందు మీ అందరికి ఒక గ్రేట్ న్యూస్ అండి ఫ్రమ్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సో వీళ్ళు డీప్ క్లీనింగ్ పైన $200 ఆఫ్ ఇస్తున్నారండి. అసలు దట్స్ అమేజింగ్. యూనో మామూలుగా సాధారణంగా కొంచెం నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను కదా, నేను డెంటల్ రీజన్ అన్ని తీసుకుంటాను, కానీ అవసరం ఉంటే తప్ప ఒకప్పుడు ఇప్పుడు కాదు వెళ్లేదానికి కాదు, అలా డబ్బులు కట్టేదాన్ని కానీ వెళ్లేదాన్ని కాదు. కానీ ఒక పాయింట్ లో ఐ రియలైజ్డ్ నాట్ ఓన్లీ మన హెల్త్ మెడికల్ కూడా కాదు, డెంటల్ రీజన్ ఇవి కూడా రెగ్యులర్ గా చేయించుకోవాలి. ఎస్పెషలీ డెంటల్ అయితే డెంటల్ క్లీనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు $200 ఆఫ్ ఇస్తున్నారు కాబట్టి వీ కెన్ హ్యావ్ క్లీన్ టీత్, హెల్దీ గమ్స్ అండ్ కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకటేసారి. కానీ ఇది లిమిటెడ్ టైం ఓన్లీ అండి. సో హరీ అప్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 972-484-5400, ఆర్ యూ కెన్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అండ్ దే లొకేటెడ్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. సో మనము ఇంకా మాట్లాడుకుందాం, కానీ బిఫోర్ ఐ స్టార్ట్ మై నెక్స్ట్ టాపిక్ ఎలాగో బ్రేక్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, అది వినేసి కమర్షియల్ బ్రేక్ వినేసి వెంటనే వచ్చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ బి రైట్ బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ అవర్ చిన్ననాటి అమాయకత్వాల గురించి. అండ్ హియర్ యు గో.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Chappan sir, what you'd like to order?
4: Baya, in the specials mein agara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, medu bhi excluded special thali, this bhai lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which amika paratha.
4: Huh? Indi bro, ganni yeppino, and specials maatra mein adina.
3: Inga onne, chappan dara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chest narante,
5: Adayar Anand Bhavan A to B,
3: your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
5: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
3: Fresh, delicious, and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
6: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ One stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Amma, Saturday movie?
8: Manabadi class.
7: Amma, old McDonald had a phone.
8: Uppu kappu rambu. Telugu paddhin chepu?
7: Uppu kappu rambu.
8: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
9: వెల్కమ్ బ్యాక్. టైం 9:03 అయిపోయింది అండ్ అ వెరీ గుడ్ మార్నింగ్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. అందరూ ఇప్పుడే మెల్లిగా లేచి కాస్త ఫ్రెష్ అయి కాఫీలు టీలు కలుపుకుని పట్టుకుని కూర్చుని ఉంటారు. నేను కూడా ఇక్కడ మామూలుగా అయితే ఇంట్లో మంచి కాఫీ రెడీ చేసుకుని వస్తానండి, కానీ ఈరోజు లేట్ అయింది కాబట్టి నేను కూడా ఒక మంచి ఐన్స్టైన్ బేగల్ నుంచి ఒక కాఫీ గ్రాబ్ చేసుకుని వచ్చాను. నేను కూడా అలా కాఫీ తాగుతూ ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతున్నాను. సో మనం కమర్షియల్ కి ముందు వీ వర్ టాకింగ్ అబౌట్ చిన్ననాటి అమాయకత్వాలు, రైట్? అందులో నేను ఒక మెమరీ షేర్ చేశాను కదా, మనకి స్కూల్లో బల్బం టేస్ట్లు కానీ ఆర్ బీట్ ఆర్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్లు కానీ, సారీ పెన్సిల్ పుట్టుతో చేసిన ఎరేజర్ కానీ అని. సో నాకు శ్రీనివాస్ గారికి మళ్ళీ కాల్ చేయడం జరిగింది అండ్ నేను వింటున్నాను అండి. వింటూ నాకు కూడా ఐ సపోజ్ టు కాల్ మై టీచర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, కానీ ఇప్పుడు మీ షో వింటుంటే నాకు సడన్ గా స్కూల్ అంటే అది గుర్తొచ్చి ఆయనకు వెంటనే కాల్ చేసి మాట్లాడాను. హీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్పి చెప్పారు. అండ్ ఆయన ఒకప్పుడు స్కూల్లో చాలా బెస్ట్ స్టూడెంట్ అంట, అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కాలనట్లేదు, చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్పుకుంటున్నాం కదా. సో బెస్ట్ స్టూడెంట్ అంట, కానీ ఒకసారి వెన్ హీ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ ద టీచర్ వాజ్ రియలీ రియలీ అప్సెట్ బికాస్ హీ ఆల్వేస్ హోప్డ్ వెరీ హై ఫ్రమ్ హిమ్ అంట. కొట్టడం కూడా జరిగింది అని చెప్పారనమాట. బట్ ఇప్పుడు ఆ టీచర్తో మాట్లాడుతున్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని చెప్పుకుని కొంచెం మేము రిమైండ్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో టేకింగ్ అస్ బ్యాక్ టు దోస్ డేస్ అని చెప్పారు శ్రీనివాస్ గారు. లైక్ ఐ టోల్డ్ యూ, నాకు ఎవ్రీ వీక్ అండి, బికాస్ యునో వీ రన్ ఆన్ టైమర్స్ ఆన్ ఎ వీక్ డే. నాకు వీకెండ్ వస్తే మటుకు ఐ రియలీ లైక్ గోయింగ్ బ్యాక్ టు హౌ యునో ఆర్ లైఫ్ యూస్ టు బీ డ్యూరింగ్ చైల్డ్హుడ్, బికాస్ నౌ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ పేరెంట్స్, వీ హ్యావ్ కిడ్స్ అట్ హోమ్, రైట్? సో వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నప్పుడు మనం అప్పట్లో పెరిగినప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అని మాత్రం బాగా గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇగో ఇలాంటి సండే మార్నింగ్స్ అలాంటి టాపిక్స్ ఇక్కడ తీసి మాట్లాడాలంటే ఇంకా ఇష్టం అన్నమాట. సో నేను ఐ వాంటెడ్ టు టాక్

అబౌట్ ఇండియా టుడే అండి. ఇండియా టుడే రెస్టారెంట్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్ అంట. దే ఆర్ అన్వైండింగ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్. అండ్ దిస్ ఇస్ ఎట్ ఇండియా టుడే, లొకేటెడ్ ఇన్ సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM to 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అంటో అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. గో డూ విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, సౌత్ లేక్. నేను వెళ్లడం జరిగింది, మా టీమ్ అంతా వెళ్ళాం. యాక్చువల్లీ మన అందరికీ తెలిసిన మన బిజ్లీ గారు, అదే మన క్రాంతి గారు, యునో ఓన్స్ దిస్ ప్లేస్ అండ్ అమేజింగ్ అమేజింగ్ అంబియన్స్ అండి, అమేజింగ్ హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. డూ డూ డెఫినెట్లీ ట్రై. సో ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ from the movie Ajnatavasi. Let's listen to that and talk more.

బాగుంది కదా, చాలా రోజుల తర్వాత విన్నాను నేను కూడా ఈ పాట. అండ్ అజ్ఞాతవాసి మూవీలో సాంగ్స్ ఎంత బాగున్నాయో స్టోరీ అంత డిసప్పాయింట్ చేసిందండి మమ్మల్ని అయితే. అసలు మేము ఇంకా థియేటర్లో వెళ్ళి చూసాం అనమాట, అది నా మెమొరీ మూవీ గురించి. సో మనం మాట్లాడుకుంటున్నాం మన చిన్ననాటి అమ్మాయికత్వాల గురించి, రైట్? సో నాకు మొన్న మా అమ్మాయికి బర్త్డే టైంలో ఆర్ క్రిస్మస్ టైంలో అనుకుంటే ఒక చిన్న డిజిటల్ కెమెరా కిడ్ వర్జన్ కొనిచ్చామన్నమాట. సో అయితే తను ఫొటోస్ తీస్తుంది, ఇమ్మీడియట్ గా చక్కగా డిలీట్ చేసేస్తుంది అనమాట, బికాస్ ఇఫ్ షీ డజంట్ లైక్ ఇట్. నేను అన్నాను అసలు అప్పట్లో మేము ఎలా ఫొటోస్ తీయించుకునేవాళ్ళం తెలుసు.

0: అని చెప్పేసి అన్నాను. బయటవి మీలో ఎంతమంది గుర్తుంది అప్పట్లో ఫోటోలు తీయించుకోవడం? అసలు ఇప్పుడు మంచిగా అయినా ఫోటో తీసేసరికి ఇమ్మీడియట్లీ అమ్మ షోమీ అని చెప్పి నచ్చకపోతే డిలీట్ చేసేస్తుంది మా అమ్మాయి, మళ్ళీ పోజ్ పెడుతుంది మళ్ళీ ఫోటో పెడుతుంది. కానీ మనకి చిన్నప్పుడు ఈ లగ్జరీ ఉందా అండి? లేదు కదా. కెమెరా బయటికి తీసారంటే చాలు, అందరం ఫస్ట్ లైన్ లో నిలబడిపోవాలి, రెడీ స్మైల్ అండ్ క్లిక్, అంతే. ఫోటోలో మనం కళ్ళు మూసామా, జుట్టు చింపిరిగుందా, ఎవరో ఎటో చూస్తూ ఉంటాము, ఏం తెలీదు. రోల్ అలా కంప్లీట్ అయిపోగానే స్టూడియోకి ఇచ్చేసి వాటిని అన్ని డెవలప్ చేసే ఫోటోలు చేతికి వస్తే గాని అసలు ఆ రిజల్ట్ ఏంటి అనేది తెలిసేది కాదనమాట. అండ్ ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే, ఫోటో బాగున్నా బాగోకపోయినా డిలీట్ అనే ఆప్షన్ అయితే లేదు, రైట్? అది కూడా అట్లా ఆల్బమ్ లో పెట్టేసి లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసేవాళ్ళు. అలా నాదొక ఫోటో ఉంటుందండి బాబోయ్, నన్ను అసలు నేను చూసుకోలేను ఇప్పుడు, బట్ అప్పట్లో నేను లైక్ చేసాడు యూనో, ఫోటో రీల్ అండ్ దెన్ క్లిక్ అనగానే అయిపోయింది, రెడీ అనగానే అలా ఎలా ఉంటే అలా నుంచుండే వాళ్ళం. కానీ అసలు దోస్ ఆ ఫొటోస్ అసలు ఇప్పుడు చూసుకుంటూ మాత్రం అసలు ఎంటైర్ చైల్డ్హుడ్ అలా గుర్తొచ్చేస్తుంది. అంటే రా అనమాట, ఎలా ఉన్నామో అలానే ఉండేవన్నమాట ఫొటోస్, అసలు బ్యూటిఫుల్ కదా. నేను మొన్న మా అమ్మాయికి ఇదే మెమరీ షేర్ చేసుకుంటున్నాను, మాకు ఇలా ఉండేది కాదు, నువ్వు ఇప్పుడు మంచిగా అన్ని డిలీట్లు కొడుతూ ఉంటావు అని. బట్ మీలో ఎంతమంది రిలేట్ అయ్యారు ఈ టాపిక్ మీద? ఫొటోస్ అంటే ఒకే ఒక ఛాన్స్ ఉండేది కదా అసలు, స్కూల్ ఫొటోస్ కానీ ఆర్ బీట్ యూనో బయట మనం ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ కానీ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, అండ్ లెట్స్ లిసన్ టు అవర్ సాంగ్ అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ అవర్ చిన్ననాటి అమాయకత్వాలు.
1: వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.

ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్. పాట బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను, నేను కూడా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ పాట జరుగుతున్న క్రమంలో నాకు సూర్య గారు కాల్ చేయడం జరిగింది. నేను సాంగ్ కి ముందు చెప్పాను కదా, వాట్ వర్ వి టాకింగ్, ఒక్క నిమిషం అండి, సారీ. ఎస్, ఫోటో అంటే ఒకే ఒక ఛాన్స్ అని చెప్పి సో సూర్య గారు ఒక మెమరీ షేర్ చేసుకోవడం జరిగింది. అప్పట్లో అంటే డబుల్ పోజ్ అని చెప్పి ఒక ఫోటో ట్రిక్ ఉండేది, అంటే ఇట్స్ బేసికలీ ట్రిక్ ఫోటోగ్రఫీ. అండ్ ఎలా అంటే ఒకే మనిషి డ్యూయల్ సైడ్స్ లో నుంచుని తీయడము. అండ్ బికాస్ ఇట్ వాజ్ నాట్ డిజిటల్ కెమెరాస్, అది మళ్ళీ మనం డెవలప్ కి ఇచ్చేంత వరకు అసలు ఎలా వచ్చిందనేది తెలియదంట. సో ఆయన హ్యాండ్ షేక్ ఇస్తూ రెండు సైడ్స్ నుంచి ఆయనే హ్యాండ్ షేక్ ఇటు ఆయన ఇస్తూ అటు పక్క ఆపోజిట్ నుంచి కూడా ఆయనే పుచ్చుకుంటున్నట్టు ఫోటో తీద్దామని అనుకున్నారంట. సో సారీ సూర్య గారు, నవ్వుతున్నారు అనుకోకండి, ఇట్స్ రియలీ ఫనీ. సార్, డెవలప్ చేశాక ఎలా వచ్చింది అని అంటే ఆ చెయ్యి, బికాస్ హీ డిడ్ స్టాండ్ ఇన్ ద రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ లో, ఇక్కడ హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటే ఆపోజిట్ సైడ్ లో ఆయన నించున్న యాంగిల్ కి ఎలా ఉందంటే ఆయన పొట్టలో ఆయనే గుచ్చుకున్నట్టు వచ్చింది అంట ఫోటో. దట్ వాజ్ అ వెరీ వెరీ క్యూట్ మెమరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ ఇట్, ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. బట్ దట్ వాజ్ రియలీ, నేను అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చెప్తున్నారని చెప్పి నేను సీరియస్ గా వింటున్నాను. బట్ దట్ వాజ్ అ గుడ్ వన్. సో మనము మన చిన్ననాటి అమాయకత్వాల్లో మామూలుగా చిన్నప్పుడు మనం ట్రైన్ జర్నీ చేసేవాళ్ళం కదా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాపిక్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. అయితే ట్రైన్ వెళ్తూ ఉంటే, పక్క వేరే ట్రైన్ వెళ్తుంటే కొన్ని కొన్నిసార్లు ఆ విండో దగ్గర కూర్చుని వాళ్ళకి చెయ్యి ఊపుతూ బాయ్ చెప్పేవాళ్ళం, గుర్తుందా? అసలు వాళ్ళెవరో, వాళ్ళు పుట్టుపూర్వోత్తరాలేంటో, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు మళ్ళీ మనం లైఫ్ లో వాళ్ళని చూస్తామో లేదో కూడా తెలియదు, కానీ అసలు అలా చెయ్యి ఊపేవాళ్ళం. అండ్ అసలు మజా ఏంటి అని అంటే వాళ్ళు రిటర్న్ లో మనకి చెయ్యి ఊపితే అబ్బాబ్బా అసలు ఏదో మనకి తెలిసిన వాళ్ళు అన్నట్టే ఫుల్ అట్లా హ్యాపీనెస్ వచ్చేసేది అనమాట. రైల్వే క్రాసింగ్ దగ్గర కూడా కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ కి బాయ్ చెప్తూ ఉండేవాళ్ళం, గుర్తుందా? ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అసలు ఎంత క్యూట్ గా అనిపిస్తుంది కదా, మనం ఎంత అమాయకంగా ఉండేవాళ్ళమో అప్పట్లోనని. అసలు స్ట్రేంజర్ అంటే ఫస్ట్ సస్పీషియస్ కాదు, అంటే ఈవెంచువల్లీ కొద్దిగా భయం ఉండేది, కానీ బట్ ఒక స్మైల్, ఒక వేవ్, అంతే. అసలు ఆ కనెక్షన్ ఒక బ్యూటిఫుల్ గా అనిపించేది కదా. సో ఐ థాట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అ గ్రేట్ గ్రేట్ ఎగ్జాంపుల్ టు టాక్ అబౌట్ చిన్ననాటి అమాయకత్వాలు. పరిచయం లేకపోయినా హ్యాపీగా అసలు ఒక బాయ్ చెప్పేసే వాళ్ళం కదండి. సరే, ఇప్పుడు ఇంకొక సాంగ్ లైనప్ చేశాను. బట్ లైనప్ చేసే ముందు మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మన రేడియో సురభి టీమ్ వెళ్లడం కూడా జరిగింది. అండ్ దే హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్ దేర్. అసలు హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. అండ్ ఫ్రమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీ అంటండి. ఇంతేకాదు, మీ ఇంట్లో ఎనీ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ ఆర్ ఎనీ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో మరి ఎందుకండి వెయిటింగ్, ఫస్ట్ వెళ్ళిపోవాలి అంతే. విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, దే ఆర్ నౌ సర్వింగ్ అస్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో లొకేషన్స్ అంట. సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైనప్ చేశానండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. హేమచంద్ర ఇట్లా ప్రాణం పెట్టి పాడాడు ఈ పాట. సో మీరందరూ కూడా వినండి, ఎంజాయ్ చేయండి, బట్ స్టే ట్యూన్డ్.

బాగుంది కదండి అసలు ఈ పాట అలా వింటూ ఉంటే, పాటలు అయిపోతుంటున్నారే అప్పుడే అయిపోతుందా అని అనిపిస్తుంది. ఒక చాలా చాలా ఇష్టమైన పాట. అండ్ అసలు ఇందులో వరుణ్ తేజ్ ఈ మూవీలో ఎంత నచ్చేసాడో అండి, అసలు నాకు యునో ఐ ఫెల్ట్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ లో. అండ్ అసలు చాలా రియలిస్టిక్ గా, ఇట్ డిడ్ ఫీల్ లైక్ హీ వాజ్ యాక్చువల్లీ యాక్టింగ్, ఇట్ ఫెల్ట్ లైక్ హీ వాజ్ లివింగ్ ద రోల్ ఆఫ్ దట్ హీరో. చాలా చాలా బాగుంటుంది పాట. సో మనం మాట్లాడుకుంటున్నాము చిన్ననాటి అమాయకత్వాల గురించి, రైట్? అలాంటి అమాయకత్వాలలో ఇంకొక టాపిక్ నాకు గుర్తొచ్చింది ఏంటి అని అంటే, మనం పైన ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్లిన తర్వాత ఒక్కొక్కసారి మనకు ఒక లాంగ్ వైట్ లైన్ కనిపించేది, గుర్తుందా? అసలు అది కండెన్సేషన్ అని ఆర్ కాంట్రైల్ అని అసలు ఇవి ఏం తెలిసేది కాదు అప్పట్లో. స్కైలో ఇట్లా వైట్ లైన్ కనిపిస్తే చాలు, రాకెట్ వెళ్ళింది అని ఎక్సైట్ అయిపోయేవాళ్ళం. అసలు ఎవరో ఒకళ్ళు చూడడం, ఇంట్లో అందరినీ బయటికి పిలవడం, ఎక్కడ అని చెప్పి మొత్తం వెతికే వాళ్ళం అనమాట. అసలు ఇప్పుడు మనకి ఎన్నో ఫ్లైట్స్ పైన వెళ్తూ ఉంటాయి రోజు, మనం తలెత్తి కూడా అసలు కొన్నిసార్లు నోటీస్ చెయ్యం, రైట్? సో ఇట్లా వెళ్తున్నాయి అని చెప్పేసి అంటిల్ యూఆర్ వెరీ క్లోజ్ టు ది ఎయిర్పోర్ట్ ఆర్ లివింగ్ సమ్వేర్ క్లోజ్ ప్రెమిసెస్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. కానీ అసలు అప్పట్లో అసలు ఆకాశంలో ఒక వైట్ లైన్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్, అసలు హ్యాపీనెస్ అంటే అప్పుడు ఇట్లా చిన్న చిన్న వాటికి అసలు తెగ ఎక్సైట్మెంట్, తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం కదా. అసలు అలాంటిది ఇంకోటి కూడా ఏంటి, హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తే అసలు ఇంటి నుంచి బయటికి పరిగెత్తిన బ్యాచ్ లో ఎవరున్నారు, నేను ఫస్ట్ అండి, నేనైతే అసలు ఎక్కడుందా ఎక్కడుందా

అని చెప్పేసి వెళ్ళి దాన్ని చూసి అదేదో మన కోసం వచ్చేసిన హెలికాప్టర్ లాగా ఒక ఎక్సైట్మెంట్ అన్నమాట. సో ఎంతమంది రిలేట్ అవుతారు దీనికి? మీ మెమరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే యునో రైట్, యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. అండ్ ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, ఇది కూడా విందాం, బట్ స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ టాక్ మోర్. ఓ యా, వెరీ సూన్ మనము ఇంకొక కమర్షియల్ బ్రేక్ లో కూడా వెళ్ళిపోతామండో ఇంకొక 3.5 మినిట్స్ లో. అంతలోపు ఈ పాట వినండి అండ్ వీల్ బీ బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్

0: ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబీ అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా
6: ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సిరబీ 107.9 FM HD3. నేను మీ ఆర్జే శృతి వెంకర్. అండ్ ఈ రోజు మార్నింగ్ మంత్రాలో మనము మన చిన్ననాటి అమాయకత్వం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పటి వరకు వీ టాక్డ్ అబౌట్ లాట్ ఆఫ్ టాపిక్స్ కదా. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ కి మా అమ్మాయి, షీఈ్ వెరీ క్లోజ్ టు మై యంగర్ సిస్టర్ అనమాట. తను ఇండియాలో ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనకి రాత్రి అప్పుడు వాళ్ళకి పగలు, వాళ్ళకి పగలప్పుడు మనకి రాత్రి అవుతుంది కదా. మా అమ్మాయికి స్టార్టింగ్ లాజిక్ అర్థమైంది కదనమాట, ఏంటిది అని చెప్పి. అయితే దాన్ని ఓ రోజు వచ్చి అంటుంది, అమ్మ యునో వాట్, ఐఎమ్ సెండింగ్ యునో ఐల్ బి సెండింగ్ ద మూన్ టు శ్వేత, మై సిస్టర్ పేరు శ్వేత. అండ్ శ్వేత, వెన్ షీ వేక్స్ అప్, వెన్ ఐ వేక్ అప్, శ్వేత విల్ బి సెండింగ్ బ్యాక్ మీ సన్ అని చెప్పి అనింది అనమాట. అది షీ థింగ్స్ దాట్ తను పొద్దున్న రాత్రి పడుకునే ముందు మూన్ ని గుడ్ నైట్ చెప్పి నా వెళ్ళు శ్వేత దగ్గరికి అని పంపిస్తుందంట. తర్వాత పొద్దున శ్వేత తనకి రిటర్న్ లో సన్ను పంపిస్తుందంట. అసలు ఎంత క్యూట్ అనిపించిందండి నాకు అసలు విన్నప్పుడు. దాట్ రిమైండ్ మీ ఆఫ్ మనం చిన్నప్పుడు నైట్ టైమ్ అమ్మ నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు చందమామ మన వెంటే వస్తున్నాడు అని అనుకునేవాళ్ళం. గుర్తుందా, నడుస్తున్నాము, చందమామ వస్తున్నాడు, కార్లో వెళ్తున్నాం, అప్పుడు కూడా మన వెంటే ఫాలో అవుతున్నాడు. అండ్ యునో ఫాస్ట్ గా వెళ్తే అసలు చందమామ కూడా ఫాస్ట్ గా వస్తున్నాడు అని అనుకునే వాళ్ళం, రైట్? సో అసలు మన కోసమే వచ్చాడు అనే ఫీలింగ్ అనిపించేది. అండ్ అసలు ఆ మూన్ లో ఆ మార్క్స్ చూసి అక్కడ చెప్పేవారు, గుర్తుందా మూన్ లో అవ్వు ఉంది అండ్ ఎవరో చెట్టు కింద కూర్చున్నారు అని ఎన్నెన్నో కథలు వినేవాళ్ళం చిన్నప్పుడు, రైట్? నాకు అవన్నీ అసలు అలా ఫ్లాష్ అయిపోయాయి అనమాట. సో అసలు ఇప్పుడు మనకి మూన్ గురించి సైన్స్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు, అన్ని తెలుసు. కానీ అప్పట్లో మాత్రం చందమామ వాజ్ అవర్ ఫ్రెండ్ అండ్ మన వెంటే అలా ఇంటికి వచ్చేవాడు అనమాట. అసలు ఆ ఇన్నోసెన్స్, ఎంత అమాయకత్వం, ఎంత బాగుండేదో కదా. So I have lined up another beautiful song for all of us to listen and enjoy. But before that, I wanted to talk about ఏకల్ విద్యాలయ కథక్. డాలస్ లో ఎంతో మంది డాన్స్ లవర్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి అయితే ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉండబోతుందండి. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ దే ప్రెజెంటింగ్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. దిస్ విల్ బి హ్యాపెనింగ్ ఆన్ August 28th ఫ్రైడే అట్ గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్. గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారంట. దే హ్యావ్ ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంట. అండ్ డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM అండ్ టికెట్స్ ఆర్ స్టార్టింగ్ అట్ జస్ట్ $35 అండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే డిన్నర్ ఈస్ ఆల్సో ఇన్క్లూడెడ్. అండ్ ఫర్ టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం విజిట్ tinyurl.com/kathakperformance2026 అన్నమాట. సో దాట్ వాజ్ అబౌట్ ఏకల్ విద్యాలయ కథక్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ

0: తప్పకుండా వెళ్లి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ నౌ నేను ఇంకొక మంచి సాంగ్ ఫ్రమ్ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ప్లే చేస్తున్నాను.
1: ఈ గాలి ఆ ఊరు

All right, welcome back. That was another beautiful song from Andhra King Taluka. Okay, so naku ee song avutunna kramamlo Lakshmi garu call cheyadam jarigindi. Lakshmi garu, thank you so much for calling. Nenu indake anukunna Lakshmi garu nannu marchipoyinattunnaru, asalu call cheyaledu annani, but you proved me wrong. Chandamama you know example gurinchi maatladukunnam kada, so antunnaru that is so relatable andi. Scooter meeda chinnappudu nanto bayatiki velletappudu nijangane ala Chandamama mananni follow avutunnattu anipinchedi annani. And ippudu vaalla ammayi, now you know she thinks that ippudu manam edana andaram kalisi okay event కి ర్యాండమ్ పీపుల్ ఒకే ఈవెంట్ కి వెళ్తున్నాం అనుకోండి, లైక్ రీసెంట్ గా కిరవాణి ఈవెంట్ అయింది, దానికి వెళ్తున్నప్పుడు షీ థాట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ యునో ఫాలోయింగ్ ఈచ్ అదర్ అని అనుకుందట. దట్ ఈస్ సో క్యూట్ అండి, ఎంత ఇన్నోసెంట్ గా. మనం కూడా అప్పట్లో ఇలానే ఉండేవాళ్ళం కదా. అండ్ ఆల్సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు, మనము ఏదన్నా ఒక స్పెసిఫిక్ బ్రాండ్ కారు కొందాం అనుకున్నాం అనుకోండి. నేను ఎగ్జాంపుల్ 2016 లో సుబారు తీసుకుందాం అనుకున్నాను. ఐ వాజ్ లైక్ చీ సుబారు అని అనుకున్నా, బట్ మై హస్బెండ్ వాజ్ లైక్ ఫస్ట్ దీన్ని బాగా దీని మీద ట్రై చేసిన తర్వాత అప్పుడు విల్ బై రియలీ హై ఎండ్ కార్ అని చెప్పేసి అన్నా. చీ అసలు ఎవరైనా కార్ డ్రైవ్ చేస్తారా అని అనుకున్నా, కానీ షోరూమ్ నుంచి బయటకు వచ్చాక చూస్తే అన్ని అవే కార్లు కనిపించేవండి. అసలు దట్స్ హౌ స్ట్రేంజ్ కదా, లైక్ వెన్ యూ థింక్ ఆఫ్ సంథింగ్ ఈ కళ్ళ ముందు అసలు అవే కనిపిస్తూ ఉంటాయి. సో దట్స్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ దట్ లక్ష్మి గారు వాంటెడ్ టు షేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇవాళ మనం చిన్ననాటి అమాయకత్వంలో మన ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే, ది మోస్ట్ ఫేమస్, ఇదైతే అసలు చిన్నప్పుడు ఫ్రూట్స్ తినేవాళ్ళం కదా, ఫ్రూట్ తినేటప్పుడు పొరపాటున సీడ్ మింగేసాం అనుకోండి, ఏమయ్యేది? మన అమ్మో అమ్మమ్మో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే ఏదో ఎవరో ఒకళ్ళు చెప్పేవారా, ఇప్పుడు చూడు నీ కడుపులో చెట్టు మొలుస్తుంది అని. అంతే, ఇక నెక్స్ట్ ఫ్యూ డేస్ దాని మీదే ఫుల్ ఫోకస్, నిజంగానే మొలుస్తుందా, నేనైతే అమ్మో ఇప్పుడు ఏంటి ముక్కులోంచి రూట్స్ బయటకు వచ్చేస్తాయా, అసలు ఇప్పుడు వాటర్ లోపల వాటర్ తాగితే అమ్మో ఇప్పుడు సీడ్కి ఏంటి వాటర్ కూడా పట్టించేసినట్టు అనిపిస్తుందా అని చెప్పేసి అలా ఆలోచించేదాని అనమాట. అసలు ఆ లాజిక్ ఏంటో తెలియదు, కానీ చెప్పిన వాళ్ళని నేను అదే చెప్పాను కదా ఇందాక, అసలు లాజిక్ ఉండదండి. అక్కడ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే మనం కూడా వాళ్ళని అంతే కాన్ఫిడెంట్ గా 100% నమ్మేవాళ్ళం అనమాట. ఐ థింక్ దట్ ఈస్ చిన్ననాటి అమాయకత్వం, రైట్? ఇంపాసిబుల్ అని మనకి ఇప్పుడు తెలుసు, కానీ వాటిని అప్పట్లో డౌట్ లేకుండా నమ్మేసేవాళ్ళం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యునో ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఎంతమంది దీనికి రిలేట్ అయ్యారు, మీరు ఎవరైనా ఇలా ఆలోచించారా చెప్పాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. అండ్ నేను ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను ఫ్రమ్ ది మూవీ పుష్ప. చాలా రోజులైంది ఈ పాట విని, సో అందరం ఒకసారి విని ఎంజాయ్ చేద్దాం. బట్ స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్.

0: All right, that was another beautiful song. So, మనం మాట్లాడుకుంటున్నాము చిన్ననాటి అమాయకత్వాల గురించి. నాకు మన ఆర్జే వాసవి గారు కాల్ చేయడం జరిగింది. వాసవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ నాస్టాల్జియా, నిజంగానే నాస్టాల్జియాలోకి వెళ్ళిపోయాము అని అన్నారు. అండ్ షీ వాంటెడ్ టు ఆల్సో ఇంక్లూడ్ వన్ మోర్ టాపిక్, ఫోన్స్. చిన్నప్పుడు మనకు అప్పుడే ఫోన్లు వచ్చేవి, ల్యాండ్ లైన్ నుంచి సెల్ ఫోన్లు వచ్చేవి, వాటిని ఎంత అపురూపంగా చూసుకునే వాళ్ళము అని. దట్ ఈస్ సో ట్రూ. అసలు ఫోన్స్ రిలేటెడ్ చిన్ననాటి అమాయకత్వాలంటే ఆ ల్యాండ్ లైన్ డేస్ ఉండేవి గుర్తుందా? అసలు ఎన్నో ఫోన్ రింగ్ అవ్వగానే మనమే పరిగెత్తుకుంటే వెళ్ళి తీసేయడం. ఓకే, అదొక ఏంటో ఉద్యమం లాగా అయిపోయేదన్నమాట ఇంట్లో ల్యాండ్ లైన్ రింగ్ అవ్వగానే. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ రాంగ్ నంబర్, అసలు ఆ ఫోన్ పెట్టేశాక అమ్మ ఎవరో రాంగ్ నంబర్ అని చెప్పేసేవాళ్ళం. కానీ అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ అండో, అసలు ఎస్టీడీ కాల్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడాలి, బిల్లు పెరిగిపోతుంది కదా. సో అసలు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం, అమ్మ నంబరు, నాన్న ఆఫీస్ నంబర్, యూనో బెస్ట్ ఫోన్ బెస్ట్ ఫ్రెండ్ నంబరు, అన్ని ఇట్లా బ్రెయిన్ లో గుర్తుండిపోయేవి కదా. అండ్ అసలు మనకి ఫస్ట్ కాలర్ ఐడి లేనప్పుడైతే ఫోన్ రింగ్ అయితే అసలు ఎవరు చూస్తున్నారో తెలియకుండా అట్లా లిఫ్ట్ చేసేసే వాళ్ళం, బికాస్ వీ డోంట్ నో రైట్ హూ ఇస్ కాలింగ్. అండ్ ఇప్పుడు అన్నోన్ నంబర్ వస్తే మనం ఫోన్ వైపు అస్సలు చూడము, రైట్? నాకు మొన్న రీసెంట్ గా 2 డేస్ ఎగో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ కాలింగ్ ఫ్రమ్ హర్ ఆఫీస్ నంబర్ అనమాట, ఫోన్ మర్చిపోయిందండి. సో ఆఫీస్ నంబర్ నుంచి ఫోన్ చేస్తుంది కానీ నేను ఎత్తట్లేదు, నాకు స్పామ్ రిస్క్ అని వచ్చింది. సో నేను ఎత్తలేదు అనమాట. దెన్ షీ రోట్ మీ ఈమెయిల్, యూనో సేయింగ్ దట్ నా ఫోన్ మర్చిపోయాను, నీకే ఫోన్ చేస్తున్నా ఎత్తి తగలడు అని చెప్పంటే, దెన్ అప్పుడు ఓకే అని చెప్పి ఎత్తితే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అని అంటే నాకేం తెలుసు నువ్వు చేస్తున్నావు అని. సో ఇప్పుడు అలా ఉందన్నమాట. కానీ అప్పట్లో ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు మనం ఎనీ ఫోన్ ఎనీ ర్యాండమ్ నంబర్ వచ్చినా కూడా వీ వుడ్ ఆల్వేస్ పికప్, రైట్? అసలు అదొక వన్ ఆఫ్ అదొక ఎమోషన్ అనమాట. ల్యాండ్ లైన్ ఆన్సర్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ది ఎమోషన్స్ లాగా అనిపించేది. సో ఐ లైన్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్, లెట్స్ లిసన్ టు దిస్. ఇప్పుడు ఈ సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, అసలు రీల్స్ అయితే ఇన్స్టాలో తెగ వాయించేస్తున్నాయి. సో లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ వి స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్.
1: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: రైట్. వినేశాం కదా పాట, ఎంతమంది రిలేట్ అయ్యారు ఈ పాటకి? అసలు అదే ది రిలేషన్ అంటే ఇప్పుడు బాగా ఇన్స్టాలో ఈ సాంగ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. అసలు ఎక్కడ చూసినా కూడా సేమ్ అవే స్టెప్స్ తోటి మల్టిపుల్ మల్టిపుల్ రీల్స్ చూస్తూ ఉన్నాము. సో చూస్తూ చూస్తూ టైమ్ 9:57 అయిపోయిందండి. అసలు 2 hours అలా అలా వెళ్లిపోతాయి కదా. నాకు ఐ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ హియర్ ఎవ్రీ సండే. మామూలుగా ఐఎమ్ నాట్ ఎ మార్నింగ్ పర్సన్, బట్ ఈ సండే మటుకు నాకు ఆటోమేటిక్ గా అలారం లేకుండా తక్కన లేచిపోతాను. ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి కూర్చొని మీ అందరితో మాట్లాడడం, నేను తీసుకొచ్చే టాపిక్స్ తోటి మీ అందరూ రిలేట్ అవ్వడం, నాకు ఫోన్ చేయడం, ఫోన్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం మీన్స్ అ లాట్ అండి. అండ్ నాకు ఇప్పుడే శ్రీనివాస్ గారు కాల్ చేయడం జరిగింది అనమాట. చేసి వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఈ ల్యాండ్ లైన్స్ అండ్ ఆల్ దోస్, ఆయన ఒక చిన్నప్పుడు మెమరీ ఏం షేర్ చేసుకున్నారంటే, ఫోన్ లేకముందు ఫ్రెండ్ ని పిలవాలి అని అంటే కాళ్ళు చెప్పులు వేసుకుని నడుచుకుంటూ రెండు వీధులు అవతలకి వెళ్లి పిలుచుకునేవాళ్ళము. కానీ ఫోన్ వచ్చిన తర్వాత మటుకు ఫోన్ చేసి పిలిచేవాళ్ళము. వాళ్ళ నాన్నగారు అనేవారంట, అరే పక్క రెండు వీధులు కూడా నువ్వు ఫోన్ చేయాలా అని అనేవారంట. బట్ యూనో అదొక ఏమంటారు తుత్తి అనమాట. అలా ఫోన్ వచ్చింది, ఏమో కొత్త ఫోన్ వాడాలి, నొక్కాలి, ఫ్రెండ్ కి ఫోన్ చేయాలి, ఫోన్ ఉందని చూపించుకోవాలి అని. బట్ నాట్ ఓన్లీ యూ అండి, వి ఆల్ రిలేట్ టు దాట్. మనం ఏమో కొద్దిగా ఫోన్లు వచ్చిన తర్వాత నిజంగానే వాక్ చేయడం మానేసి ఫోన్లు చేసుకోవడం మాట్లాడుకోవడం అయిపోయింది. బట్ అండ్ హీ ఆల్సో మెన్షన్ వన్ పాయింట్ అండి, దిస్ వాజ్ ఇన్ 2004-05 టైంలో అంట. యుఎస్ లో వాళ్ళకి అప్పుడు యూనో కాలింగ్ కార్డ్స్ వర్ వెరీ ఎక్స్పెన్సివ్, కాలింగ్ టు ఇండియా వాజ్ ఎక్స్పెన్సివ్, కాబట్టి వాయిస్ రికార్డింగ్స్ పంపించేవారంట. మోర్ ఆఫ్ లైక్ అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతా బానే ఉందా, ఏం జరుగుతుంది, ఇలా మనం ఆన్ ఏ డైలీ బేసిస్. ఇప్పుడు మనం వీఆర్ జస్ట్ వన్ వాట్సాప్ కాల్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్, రైట్? బట్ ఆ రోజుల్లో అంట వాయిస్ రికార్డింగ్ చేసేవారంట, చేసి పంపించేవారంట, అలానే రిటర్న్ వచ్చేవంట. అసలు వాట్ ఏ మెమరీ అండి అసలు శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో అలా మన చిన్ననాటి అమాయకత్వం సెగ్మెంట్ ఈ రోజు ముగించుకుంటున్నాము. అండ్ I hope you all enjoyed. And then ippudu chinnappudu ino ela unnai, ippudu responsibilities peripoyayi, life busy ayipindi, kani manalo aa chinna naati amayakathvam konchemaina alane untundi, unte baaguntundi anaithe anipistundi kada. So meerandaru naatho paatu ee roju travel chesinanduku thank you so much. And nenu mee RJ Shruti Venkat signing off from Morning Mantra, where memories are becoming conversations, only on Radio Siravi 107.9 FM HT3, sounds like home. And for all of our parents, a very very good luck, school start ayipothundi, and pillalki kuda a very very very good luck. I hope you make lots of new friends, memories, and you know learn lots of new things. This is me signing off, see you next Sunday. Tata, bye bye.
1: Tick tick, Radio Surabhi time check, studio lo time 10 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ

0: అంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichin atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga meeru
2: South Lake and many more.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichin atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga meeru
2: South Lake and many more.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీరు
2: సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: దే సే ఎ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా

టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీరు ఎట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆర్ కాన్సెప్ట్. 100 నుంచి వెజిటేరియన్ డిషెస్.

రేడియో సర్వీస్ శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీరు మొదటగా విన్న పాట మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మిన అనురా నీలకంధర అన్న పాట. కాళహస్తీశ్వర మహత్యం నుంచి ఘంటసాల మాస్టర్ పాడింది పాట. ఆ పాటతో ఎందుకు మొదలు పెట్టాను అనడానికి తర్వాత చేయబోయే షోకి అస్సలు ఏ మాత్రం సంబంధం ఉందా లేదా మీరు చెప్పండి. ఎందుకు ఆ పాటతో మొదలు పెట్టాను ఇవాళ అనేదానికి చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో కీవర్డ్ ఉందన్నమాట, మహేష పాప వినాశ కైలాస వాస ఈశ అనే దాంట్లో మహేష అన్న పదం దగ్గర ఆగిపోతారు చాలా మంది. ఏదో పరమశివుడు భక్తులు అనుకుని ఆగిపోతారా? ఎందుకు ఆగిపోతారు? స్టూడియోకి ఫోన్ చేసేసి చెప్పేస్తారా? చాలా తర్వాత వచ్చాను మీ దగ్గరికి. కొంచెం గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తెచ్చుకున్నామా, గ్యాప్ రావాలా తెలియదు. మరి జీవితం బుడగసి బుడగ, జీవితం పరుగుల్లో అటు ఇటు ఉరుకులు తిరుగులు తిరుగుళ్ళు అన్నిటి మధ్యలో ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి అవకాశాలు తగ్గిపోయాయి. బట్ ఇక్కడ కూర్చొని మాట్లాడడం, షో చేయడం, మీ అందరితోటి అలా ఒక సమయం గడపడం అనేది జస్ట్ ప్యూర్ జాయ్, చాలా ఆనందకరమైన విషయం. రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంగా ఇప్పుడు జస్ట్ లైక్ హోమ్. కార్మీలు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్తారా? ఏమి ఏమి కాంబినేషన్ అసలు. మహేష్ గారు ఆన్ ఎయిర్ ఉన్నారు సార్. అసలు మహేష పాప వినాశ పాట వేయగానే మహేష్ అనే మా రెగ్యులర్ శ్రోత ఫోన్ చేశాం, మా సూపర్ స్టార్ లాంటి శ్రోత. ఎందుకు చేశారు సార్? సూపర్ స్టార్ పుట్టినరోజు అంతేనా? ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సో మహేష్ ఫ్యానా? ఆబ్వియస్ ఆబ్వియస్ ఫెంటాస్టిక్. సో ఏ పాట కావాలి ఇవాళ? దిస్ ఆల్ ఫుల్ 3 అవర్స్ ఆఫ్ ది ఫుల్ బ్లోన్ మహేష్ బాబు. ఓకే, చూపించండి. మీకు ఏ పాట కావాలో చెప్పండి, మీ అభిమాన పాట మహేష్ బాబుది వేస్తా, సీన్ అయినా పర్లేదు. ఏం పాట కోరారు సార్? అసలు ఓ మై గాడ్, ఫెంటాస్టిక్ సాంగ్, నాకు కూడా చాలా ఇష్టమైన పాట అది. సత్యం ఏమిటో మహేష్ గారు మీకోసం, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి కోసం లైనింగ్ అప్. మీరు అందరూ ఏం చేయాలంటే, మహేష్ బాబు ఫ్యాన్స్ డాలస్ నిండా ఉన్నారు నాకు తెలుసు, టక్క టక్క టక్క ఫోన్లు చేయాలి. మీకు ఇష్టమైన పాట ఏంటి, ఆయన పంచ్ డైలాగ్ ఏంటి, సీన్లు ఏమిటి, అన్ని చేసేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మహేష్ గారు ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వింటున్నాను రైట్? ఆల్ రైట్, ద జోష్ ఈజ్ ఆన్. మహేష పాప వినాశ పాట నుంచి ఈ పాటకి ఎలా జంప్ అవుతాం అనుకుంటారు? జంప్ అవుతాం. ఎందుకు అంటే మహేష్ అన్న పాట పదంలోనే వైబ్రేషన్.

మమ్మ మహేష్ ఫ్యాన్స్ అందరికి ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి లెట్స్ సెలబ్రేట్ మహేష్ బాబు బర్త్డే. మహేష్ బాబు బర్త్డేలో 3 గంటల షో ఏంటంటే చేద్దాం మనందరం కలిసి. అండ్ నాకు ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి వరుస పెట్టి. మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నారు, ప్లూరల్ వాడాలట. మహేష్ బాబు ఫ్యాన్ మీరు అని అడిగితే కాదట, ఫ్యాన్స్ అనాలట. నాకు మహేష్ ఫోన్ చేశారు ఫస్ట్ కాల్, బోయి కాలే వాళ్ళ మహేష్ పాటతో మొదలు పెట్టాను. మహేష్ ఫోన్ చేశారు అండ్ సబ్సిక్వెంట్లీ నాకు వరుణ్ అండ్ బాచీ అని ఫోన్ చేస్తాను. దుర్గా భాస్కర్ అట, నేను విజయ భాస్కర్, నేను కూడా బాచీ. బాచీ టాకింగ్ టు బాచీ అయింది ఇందాక. అండ్ అవన్నీ చేసుకుంటూ మనం రేడియో సెర్బీలో ఇవాళ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అంతే కదా. సిగ్నేచర్ షో అంటే మీ అందరం రేడియో సురభి అనగానే ఫీల్స్ లైక్ హోమ్ కదా. మీకు ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి కూడా కూర్చొని మీకు ఏం కావాలి, ఈ పాట విందానరా, అది విందానరా, డైలాగ్ విందానరా, సినిమా గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అలానే చేద్దాం. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. మనందరం కలిసి లెట్స్ హ్యావ్ ఫన్ ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజుని బ్యూటిఫుల్ గా జరుపుకుందాం. మీకు ఇష్టమైన మహేష్ బాబు పాట కానీ సీన్ కానీ ఏదన్నా సరే ఫోన్ చేసేసేయండి. ఐ నో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఏదో చెప్దాం అనుకున్నాను. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వాట్, ఏదో కోసం ఎదురు చూస్తున్నాం, అది కూడా చెప్పేసుకుందాం అన్నమాటల్లో. మీరు రేడియో సురభి వినడానికి అనువైన మార్గాలు బోల్డ్ ఉన్నాయి. 107.9 FM HD3 లో ట్యూన్ చేసుకుని వినొచ్చు. రెండవది రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా చాలా బీజీ ఫ్రీ. అండ్ రేడియో సురభి .com లో ఎప్పుడైనా ఉండొచ్చు. స్మార్ట్ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, అలెక్సా ప్లే రేడియో సురభి అనగానే ప్లే చేసేస్తుంది మీకు చక్కగా. వీఆర్ ఆల్వేస్ దేర్ 24/7. అమెరికాలో మొట్టమొదటిసారి మొదలుపెట్టిన అటువంటి రేడియో షో. అండ్ మేము వీఆర్ ఆల్ ఆన్ సోషల్ మీడియా ఆల్ ఓవర్ ది ప్లేస్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో రేడియో సురభిని సెర్చ్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో అస్. అండ్ ఈ వేడి రోజున మీరు చక్కగా భోజనాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఎక్కడైనా తినాలనిపిస్తే అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం డిస్కౌంట్ A to B అడయార్ ఆనంద్ భవన్. అక్కడ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా పేస్టెస్ ఇవన్నీ కూడా పికిల్స్ అన్ని పడుకుని ఇండియా అంటున్నాను, ఇండియాని తీసుకుని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అండ్ అక్కడ మంచి రాగి ఇడ్లీలు కూడా దొరుకుతాయి, గోంగూర రైస్ ఉంటుంది, మంచి రుచికరంగా ఉంటుంది. నిన్ను ట్రెడిషనల్ టేస్ట్ నిమిషాల్లో సిద్దం. ఓన్లీ యాట్ A to B ఫ్రిస్కోన్ లిటిల్ ఎల్మ్ లో A to B Texas.com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-9235. మహేష్ గారు కోరిన ఈ పాటతోటి మనం మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ కొనసాగిద్దాం. మీరు వింటున్నది రేడియో సేవలో సిగ్నేచర్ షో. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఈ పాట ఏ సినిమాలో తెలిసినా స్టూడియోకి ఫోన్ చేయండి, లేదా మీకు మహేష్ బాబు సినిమాల నుంచి పాట గాని మాట గాని ఆట గాని ఏం కావాలంటే అది. కొన్ని క్విజ్లు కూడా అడుగుతా ఉండాలి, లేదా మహేష్ బాబు ఫ్యాన్ అంటే సరిపోదు. మహేష్ బాబు జీవితం గురించి, ఆయన సినిమాల గురించి మిమ్మల్ని ప్రశ్నించింగ్ వేధించింగ్స్. ఈ పాట ఏ సినిమాలోది?

0: అలా పాటలు చూసుకొని వచ్చేస్తున్నాయి మహేష్ బాబు పాటలు అనగానే ఒకదాని తర్వాత వెంటనే. అండ్ మీరందరూ కూడా స్టూడియో ఫోన్ చేసి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మీకు ఇష్టమైన పాట గానీ సన్నివేశం గానీ సినిమాలో డైలాగ్ గానీ ఏదైనా సరే అడగండి. మహేష్ బాబు యాజ్ ఒక ఏమన్నా తెలుగు సినిమా ఫీల్డ్ లో సిగ్నిఫికెంట్ అకాంప్లిష్మెంట్స్ చాలానే. ఒక మొదట్లో అంటే అఫ్ కోర్స్ సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి కింద చాలా రిసోర్సెస్ వచ్చేస్తాయి, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ వస్తాయి, ఇలాంటివన్నీ పక్కన పెట్టినా అండ్ తర్వాత ఒక దశ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎనీ ఆఫ్ ద సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన నటులు ఎవరైనా సరే దే స్టిల్ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్, వాళ్ళ వాళ్ళని నిరూపించుకోగలగాలి చేయగలగాలి అనేది. సో ఇందాక మీరు విన్న పాట సిరివెన్న సీతారామ శాస్త్రి గారు ఎంతో గొప్పగా రాసి దీపు అండ్ ఉషా కలిసి పాడారు, మణిశ్రం గారి మ్యూజిక్ అది, సత్యం ఏమిటో. ఈ అతిథి అనే సినిమా మహేష్ బాబు గారి సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్లు అయిపోతాయి, హిట్లు కాని వాటిల్లో కూడా దాని గురించి మాట్లాడుకునేట్టుగా ఉంటాయి విషయాలు. ఎందుకంటే హీ పుట్స్ ఇన్ అన్ ఎఫర్ట్, అందులో ఏమాత్రం అనుమానం లేదు. తన ఎఫర్ట్ పరంగా సినిమాకి ఎంత న్యాయం చేయాలో ఇది. ఈ సినిమా పేరు అతిథి. ఈ అతిథి సినిమా నడవలేదు, అసలు గొడ కొట్టుకుంది. కానీ సినిమాలో నా ఉద్దేశంలో హీ పర్ఫార్మ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టింగ్ బై మహేష్ బాబు. అండ్ దెన్ సెకండ్లీ ఇందులో మురళీ శర్మ యాజ్ అ విలన్ ఇంట్రడ్యూస్ అవుతారు ఈ సినిమాలో. అండ్ తర్వాత హీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్, ఫెంటాస్టిక్ రోల్స్ వేస్తున్నారు తను, డిఫరెంట్ షేడ్స్ దాన్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఉన్నదానికంటే. తర్వాత వేరే షేడ్స్ తోటి ఆయన యాక్టర్ గా నిలదొక్కున్నాడు. నాకు ఈ మూవీ ఐ రిమెంబర్ ఇట్ ఆయన కోసం చెప్పాలి అంటే యాజ్ అన్ యాక్టర్ తెలుగు సీడ్లోకి వచ్చారు. సత్యం ఏమిటో, స్వప్నం ఏమిటో చెప్పేదెవరు, ఏ కంటికైనా రెప్పలా దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కంతినైనా ఆ పాత్రలో ఉండే ద్విధ సమయంలో నడిచే విషయాలు వీటన్నిటికీ కూడా సరిపోయేటట్లుగా ఆ కథ మొత్తానికి వచ్చేటట్లుగా ఎంత గొప్పగా రాశారు. నడి రాత్రి నడక కడ తీరదు తెలుసా, ఏవో జ్ఞాపకాల సుడి దాటి బయటపడలేవా, ఎన్నో తీపి సంగతులు రేపు పిలుపు వినలేవా. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఈ సీతారామ శాస్త్రి గారి షో అయిపోతుంది. ఎందుకంటే ఆ పాట గురించి వర్ణించడం చెప్పడం అనేది ఆయన గొప్పతనం గురించి. కానీ సినిమాలో ఏం నడుస్తుందో, ఆ పాత్రల మధ్యలో ఏం నడుస్తుంది, ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఏం నడుస్తుంది అనేది. బై ద వే, ఏదైనా సరే మీరు ఒక సినిమా కథ గురించి కానీ మహేష్ బాబు సినిమాలో క్రిటిక్ గురించి కానీ ఏం చేద్దామన్నా సరే మీరు ఫోన్ చేయండి, మనం సరదాగా మాట్లాడుకుందాం. అండ్ ఇందాక బాచి అండ్ వరుణ్ మిత్రులిద్దరూ ఫ్యాన్స్ టా మహేష్ బాబుకి, వాళ్ళిద్దరు కలిసి చేసిన ఒక రిక్వెస్ట్ ఉంది, అది వినిపించేలో మీరేం చేస్తారంటే ఓకే రాత్రి మీరు మాట్లాడుతున్నాం, ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఉన్నారు, మీ పేరు?
1: మీరు ఎలా ఉన్నారు?
0: ఏ రిత్విక్, బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు?
1: రిత్విక్
0: చెప్పు.
1: చాలా రోజుల కింద మీరు
0: చాలా రోజుల తర్వాత వచ్చాను, చాలా రోజుల క్రితం విన్నావు, చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎలా ఉన్నావు నువ్వు? మహేష్ బాబు ఫ్యాన్ అని నాకు తెలుసు, నీకు ఏ పాట కావాలి మహేష్?
1: ఊరు గలికే పిల్ల పిల్ల,
0: చాలా సార్లు అడుగుతాడు ఈ పాట, ఊరు గలికే పిల్ల పిల్ల. నీకు ఎందుకు ఆ పాట ఇష్టం
1: అంటే అది బాగుంటుంది ఆ పాట.
0: ఆ పాట బాగుంటుంది, ఓకే. నీకు మహేష్ బాబు సినిమాల్లో ఏది ఇష్టం రా అన్నిటికంటే? ఈ సినిమా పాట ఇష్టం, సరే సినిమా ఏది ఇష్టం?
1: పోకిరి.
0: పోకిరి, యస్ యస్ డెఫినెట్లీ పోకిరి. అన్ని మాట్లాడదాము, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు రిత్విక్, వింటూ ఉండు. ఐ లైన్ అప్ యువర్ సాంగ్,
1: టేక్ కేర్ అంకుల్,
0: టేక్ కేర్, బాయ్ బాయ్
1: బాయ్.
0: మహేష్ బాబు ఫ్యాన్స్, రేడియో సర్వే ఫ్యాన్స్, అందరు ఫోన్ చేసేస్తూ ఉండండి. చాలా రోజుల క్రితం, చాలా రోజుల కింద అలా చెప్పాడు. సో నిజంగా చాలా రోజులు అయింది నేను షో చేసి, అండ్ ఐఎమ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 3 అవర్స్ మీతోటి. అని చేద్దాం, పాట మొదలు పెట్టేసే ఈ పాట వినిపిస్తాను. ఈ పాట స్పెషాలిటీ ఏమిటో మీరు చెప్పలేదు. ఇందాక అతిథి పాట గురించి అడిగాను, దాని గురించి చెప్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని నిజమైన నమ్మేస్తామా అని, భ్రమలో పడమా తెలిసి జాబిలి చెలిమే చేస్తామా, తనతో చెలిమే విడిచి రూపం లేదు గణన సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం వనికిపైన అవమానపడరు ఎప్పుడైనా అని అలవకగా రాసేస్తారు శాస్త్రి గారు. ఇందాక ఇండియా టుడే హ్యాపీ అవర్ గురించి చెప్తున్నాను మీకు, అక్కడ చక్కగా ఇఫ్ యూ వాంట్ అన్వైండ్ విత్ మంచి డిలీషియస్ బార్ బైట్స్ రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఇండియా టుడే సౌత్ లేక్ వెళ్ళండి. అక్కడ సాయంత్రం 4 నుంచి 7 వరకు బార్ స్నాక్స్ జస్ట్ 1 డాలర్కే దొరుకుతాయి స్నాక్స్ అన్ని కూడా. డ్రాఫ్ట్ బియర్స్ 2.99 ఓన్లీ. గ్రేట్ బైట్స్ కూల్ డ్రాఫ్ట్స్ హ్యాపీ ఈవినింగ్స్ ఇండియా టుడే 151 నార్త్ నోలన్ drive in South Lake. If you're around that part of the city, definitely go be part of India Today's happy hour. Alage Dallas lo Dallas Smiles and Dentals orthodontics varu meekosam manchi manchi specials isthunnaru, var services gunchi kuda maatladukundam chinna break tarvata.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
9: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
6: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, కేటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వేరే డోసావేంటి? ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

వెల్కమ్ బ్యాక్ రేడియో సురభి సిగ్నదర్శకి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం, ప్రిన్స్ మహేష్ బాబు స్పెషల్ ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పండుగగా చేసేద్దాం. చక్కగా మీరందరూ ఈ కార్యక్రమం వింటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి ఏ పాట కావాలని అడగండి, ఏ మాట కావాలని అడగండి. సినిమాలు చూడట్లేదేటి, ఈ పాడే సినిమాలు 9726361 9

0: సరే మహిళ ఫ్యాన్స్ అన్నారు కదా, నిజమైన ఫ్యాన్స్ కి ప్రశ్నలు కొన్ని వెరైటీగా అడుగుతాను. నమస్కారం అండి, రేడియో సరోజకి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు? అనురాధ గారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, శ్రోతలు వింటున్నారు మీ మాటలు, ఎలా ఉన్నారు? ఐ నో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ రెగ్యులర్ గా చేస్తాను. చెప్పండి చెప్పండి.
1: గ్యాప్ తీసుకున్నారా?
0: గ్యాప్ తీసుకున్నాను, తీసుకోవాల్సి వచ్చింది. నేనే
1: చెప్తానండి, హైట్ సినిమాలో ఎంతెంత దూరం తీరం కాదా అని కృష్ణమూర్తి గారు కాల్.
0: ఏ పాట?
1: ఎంతెంత దూరం తీరం కాదా.
0: ఓకే ఓకే, అది కావాలి మీకు. ఓకే డన్. ఓకే
1: ఓకే
0: అండి, ధన్యవాదాలు అనురాధ గారు. మీరు మహేష్ బాబు ఫ్యాన్ అని నాకు తెలీదు.
1: మహేష్ బాబు ఫ్యాన్ కాదు,
0: అయినా కూడా మంచి పాట అది. ధన్యవాదాలు అనురాధ గారు. సో దట్స్ అది కన్వీనియన్స్ ఉంది రేడియో సర్వీస్. మీరు మహేష్ బాబు ఫ్యాన్ కాకపోయినా చేయొచ్చు. అయినా మహేష్ బాబు ఫ్యాన్ రెండు రకాలు ఉంటారు. మహేష్ బాబు సూపర్ ఫ్యాన్ బాగా నచ్చేవాళ్ళు ఉంటారు, మహేష్ బాబు యా నచ్చేవాళ్ళు ఉంటారు అంతే. మహేష్ బాబు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. సూపర్ ఫ్యాన్ అయి ఉంటారు, లేదా మహేష్ బాబు నచ్చేవాళ్ళు ఉంటారు, మహేష్ బాబు నచ్చకుండా ఎవరు ఉండరు. అది మహేష్ బాబు స్పెషాలిటీ. ఆల్ రైట్, ఇందాక మీకు ఏంటి డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ ఆర్థోడెంటిక్స్ వరకు చెప్తున్నాను కదా, డీప్ క్లీనింగ్ కోసం $200 ఆఫ్ ఇస్తున్నారు వాళ్ళు. మంచి పరిశుభ్రమైన పళ్ళు కావాలి, పళ్ళు అంటే ఏదో మామిడి పళ్ళు అనుకోకండి, నోట్లో ఉండేవి. హెల్దీ గమ్స్ కావాలి, కాన్ఫిడెంట్ స్మైల్ కావాలి. వీటన్నిటికీ ఒకేసారి మీకు సొల్యూషన్ కోసం ఈ లిమిటెడ్ టైం ఆఫర్ తీసుకోండి. అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేసేయండి 9724845400. విజిట్ డాలస్ స్మైల్స్ జెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. డెఫినెట్లీ అడ్వాంటేజ్. అలాగే ఇండియా బజార్ వారి గ్రాండ్ ఓపెనింగ్ ఇన్ ఫోర్త్ వర్త్ August 17th and 9th, ఇవాళ ఫైనల్ డే ఆఫ్ దేర్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్. వెళ్ళండి, మంచి మంచి ఎక్సైటింగ్ రాఫల్ ప్రైజెస్ ఉంటున్నాయి. ఐఫోన్లు, ఐప్యాడ్లు, టీవీలు, అలాగా 5 కస్టమర్లు ఫస్ట్ కస్టమర్స్ ఈచ్ డే అంటే కోల్పోయింది మీరు అవకాశం. $150 ఇస్తున్నారు వాళ్ళకి. యూ మే హ్యావ్ లాస్ట్ దాట్ ఫస్ట్ 5 కస్టమర్స్ ఆపర్చునిటీ ఆల్రెడీ. బట్ మళ్ళీ 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు. రాఫల్ ఎంట్రీస్ ఉంటున్నాయి ఆల్ త్రూ ద డే. $200 పర్చేసెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి ప్రైజెస్ ఉంటున్నాయి. ఫేస్ పెయింటింగ్, మెహందీ, రకరకాల హంగామా ఉంటుంది. డెఫినెట్లీ గో. అక్కడ బయట చక్కెర రసం తాగొచ్చు ఫ్రీగా, కొబ్బరి బోండాలు కూడా తాగొచ్చు. ఎండలకి చల్లగా ఉంటుంది, వెళ్ళండి. ఇవాళ ఎక్కడాది? ఫోర్ట్ వర్త్ లో. అడ్రస్ 5152 క్వాడ్రంట్ వే ఇన్ ఫోర్ట్ వర్త్, టెక్సస్. సరే, ఇందాక మరి కోరిన పాట మీకు వినిపిస్తాను. ఈ పాట వేసిన వాళ్ళు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మమ మహేష్ స్పెషల్ ఇవాళ.

దిల్సే అన్న సినిమాలో ఉన్న పాటకి తెలుగు సేత ఈ పాట. హారిస్ జయరాజ్ మ్యూజిక్ లో వచ్చినది. ఊరుగల్లికే పిల్లా పిల్ల సైనికుడైన సినిమా నుంచి. సైనికుడు సినిమా కూడా ఫ్లాప్ కొట్టిన సినిమాల్లో ఒకటి. కానీ చెప్పే కదా, సినిమాలో కొన్ని కొన్ని మాట్లాడుకునే ఉంటాయి. సైనికుడు సినిమా కూడా అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ చూస్తున్నప్పుడు పార్ట్స్ పార్ట్స్ గా బానే ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. సో పార్ట్స్ పార్ట్స్ గా బాగా ఉండి హోల్ మొత్తం బాగలేకపోయిన సినిమాల్లో సైనికుడు కూడా ఒకటి. అండ్ ఈ పాటలు సూపర్ హిట్. హారిస్ జయరాజ్ పాటలు అన్ని అన్ని అన్ని హిట్లు ఆ సినిమాలో, ఇంక్లూడింగ్ దిస్ వన్. ఇది ఇమిటేషన్ అయినా సరే ఏఆర్ రహమాన్కి చాలా, ఇన్ఫాక్ట్ మేబీ ఐ డోంట్ నో, వీళ్ళందరూ కలిసి పనిచేశారు ఒకప్పుడు. ఏదేం ఒరిజినల్ ఏమో అని ఒక నాకు ఎప్పుడు డౌట్ అనుమానం వస్తూ ఉంటుంది. హారిస్ అండ్ ఏఆర్ రహమాన్ ఐ థింక్ దే వర్క్ టుగెదర్ యాజ్ అ టీమ్. ఇంతకుముందు వాళ్ళు కలిసి పనిచేశారు మ్యూజిక్ డైరెక్టర్గా. హారిస్ పార్ట్ ఆఫ్ ఏఆర్స్ టీమ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, నాకు గుర్తులేదు. ఒకప్పుడు దాని మీద పరిశోధన చేసి ఉంటుంది. బట్ విషయం ఏంటంటే కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ ఎ వే ఏఆర్ రహమాన్ వెన్ కంబైన్డ్ విత్ హారిస్ జయరాజ్ టీమ్ లో ఉన్నప్పుడు ట్యూన్స్ ఒకలా ఉండేవి, అండ్ దెన్ వెన్ దే స్ప్లిట్ అవుట్ తర్వాత ఏఆర్ రహమాన్ ట్యూన్స్ ఇంకోలా ఉంటున్నాయి అని నా అబ్జర్వేషన్. అది ఐ కెన్ సీ రిమార్కబుల్లీ క్లియర్ డిఫరెన్షియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్ కానీ ట్యూనింగ్ కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ అన్నిట్లో కూడా. ఐ థింక్ ఇట్ వాజ్ అ హారిసెస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది అదర్ వన్. సో మేబీ ది అదర్ వే టు గొప్ప గొప్ప వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు ఒకరితో ఒకరికి అబ్బుతుంది కదా వాళ్ళ లక్షణం, వీళ్ళ లక్షణం వాళ్ళకి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఇట్ హ్యాపెన్స్. అలా అనిపించింది నాకు ఈ పాట. మేబీ ఒరిజినల్ ఆయననేమో, అందుకని ఇందులో ధైర్యంగా పెట్టేసుకోగలిగారు. అండ్ మైత్రి ఇండియన్ రెస్టారెంట్ వారు, దే గివింగ్ యూ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్. మైత్రి ఇండియన్ రెస్టారెంట్, హిల్ టాప్ లొకేషన్స్, అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అక్కడ వెళ్లి చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర లంచ్ బఫే అండ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. అంతేకాదు మీకు ఎనీ ఫండ్ ఫంక్షన్స్ కి, పార్టీలకి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. You definitely want to take the services of Maitri Indian Restaurant. Visit Maitri Indian Cuisine. Ekkadandi Irving lo, South Lake lo, Frisco lo, moodu chotla unnaru varu. And meeku oka manchi paata vinipistanu. Ee paata naaku Mahesh Babu fans andaru phone chesesi ee paata ee cinema lo ga cheppesaru. ఆ బయట ఇందాక నేను సంచారి పాట గురించి పూర్తి చెప్పలేదు కదా. దేనికోసం ఎదురు చూస్తున్నాం అందరం మనం, దేనికోసం ఎదురు చూస్తున్నాం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే వారణాసి సినిమా కోసం చూస్తున్నారు. దాని లాంచ్ కానీ, ఆ హంగామా కానీ, ఆ 100 feet స్క్రీన్ మీద మొత్తం ఓపెనింగ్ కానీ, అసలు రాజమౌళి డెఫినెట్లీ క్యాప్చర్ ది ఇమాజినేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆల్రెడీ ట్రైలర్ తోటి. ఆ లాంచ్ ఆఫ్ ద ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, శృతి హాసన్ పాడడము, చైతన్య ప్రసాద్ లిరిక్స్ చాలా గొప్పగా ఉన్నాయి. కాలాన్ని శాసిస్తూ అన్న పాట. మహేష్ బాబు ఒక హీరో ఆరా ఉంటుంది కదా, హీరోయిజం పాటలు అంటూ ఉంటాయి. హీరోయిజం పాటలు అంటే హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చే పాటల్లో బాగా బాగా సెట్ అవుతాయి కొన్ని. మహేష్ బాబు వల్ల తెలీదు మరి, ఐ డోంట్ నో వల్ల అందేం కానీ ఆ పాటలకి ఒక గుర్తింపు. ఆ జానరా ఆఫ్ సాంగ్స్ అంటారు కదా, హీరోలను గుర్తించే పాటలుంటాయి కదా, అటువంటి వాటికి ఒక విధంగా ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు మహేష్ బాబు. నో డౌట్ అబౌట్ ఇట్, బై ఎయిదర్ బై ప్రెజెన్స్ ఆయన స్క్రీన్ మీద ఎలివేషన్, ఆర్ హౌ డైరెక్టర్స్ ప్రెజెంట్ హిమ్ ఆన్ ద స్క్రీన్, ఆ పాటని సందర్భం, వాడిన సందర్భము అంతా కూడా. అలాంటి వాటిల్లో గిరి రామరాజు గారి పాట ఒకటి మీకు వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిసే స్టూడియోకి ఫోన్ చేయండి, 9726361966. మీరు వింటున్నది రేడియో సర్భిలో సిగ్నేచర్ షో. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు కూడా, మీకు మహేష్ బాబు సినిమాల్లోంచి ఏ పాట నచ్చినా, ఏ సీన్ నచ్చినా సరే ఫోన్ చేసి అడిగేసేయండి. వీఆర్ సెలబ్రేటింగ్ ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే.

0: నువ్వేం?
1: ఆయన ఏం మాయ చేశాడో మనకు తెలియదండి. నువ్వేం మాయ చేసావో కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి మీద మహేష్ బాబు మాయ ఉంటుంది ఎప్పటికీ. సుగేత్ర గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. సుగేత్ర గారు మీ మాట వినిపించాలి శ్రోతలందరికీ, నాకు వినిపించాలి. ఎలా ఉన్నారండి సుగేత్ర గారు?
2: బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులకి
1: గ్యాప్ తీసుకుని గ్యాప్ వచ్చి అన్ని రకాలుగా కాంబినేషన్ అయిపోయి అలా. సో చాలా సంతోషం మీ గొంతు వినడం, ఆనందంగా ఉంది. మీ అందరితో మాట్లాడడానికి వచ్చాను నేను బేసికలీ ఇవాళ. మహేష్ బాబు పుట్టినరోజున ఇన్ ఏ వే నేను అంటే సూపర్ అభిమాన్.

0: ఇస్తాడు అందరితోటి అనేది గమనిస్తే ఐ థింక్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్నాడు ఆ లక్షణాన్ని.
1: అదే కృష్ణ గారు కూడా అలాగే ఉండేవాళ్ళండి. నాకు వాళ్ళని చూస్తే వాళ్ళ ఫ్యామిలీ నాకు అదొక అభిమానం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కృష్ణ గారు అంటే ఆయన పైకి వచ్చారు, కానీ మహేష్ బాబు చిన్నప్పటి నుంచి అంత ఇదిలో పెరిగాడు కదా, అసలు ఆయనకి కొంచెం కూడా షుగర్ అనిపించదు.
0: వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇప్పుడు అమృత వెన్యూ, ఆ తర్వాత అమ్మాయి ఇప్పుడు కూతురు కొడుకు వచ్చారు, అండ్ దెన్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వాళ్ళ రమేష్ కొడుకు అనుకుంటాను ఈ మధ్యనే లాంచ్ అయ్యారు ఒక సినిమాలో. ఏ సినిమా అండి అది కొత్తగా వచ్చింది? రమేష్ కొడుకు బాగా మర్చిపోయాను. అదేంటి ఇప్పుడు నిన్ననే పోయిన వారమే రిలీజ్ అయింది సినిమా, బాగుందని చెప్పి టాక్ వచ్చింది, బానే చేశాడు అబ్బాయి అని చెప్పి బాగున్నాడు చూడడానికి అని. వాళ్ళు ద హోల్ ఫ్యామిలీ అందరూ దే పికెడ్ అప్ ఫ్రమ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఐ థింక్ ఏంటంటే కృష్ణ గారు ఆయన అన్ని సినిమాలు తీసేటప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోతారు, పిల్లలు మిస్ అవ్వకూడదు అని చెప్పి షూటింగ్ పట్టుకెళ్ళిపోవడం, వాళ్ళు అక్కడే వేలాడుతూ తిరుగుతుంటారు. సో దే ప్రాబ్లీ సీ హిమ్ ఎలా ఉంటాడు అందరితోటి కృష్ణ గారు అని చెప్పి వీళ్ళు దగ్గర నుంచి చూసిన వాళ్ళు కాబట్టి దే జస్ట్ పికప్ ఫ్రమ్ వాళ్ళ నాన్నగారు. సో ఐ థింక్ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ.
1: ఏంటంటే శివయ్య పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడు, వాళ్ళ వాళ్ళు అలా హీరోలు ఉండవు, మంచి పొగలే ఉండరు. ఎందుకు మరి దేవుడి పేర్లో ఉందేమో మహత్యం.
0: పేర్లో పేరు పేరు పెట్టడం ఒకటి, పేరు తెచ్చుకోవడం ఒకటి. సో యా డెఫినెట్లీ అది మంచి లక్షణం అనేది కుటుంబంలో వస్తుంది. ఆయన మీరు అన్నట్టుగా ఆ పేరు తగినట్టుగానే ఉంటాడు అబ్బాయి.
1: పెంపకంలో ఉంటుంది, వాళ్ళలో కొంచెం ఉంటుంది.
0: సో మీరు మీకు మహేష్ బాబు సినిమాల్లో గానీ ఏదైనా ఇష్టమైన సన్నివేశం గానీ లేకపోతే పాట గానీ చెప్పండి.
1: నాకు మొదటి సినిమా బాగా నచ్చుతుంది, అందులో పాటలన్నీ బాగుంటాయి, ఫ్యామిలీ టైప్ మూవీ. అందులో అన్ని పాటల్లో నాకు బంగారు కళ్ళ బుచ్చమ్మ బాగా ఇష్టం.
0: బంగారు కళ్ళ బుచ్చమ్మ కమింగ్ అప్ ఫర్ యూ. ధన్యవాదాలండి సుగాత్ర గారు ఫోన్ చేసి.
1: ధన్యవాదాలండి.
0: హ్యావ్ ఎ గుడ్ డే. అలా అలా

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Isthilamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింత

0: సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: వెల్కమ్ బ్యాక్ రేడియో సురభి శ్రోతలందరికీ సిగ్నల్ జస్ట్ పునఃస్వాగతం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు సాగుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం, తోటి మహేష అలా స్పెషల్ చేస్తున్నాం. మహేష్ బాబు పుట్టినరోజు ఇవాళ ఆగస్ట్ 9. మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నారు, మహేష్ బాబు ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి. సుగాత్రి గారు మంచి ముచ్చట్లు చెప్పారు. మహేష్ బాబు గారు ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్వాలిటీస్, అవన్నీ కూడా మాటల్లో గాని నడకలో గాని నడకలో గాని ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్లీ కమ్స్ ఫ్రమ్ సూపర్ స్టార్ కృష్ణ. బై ది వే, మహేష్ బాబు గారికి ప్రిన్స్ మహేష్ బాబుతో మొదలు పెట్టారు కదా. సూపర్ స్టార్ ఎప్పుడయ్యారు? ఎవరికైనా తెలిస్తే సూపర్ స్టార్ ఎప్పుడయ్యారు, ఆయనకి ఆ టైటిల్ ఎప్పుడొచ్చింది అని చెప్పండి. అనురాజ్ గారు కూడా పాటతోటి మనం సెకండ్ అవర్ మొదలెట్టేద్దాం. అనురాజ్ గారు మీరు ఇంకా వింటూ ఉంటే కనుక, మీకోసం వింటూ ఉంటే కనుక ఏమిటి వింటారు, ఎందుకంటే రేడియో సురభి ఒక్కసారి ఇలా ట్యూన్ అయ్యారంటే అలా బయటకు వెళ్లలేరు. అలా హత్తుకుపోతేట్లుగా హత్తుకుపోయేటట్టుగా షోస్ ఉంటాయి కాబట్టి అని అనుకుంటున్నాం. మీరేమంటారు? 972-636-1966 ఫోన్ చేయండి.

మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమా నుంచి మాయేరా మాయేరా బాలు గారి గొంతు ఎంత ఓపెనింగ్ లోనే అట్లా ఎంత ఎంతెంత దూరం అది చెప్తున్నప్పుడు ఎంత స్మూదింగ్ గా హాయిగా ఇలా మేఘాల్లో తేలుతున్నట్టుంటుంది. ఆ పాట కూడా అలాగే పిక్చర్ చేస్తారు ఆయన గుణశేఖర్, మేఘాల్లో తేలుతున్నట్టుగా చూపిస్తారు వాళ్ళిద్దరిని. అంటే బాగా అంటే హ్యారి జయరాజ్ మ్యూజిక్ లో ఇట్లా ముగ్గురు గొప్ప గాయకుల్ని కులశేఖర్ దీనికి సాహిత్యం ఇచ్చారు. బాలుగారు ఉన్నికృష్ణ అండ్ కవితా కృష్ణమూర్తి కలిసి పాడారు ఈ పాటను. వెరీ రేర్ కాంబినేషన్ వాళ్ళ ముగ్గురిని కలిసి పాడించడం అనే ఐడియా కూడా బాగుంది, పాట అంతే బాగుంటుంది. అనురాధ గారు మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మనం మహేష్ బాబు గారు స్పెషల్ చేస్తున్నాం. బ్రేక్ అంటే ముందు మీ అందరికి ఒక మాట చెప్తుంటే, ఏకల్ విద్యాలయ వారి కార్యక్రమం గురించి, కథక్ రిథమ్స్ అండ్ ఇండియన్ సినిమా జర్నీలో ఎలా ఉన్నాయి ఏమిటనేది చేయబోతున్నారు వాళ్ళు. ఐకానిక్ సాంగ్స్ ఉంటాయి, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్, స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీకు. ఇది ఇవన్నీ కూడా దే డూ ఇట్ ఫర్ ఎ కాజ్ బై ద వే. ఏకల్ విద్యాలయ ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఆర్గనైజేషన్. భారతదేశంలో చదువు నోచుకుని వాళ్ళకి చదువుచ్చే దానికి వాళ్ళు ఫండ్స్ రేస్ చేస్తారు. tinyurl.com/kathakperformance2026. టైనీ యూరల్ చేసే వాళ్ళకి ఒక విజ్ఞప్తి, టైనీగా ఉండండి. టైనీ యూరల్ అని పెట్టి ఇంత పెద్దది పెడితే టైనీ యూరల్ పర్పస్ పోతుందని నాకు అనిపిస్తుంటుంది. tinyurl.com/kathakperformance2026. ఏదో ఏకల్ కథక్ ఆ టైప్ లో పెడితే ఈజీగా గుర్తుండేట్టుగా ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ అవినే గుర్తుపెట్టుకోకండి, వీళ్ళు పెట్టింది గుర్తుపెట్టుకోండి. tinyurl.com కథక్ పర్ఫార్మెన్స్ 2026. $35 కి డిన్నర్ ఇంక్లూడెడ్ అండ్ ఫ్యామిలీ అందరు కలిసి ఆనందించే మంచి కార్యక్రమం అది. డెఫినెట్లీ గో దేర్ August 28 ఫ్రైడే ఈవినింగ్. చక్కటి ఎంటర్టైన్మెంట్. విల్ బి సపోర్టింగ్ ఎ గ్రేట్ గ్రేట్ కాజ్. అండ్ నేను ఒక పాట ఇందాక ఏ రెహమాన్ డైరెక్ట్ తెలుగు మూవీస్ చాలా తక్కువ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఇదొకటి. ఈ పాట ఇందాక సూర్య గారు కోరారు. మహేష్ బాబు ఫ్రెండ్స్ సూర్య గారు, మీరు ఇంకటి ఉన్నారు నాకు తెలుసు. ఈ పాట మీకోసం. ఏ సినిమాలో తెలుస్తే స్టూడియో ఫోన్ చేసేయండి, 9726361966. ఇది కూడా హిట్ అవ్వాల్సిన కేపబిలిటీ ఉన్న సినిమా, కానీ హిట్ కాలేదు. నాకు తెలిసి చాలా వరకు ఇలాంటివి డైరెక్టర్ల వల్ల ఫ్లాప్ అవుతాయి, మహేష్ వల్ల కాదు. యా ఐ బిలీవ్ దాట్. కాదంటే మీరు ఫోన్ చేయండి 9726361966. సైనికుడు కూడా అంతే. ఇట్ వాస్ ఐ థింక్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ గుణశేఖర్.

0: మీరు విన్న ఆ పాట నాని సినిమా నుంచి. నాని సినిమా బిగ్ అని టామ్ హ్యాంక్స్ ఇంగ్లీష్ సినిమాకి తెలుగులో తీశారు. అది అంటే ఒక పెద్దవాడు పిల్లవాడుగా అయిపోతే అని కోరుకుంటాడు, ఆ కోరిక నిజమైపోతుంది. వాడికి పిల్లవాడి లక్షణాలు ఉంటే కానీ మనిషి ఎదిగిపోతాడు. అండ్ కుడ్ హావ్ బీన్ అ బెటర్ ఫిల్మ్. మహేష్ చాలా బాగా చేస్తారు ఆబ్వియస్లీ. అండ్ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం సూర్య, అది డైరెక్టర్ సరిగా తీయలేదు అసలు. ఎస్ఏ సూర్య డైరెక్షన్ వాజ్ టోటల్లీ బుచ్చర్డ్ బాక్చర్డ్ వాట్ ఎవర్ పదాలు ఇంగ్లీష్ లో కాదు కానీ మొత్తం సినిమా మంచి కథాంశం సినిమా అయితే ఇంగ్లీష్ లో అంత బాగా హిట్ అయిందని తెలుగీకరించడంలోనూ ఇండియనైజ్ చేయడంలోనూ విఫలమయ్యారు కాబట్టి సినిమా ఫ్లాప్. సినిమా సీతారాం శాస్త్రి గారు రాస్తారు వస్తా నీ వెనక పాట. హరిహరన్ హరిణి పాడారు, ఏఆర్ రెహమాన్ గారు డైరెక్ట్ గా తెలుగులో చేసిన సినిమాల్లో ఇదొకటి నాని. అండ్ మన మహేష్ బాబు స్పెషల్ చేసుకుంటూ ఉన్నాం. ప్రిన్స్ మహేష్ బాబు 51 ఇయర్స్, ఘట్టమనేని మహేష్ బాబు. తను 1979 నీడా అనే సినిమాలో 4 ఏళ్ల వయసు నుంచే నటించారు దాసనారాయణరావు గారి దర్శకత్వంలో. కృష్ణ గారు షూటింగ్ వెళ్ళంగానే నాకు చిన్నపిల్లడు కాలయా, ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరు ఎందుకండి కృష్ణ గారు, ఈతనే తీసుకోండి మా అబ్బాయి అని కృష్ణ గారు చెప్పగానే, మీ అబ్బాయి చక్కబో ఉన్నాడండి ఉన్నాడు చేసేద్దాం అని చెప్పి దాసనారాయణరావు గారిని వెంటనే తీసుకుని నీడా సినిమాలో పెట్టేశారు. అండ్ ఆ తర్వాత నీడ మార్క్సిస్ డెబ్యూ అయిన స్క్రీన్ మీద. పోరాటం అనే సినిమాలోను కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో. శంఖారావం అనే సినిమాలో చేశారు. బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి, 117, కొడుకులు దిద్దిన కాపుల డ్యూయల్ రోల్, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు, ఇవన్నీ కూడా నాన్నగారితో కలిసి చేసిన సినిమాలు. దెన్ ఆయన మొట్టమొదట హీరోగా నటించిన సినిమా ఏమిటో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి. బయట సూపర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు శ్యామ్ గారు ఫోన్ చేసి చెప్పేశారు. ఐ థింక్ పోకిరీ ఆన్వర్డ్స్ ఈ టైటిల్ సూపర్ స్టార్, ఎందుకంటే కలెక్షన్స్ బట్టి వస్తుంది అది. ఒకటి సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్, అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మిగతా వాళ్ళకి ఎవరికి ఎందుకు లేదు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు, డబుల్ స్టార్లు అందరూ ఉన్నా సరే ఓన్లీ మహేష్ బాబుకే సూపర్ స్టార్ ఎందుకు ఉన్నది అంటే కలెక్షన్స్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇది టాలీవుడ్ లో ఇచ్చే ప్రైజ్ అది, టైటిల్ అది, కుటుంబాలు పెట్టుకునేది కాదు. అదే ద తేడా డిఫరెన్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి కోసం వన్ ఆఫ్ హిస్ టాప్ మూవీస్, మహేష్ బాబు సినిమాల్లో ఏది బెస్ట్ అంటే అందరూ ఇది పెడతారు పైన. ఓ క్షమించాలి, మళ్ళీ వస్తాను వెనకంటూ ఆయన వెనకే వస్తున్నాడు. అది కాదు నాకు కావాల్సింది. ఈ సినిమా నాకు తెలిసి చాలా మంది మహేష్ బాబు సినిమాల్లో ది బెస్ట్ అంటారు. ద రీజన్ ఈస్ అన్ని పర్ఫెక్ట్ గా కలిసి వస్తే ఇలా ఉంటుంది సినిమా. ఇది ఏ సినిమా, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి, ఏం తెలిసినా సరే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. హీరోయిజం పాటలక బాప్ ఇది.
1: అదరక పదులే చెప్పేటి ఎగువ

0: దిస్ వరల్డ్ ఇస్ మేడ్ ఇన్ ఏ ఫైటర్ అని అలా మధ్య మధ్యలో ఆంగ్ల పదాలను జోడించేసి అతడు ఎవరు అని చెప్పడానికి విశ్వ అనే అతను రాసిన సాహిత్యం అది. అండ్ అతడు అనే సినిమా నుంచి జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సినిమా, త్రివిక్రమ్ రచించి డైలాగ్స్ రాసి దర్శకత్వం వహించిన సినిమా, మహేష్ బాబు త్రిష కలిసి నటించిన సినిమా, అండ్ మణిశర్మ గారి మ్యూజికల్ హిట్. అతడు నంద్యవాడ వచ్చింది అతనికి బెస్ట్ యాక్టర్ గా. అండ్ అతడు సినిమా డెఫినెట్లీ మహేష్ బాబు సినిమాలన్నింటిలో గల పైన ఉండే టాప్ షెల్ఫ్ మూవీస్ లో ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో కొన్ని కొన్ని సన్నివేశాలు గానీ అంటే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, ఎలివేషన్, ఎవ్రీథింగ్ అన్ని యాజ్ నీడెడ్ సోను సూద్ పక్కన విలన్ గా ఇట్స్ ఎ వెరీ అప్రోప్రియేట్. అండ్ ప్రకాష్ రాజ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్, నాజర్, త్రిష, అన్ని చెప్పే కదా, అన్ని పక్కా కలిసి వస్తే బ్రహ్మానందం కామెడీ. హిట్ మీ హార్డ్ యార్ క్యా. సో ఇవన్నీ కలిసి వస్తే సినిమా అవుతుంది. వీడేంట్రా శ్రద్దగా కొట్టాడు అని చెప్పి, వైలెన్స్ గా ఉంటే సైలెంట్ గా ఉంటుంది, ఇలాంటి డైలాగులు ఎన్ని సుమోలు ఎందుకురా, ఇలాంటివన్నీ అలా శాశ్వతంగా ఉండిపోయే డైలాగులు. ఇవన్నీ మహేష్ బాబు చెప్పకపోయినా సరే నిజం చెప్పాలనుకోవడం, అబద్ధాన్ని దాటాలనుకోవడం, మోసం, ఇలాంటివన్నీ పంచ్ డైలాగులు, దానికి కావాల్సిన ఎలివేషన్, పంచ్ డైలాగ్స్ కి ఇంకొక మాస్ అపీల్ తీసుకొచ్చింది మహేష్ బాబు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ దాన్ని ఆ ట్రెండ్ మొదలెట్టేద్దాం మనం. ఈ బిట్ వినిపిస్తాను, ఇదే సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి, 9726361966. మహేష్ బాబు స్పెషల్ చేస్తున్నాం ఇవాళ రేడియో సురభిలో.
1: సాక్షాత్ ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి?
2: మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చుకోండి, మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కార్తె దెమ్మ తిరిగిపోవాలి. చల్
0: అట్లా కదా ఉండాలా క్లైమాక్స్ అంటే. The movie ends with a dialogue like this. Generally, edo oka ila long shot pettesi ila ala kelipoyi edo ala musese closing close vastundi dialogue kadu. Puri Jagannath ends the movie with this dialogue. Nikanna tope vallu led ikkada. Edu anipiste ache manushi maata vinaddu, manushi evar maata vinaddu, manushi maata asalu vinaddu ani. Ivanni ఒకటి రాసేవాళ్ళు గొప్పతనం, డౌట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అది డెలివర్ చేయాలి కరెక్ట్ గా. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, థమన్ పర్ఫెక్ట్లీ డెలివర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇది ఇంకా వేరే ఏం చేయకూడదు. అక్కడ మహేష్ బాబు గొంతు వినపడాలి, ఆయన ఎమోషన్ క్యారీ అవ్వాలి, ఎంత మ్యూజిక్ ఇవ్వాలి అంతే ఇవ్వాలి. అండ్ బ్రిలియంట్లీ డన్. అండ్ ఇలాంటి సీన్ ఇందాక సూర్య గారు కోరారు, విల్ డూ దిస్. మీరు ఇలా కొన్ని పర్మనెంట్ గా గుర్తుండిపోయే సీన్లు కొడతారు మహేష్ బాబు, నో చాలా చాలా ఉన్నాయి ఆయన లిస్ట్ లో ఇలాంటివి. కొన్ని కొన్ని విందాం మనం. నేను సినిమా చెప్పేశాను కదా, ఏ సినిమా అని చెప్పేశాను, మహేష్ బాబు గారు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా ఇది. ఇది హిట్ అయింది, బాగా హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్. వరుసపెట్టి హిట్లు కొట్టి 2001లో ఆయన మొదలుపెట్టి తీశారు ఏ సినిమా అనేది ఇందాక సుగాత్రి గారు కోరారు. ఆ పాట విందాం, చిన్న బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ తర్వాత మనం పాటలు మాటలు అన్ని కొనసాగిద్దాం. మీరు వింటుంది రేడియో సురభి, మీరు 107.9 FM HD3 కాకుండా రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ రేడియో సురభి .com ద్వారా అక్కడ మమ్మల్ని ఎక్కడైనా సరే వింటూ ఉండొచ్చు. ఫాలో అస్ ఆన్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అస్ వెల్. అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఈరోజు మీరు మై ప్రిన్స్ మహేష్ బాబు స్పెషల్ వింటూ ఉన్నారు. మీ వ్యాఖ్యాత నేను భాస్కర్.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
10: Yes sir.
9: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తే. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVF AgTech.com ఆర్ కాల్ 848-244-0213.
0: రైట్, ఎవరి మాట వినద్దు, మనిషి మాట అసలు వినద్దు వినద్దు వినద్దు వినద్దు. నీకన్నా తోపవుడు లేడిక్కడ లేడిక్కడ లేడిక్కడ రేడియో సురభి కన్నా తోపు లేడిక్కడ. అంతే, ఎవరి మాట వినద్దు, మీ మాట మాత్రం వింటాం. రేడియో సురభి శ్రోతల మాట మాత్రం వింటాం. మహిళ పంచడాలక్స్ మీకు ఎన్ని గుర్తొస్తాను, నేను ఫోన్ చేసి చెప్పేసండి. హౌ మెనీ హీ హాజ్ డెలివర్డ్, హౌ మెనీ అట్లా మన నుడికారాల కింద ఉండిపోయాయి. అండ్ నుడికారాల కింద అంటే మనం మాట్లాడే మాటల్లో వచ్చేస్తుంటాయి ఆయన సినిమా డైలాగులు. అవి ఎన్నున్నాయి, ఏమిటి, అవన్నీ కూడా చెప్పండి. ఎవడు కొడితే నేను చెప్పా, మీరే చెప్పాలి. 9726361966 మీరు వింటున్నది రేడియో సర్వేలో. మహేష్ బాబు స్పెషల్ చేస్తున్నాం. ఆయన నటించకుండా వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ క్లిప్ ఒకటి విందాం. నాకు శ్యామ్ గారు గుర్తు చేశారు, అది చాలా పర్ఫెక్ట్ గా డెలివర్ చేస్తారు. ఏ సినిమా అది, ఏ హీరో డెలివర్ చేశారు చెప్పేసే. 9726361966.
13: మన దేశంలో 100 మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది, 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది, 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది, కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ గాని కత్తి గాని ఉంది. అంటే ఇక్కడ మనకి బతికే అవకాశం కంటే చర్చే సౌకర్యం ఎక్కువ అని నాకు ఫ్రెండ్ చెప్పాడు. అతను తన దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాడికి చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. యుద్దంలో గెలటం అంటే శత్రువుని చంపటం కాదు. ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. అతని పేరు సంజయ్ సాహు.
0: ఎవరా మనిషి, ఎవరా సంజయ్ సాహు?
13: ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు, సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు, మంగళవారం ఒక రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారం అంతా తాగుతూనే
14: ఉంటాడు.
15: స్టీలీ పెట్టుకో పగలు.
13: ఇతనికి తాగటంతో పాటు ఇంకో చెడ్డ అలవాటు కూడా ఉంది, చదవటం. ఇప్పటికి ఆల్రెడీ 3 పీజీలు చేశాడు, ప్రస్తుతం 4 పీజీ చేస్తున్నాడు. నేను అనుకుంటుంది కరెక్టే, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు.
0: సినిమాలో ఫోన్ చేయండి మరి 972-636-1966.
14: చూడు కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాను అంతే. దూరం రావట్లేదు, దూరం రావట్లే లాక్ అయింది.
0: సరే నేను ఇది జలసా సినిమా నుంచి సీన్ కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఆ సినిమాకి చాలా కీలకమైన సన్నివేశాల్లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారు. ఒక స్పెసిఫిక్ సీన్ కోసం చూస్తున్నాను, ఆ సీన్ కూడా మీకు పట్టుకుని వినిపిస్తా. నాకు ఇందాక సుగాత్ర గారు కోరారు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన హీరోగా మొట్టమొదటిగా ఫుల్ లెంగ్త్ హీరో రోల్ చేసిన సినిమా ఏమిటి? 972-636-1966.

0: ఆల్రైట్, మీరు బంగారు కళ్ళ బుచ్చమ్మ పాట విన్నారు. అది మురారి సినిమా నుంచి. మురారి సినిమా అక్కడి నుంచి మలుపు తిరిగింది మహేష్ బాబు కెరియర్ ఇన్ అవే. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు తను అక్కడి నుంచి. అండ్ ఆల్ టైమ్ ఏమంటారు కలెక్షన్ హిట్స్ లో ఉండాల్సిన మూవీస్ లోకి చేరుకుంటూ అలా వరుస పెట్టి సినిమాలు వచ్చాయి అప్పటి నుంచి. మురారి ఆయన ఇందాక ప్రశ్న అడిగాను, ఆయన డెబ్యూ ఏ సినిమా నుంచి అని, హీరోగా రాజకుమారుడు అనే సినిమాలో నంది అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ యాక్టర్ వచ్చింది అప్పుడు. అండ్ ఆ సినిమాలోనే తర్వాత యువరాజు వంశీ అనే సినిమాల్లో నమ్రత శిరోద్కర్, అండ్ దెన్ తర్వాత ఏమైంది వాళ్ళ జీవితంలో మనకు తెలుసు, నమ్రత అండ్ మహేష్ గాట్ మ్యారీడ్. ఆ తర్వాత మురారి సినిమా 2001లో సూపర్ డూపర్ హిట్ అయ్యి అందులో కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది తనకి, నంది అవార్డు. అండ్ ఆల్ ఇన్ ఆల్ మురారి సినిమా ఇస్ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. ఫిలింఫేర్ కూడా వచ్చింది ఆ సినిమాలో. బోత్ మహేష్ బాబు అండ్ సోనాలి బింద్రే చాలా చాలా నాకు ఏది ఇష్టం బాగా అని చెప్పి అన్నారు మహేష్ బాబు పాటల్లో. ఇందాక అతడి సినిమాలో నుంచి పాట వినిపించాను కదా, ఐ థింక్ దట్ టాప్స్ దేర్ ఇన్ మై లిస్ట్. సదాశివ సన్యాసి ఇస్ అనదర్ వన్. ఇలా రెండు మూడు చెప్పకూడదండి అంటారా, చెప్తాం మరి. ఇంత మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటుంది. అండ్ అలనాటి రామచంద్రుడు ఈ పాట కూడా మహేష్ బాబు టాప్ పాటల్లో నాకు ఇష్టమైంది. అండ్ చూద్దాం, నేను ఐమ్ ట్రైన్ టు పికప్ ఆ కత్తి సీన్ డైలాగ్ ఇక్కడ వస్తుందేమో చూస్తాను.
1: ఏంటని చెప్పగలిగేది ఇద్దరు, ఒకడు కుంపు నేర్చుకుంటా.
2: గ్యాపిచ్చావు చాలు. హలో, ఏది అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏంటి పొరమాట ఇంతలా వేసారు?
1: ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ల ముందు ఓడిపోయాననే అవమానంతోనూ, బుల్లిరెడ్డి చనిపోయాడనే బాధ వల్ల అతను మాట్లాడటం మానేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, తన కొడుకుని డిశ్చార్జ్ చేసిన రోజే అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రోజు సాయంత్రం మాత్రం అదే పార్క్ తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారు. అతను రోడ్డు మధ్యలో ఉన్న కత్తి పిడినే చూస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఎన్నో విషయాలు పట్టించుకుని జనం ఆ పిడిని కూడా పట్టించుకోకుండా దాని పక్క నుంచే విడిపోయేవాడు. అదేంటని చెప్పగలిగేది ఇద్దరే, ఒకడు కుంపు నేర్చుకుంటానికి వచ్చిన కుర్రాడు, రెండు దామోదర్ రెడ్డి. అతన్నెవరు అడగరు, ఇతనెవరికీ చెప్పడు. ఆరు నెలల తర్వాత ఒక రోజు
2: బాగా చెప్పిందని మందు చూడు, ఎవడేమో వెళ్ళి తంతేరా, నేను చూడు కట్టేట్రా రోడ్డు మధ్యలో ఉంది.
0: ఆ రోడ్డు మధ్యలో ఉన్న కత్తి ఏంటి, ఆ కథ ఏమిటి, ఆ డైలాగ్ ఏమిటి, ఐకానిక్ అన్నమాట. అఫ్కోర్స్ త్రివిక్రమ్ జల్సా మూవీ నుంచి అది. యుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు, ఓడించడం అని డైలాగ్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఓపెనింగ్ లో ఆయన మహేష్ బాబు దానికి ఎలివేషన్ ఇచ్చి కనెక్ట్ చేస్తారు. సినిమా అంతా కూడా అదే నడుస్తూ ఉంటుంది. అండ్ మహేష్ బాబు గారు నటించిన సినిమాల్లో నుంచి వన్ ఆఫ్ ది ఏమంటారు కొన్ని కల్ట్ క్లాసిక్స్ అంటారు. అంటే సినిమా హిట్ అవ్వదు, ఎందుకు హిట్ అవ్వదు కూడా మనకు తెలియదు. నేను లిటరలీ ఈ థియేటర్ లో కూర్చొని మహేష్ బాబు, మావాడు పిచ్చ పిచ్చ ఫ్యాన్ ఉండేవాడు చిన్నప్పుడు. నాకు పిల్లలు ఎవరు ఫోన్ చేయలేదు, ఐఎమ్ సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ పిల్లలు మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు ఆ జనరేషన్ వాళ్ళు. మావాడు పిచ్చ పిచ్చ ఫ్యాన్. ఎంత ఫ్యాన్ అంటే, ఎప్పుడు కంచు మొహం వేసుకుని ఇలా అమ్మని తిరిగేవాడు. పరిగెత్తడం, ఇప్పుడు పరిగెత్తినప్పుడు కూడా మహేష్ బాబు లాగా చేతులు ఇట్లా ఇట్లా పెట్టి పరిగెడతాడు. సో అండ్ మహేష్ బాబు ఫ్యానిజం నుంచి బయట తీసుకురావడం చాలా కష్టపడ్డాం మేము. వాడు నవ్వరా అంటే నవ్వేవాడు కాదు అని ఉండేవాడు, ఎందుకు అంటే మహేష్ బాబు అనేవాడు. సో అలాగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఫ్యానిజం బాగా పడింది అనమాట. నేను చాలా రోజుల పాటు ఇప్పుడు కూడా అనుకుంటాను హీస్ బెస్ట్ రన్నర్ ఇన్ టాలీవుడ్ అని. పరిగెత్తేటప్పుడు మంచి పోజ్ ఉంటుంది అటు, ఇంగ్లీష్ లో టామ్ క్రూజ్, ఇక్కడ మహేష్ బాబు అని అనుకుంటుంటా నేనైతే. ఇది నాలో ఫ్యాన్లే అండి, వీరు బా నిజంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారంటండి, ఇది బెస్ట్ రన్నర్ అండ్ బాలీవుడ్ అట్లా. ఊరికే మాలో కూడా ఫ్యాన్ ఉంటారు కదా. సరే, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి కోసం ఈ టాప్ సాంగ్, వాసవి మా వాసవి కోసం కూడా ఈ పాట.
3: గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్ని దాటితి, బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నతుట విభూతి ధరించితి, అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి, మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి, నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆది తేజమగు ఐక్యలింగం, పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివ.

0: ఆల్ రైట్, మనం మహేష్ బాబు స్పెషల్ చేస్తూ చేస్తూ అలా 2 గంటలు 3 గంటలు గడిచిపోతూ ఉంటుంది సమయం అంతా కూడా. మీరందరూ ఏం చేయాలంటే రేడియో సురభిలో కార్యక్రమం వింటూ వంటలు వండుకోవట్లేదు, భోజనాలు చేయనియట్లేదు, భోజనాలు చేయండి కానీ అడగాల ఆనందభావాలు కాలండి. ఏ టు బిలో మీకోసం భోజనం చేసేది మంచిగా గోంగూర రైసు, రాగి ఇడ్లీలు ఇన్స్టెంట్ గా మంచి మంచి సౌత్ ఇండియన్ రుచులు మీకు సిద్ధంగా ఉంటాయి. తినేసిన తర్వాత పొళ్ళు పచ్చళ్ళు ఇలాంటి పికిల్స్ లాంటివి కూడా ఇంటికి పట్టుకోవచ్చు. ఏ టు బి అడయానంద భవన్, ఏటీబీ టెక్సస్ .com 2148722345. అలాగే మీకు సాయంత్రం పూట రోజు కానీ ఎవ్రీ డే 4 PM to 7 PM మంచి బార్ స్నాక్స్ $1 కోసం దొరుకుతాయి. మంచి డ్రాఫ్ట్ బీర్స్ ఫుల్లీ ఫర్ $2.99. మంచి టేస్టీ బైట్స్ అండ్ కూల్ డ్రాఫ్ట్స్. హ్యాపీ ఈవినింగ్స్ కోసం హ్యాపీ అవర్ అట్ ఇండియా టుడే, 151 Nolan Drive ఇన్ సౌత్ లేక్. అని వెళ్ళండి, యూ హ్యావ్ బ్యూటిఫుల్ టైమ్ ఇన్ ది ఈవినింగ్స్. ఆఫీస్ నుంచి అలా వెళ్తూ చిల్ అవడానికి బాగుంటుంది. And then Dental Smiles, Dallas Smiles Dental and Orthodontics varu meekosam $200 off special cleaning isthunaru discount meekosam. Manchi aarogyakaramaina pallu, healthy gums, confident smile ivanni kuda meekosam siddhanga techukodam kosam danukoni vellandi. Appointment kosam 972-8454-5400 phone cheyandi. Dallas Smiles Dental and Orthodontics, 3234 Forest Lane in Dallas. ఇవాళ ఇండియా బజార్ వారి గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతున్నది, ఫైనల్ డే, ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్, రాఫిల్ ప్రైజెస్, టికెట్లు రకరకాలు ఉంటాయి. కైండ్లీ గో దేర్, బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఫ్యూ ఫ్రీ షుగర్ కేన్ జ్యూస్లు, కోకోనట్ డ్రింక్స్, స్పెషల్ గిఫ్ట్లు, గివ్ అవేలు అన్ని ఉంటున్నాయి. 5152 క్వాడ్రంట్ వే ఇన్ ఫోర్ట్ వర్త్, వాళ్ళ న్యూ లొకేషన్ ఇన్ ఫోర్ట్ వర్త్. ఫైనల్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ టుడే, గో అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ ఏకల్ విద్యాలయ వారి మంచి ఈవెంట్, కథక్ నృత్యాలు సినిమాల్లో వచ్చిన వాటి అన్నింటికి కూడా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆన్ సిల్వర్ స్క్రీన్ మీకోసం అసెంబుల్ చేశారు. 5 to 7 ఉంటుంది, డిన్నర్ ఇంక్లూడెడ్ ఫర్ $35. ఇట్స్ ఎ గ్రేట్ కాజ్ ఏకల్ విద్యాలయ వారిది. tinyurl.com/kathakperformance2026 అట్ వెళ్ళండి. యూ కెన్ రిజిస్టర్ విత్ యువర్ ఫ్యామిలీ ఫర్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఆన్ August 28th ఫ్రైడే ఈవినింగ్ 5 to 7. డిన్నర్ ఇంక్లూడెడ్ ప్రైస్ ఫర్ ఎ గ్రేట్ కాజ్. డెఫినెట్లీ గో దేర్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దాట్ ఫెస్టివిటీస్. మనం మహేష్ బాబు గారి స్పెషల్ చేసుకుంటూ కొన్ని మంచి మంచి పాటలు వింటున్నాం, ఆయన సినిమాల నుంచి మంచి మంచి డైలాగులు వింటున్నాం కూడా. సరే, డైలాగ్స్ అనగానే అసలు కలేజా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఎవరన్నా చెప్పగలిగితే నాకు స్టూడియోకి ఫోన్ చేయండి. ఐ థింక్ ఇట్ జస్ట్ అ బ్యాడ్ టైమింగ్. మేము ఇందాక చెప్తున్నాం కదా, మా ఫ్యామిలీలో ఫుల్ ఆన్ ఫ్యాన్స్ అంటే మాకు ఇష్టం కాబట్టి ఎక్కడో చోట వాడికి కూడా తగిలింది అది, వాడంటే మా అబ్బాయి. బట్ మేము ఈ సినిమాకు వెళ్ళినప్పుడు థియేటర్లో ముగ్గురే ఉన్నాం, అన్యాయం కదా. మహేష్ బాబు సినిమాకి ముగ్గురు ఉండడం ఏమిటి?
1: కొన్ని బంగారం ఏ వద్దు, కూర్చొని మాట్లాడుకుందాం
2: సార్.
1: ఏదో తగలేనన్నా తీనా జీవిత రంగులే రుచిలే ఫ్లాట్ గా నీళ్ళ ధరే. ఓ బాబు బాబు నీకు దాన్న పెడతా, నువ్వు ఆపరా, నువ్వు ఆపరా.
3: ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటో ట్రైనింగ్ ఆ కార్ చూడాలి గమనించిందో ముందు కనుక చూసుకోగలదా? ఎవరికి లైసెన్స్ ఇచ్చింది?
1: ఏమైంది
3: కార్ గుద్దేసింది?
1: ఏం బంగారం గుద్దేసావా?
4: లేదండి, జస్ట్ రివర్స్ చేసి
1: చూసుకోవాలి కదా నాన్న.
4: లేదు, లైట్ గా ప్రెస్ చేశాను.
1: లైట్ గా ప్రెస్ చేసిందంట భయ్య, నువ్వు కూడా లైట్ గా తీసుకో.
3: లైట్ గా తీసుకున్నాడండి, కార్ పొప్పు పోయిపోతే
1: లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటి మాటలు?
4: కాంపెన్సేషన్ ఉన్నాయి
1: బంగారం, నీకు మైండ్ ఏం తప్పిందా? కాంపెన్సేషన్ అంటే 1 లక్ష 2 లక్షలు అడుగుతాడు. నేనున్నా కదా, నేను చూసుకో. భయ్య ఇప్పుడు చూసుకుద్దింది అనుకో, అదో పద్ధతి. ఇలా చూడకుండా వద్దినప్పుడు 100 200 తీసుకుని మనం
3: 100
1: పాప మొత్తం బాగా కావాల్సింది పాప, ఒక 500 తీసుకుని అడ్జస్ట్ చేసి
3: గుద్దింది కార్ ని.
1: నీ తమ్ముడు అనుకుని ఓ 2000 తీసుకుని అడ్జస్ట్ చెప్పు.
3: 2000 నాకు ఓకే, మరి వెనకాల టాక్సీ పరిస్థితి?
1: టాక్సీ అంటే రైల్వే స్టేషన్ లో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంటాయేగా?
3: కాదు, కొత్తగా ఆరెంజ్ క్యాబ్స్ వస్తున్నాయా తెల్లగా.
1: అమ్మదీన సైడ్ లో బ్లూ వేసిన భయ,
3: బ్లూ ఏ కానీ నీ ఫేస్ అండ్ బ్లాక్ అయిపోయింది.
1: టాక్సీ నాదే భయ,
3: టాక్సీ మీద.
1: ఏడుపు వచ్చేసింది ఏంటి? లైట్ గా తోకేనన్నావు కదా బంగారు. అమ్మ దీనమ్మ బ్లూ, నీ అబ్బా జాతకం చెప్తారా? జాతకం చెప్తున్నా కోట. హలో,
2: వెల్కమ్ టు ఆఫ్టర్ వరల్డ్.
1: ఇప్పుడు మనకి జనరల్ గా ప్రిడిక్ట్ చేసావు చెప్తారు నాన్న.
4: చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి.
1: చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారా? ఆహా, ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడమ్మా?
2: శ్రీనగర్ కాలనీలో ఎవరు అడిగినా చెప్తారండి.
1: బాగా ఫేమస్ అన్నమాట.
4: హాయ్.
1: అదే, నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా?
2: చెప్పండి.
1: సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట.
4: ఎందుకండి?
3: రెండు కాళ్ళని తీసిపారు చెప్తారు కాబట్టి.
0: అసలు క్లాసిక్ క్లాసిక్ కామెడీ సీన్స్. మహేష్ బాబు టైమింగ్ ఆఫ్ డెలివరీ డైలాగ్ కామెడీ డైలాగ్ డెలివరీ ఇన్ కలేజా ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్. సీన్ యాక్టింగ్ కానీ యాక్షన్ యాక్టింగ్ కానీ మహేష్ బాబు సూపర్ లేటివ్ డెలివరీ ఇస్తారు కలేజాలో. 100% నో డౌట్ ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అని తెలియదు. చాలా బాధ ఇస్తారు. త్రివిక్రమ్స్ నెరేషన్, పిక్చరైజేషన్, జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. బట్ అనుష్క చాలా బాగుంటారు, విలన్ బాగుంటారు, క్యారెక్టర్ యాక్టర్స్ బాగుంటారు. ఇట్స్ ఎ గుడ్ స్టోరీ లైన్. ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ అర్థం కానీ ఒకే ఒక మణిశర్మ గారి మ్యూజిక్ ఆల్ ది వే, ఈవెన్ బీజిఎంస్ ఎవ్రీథింగ్. సఫీ గారి రోల్ అయితే అసలు ఫెంటాస్టిక్ ఉంటుంది. ఆ హీరో కనిపించినప్పుడు హీరో గురించి చెప్పే డైలాగులు ఉంటాయి. ఇట్ బికామ్ ట్రెండ్. అదే మగధీరలో పెట్టారు, అది ఇంకో సినిమాలో పెట్టారు, ఇంకో సినిమాలు. అలాగా హీరోని పరిచయం చేసేటప్పుడు డైలాగులతో పరిచయం చేయడం అనేది కూడా ఈ సినిమాతో మొదలైంది. దాదాపుగా పాటలు పెట్టేస్తుంటారు కానీ అలాగా. సో కలేజా సీరియస్లీ సీరియస్లీ సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా. తర్వాత ఇప్పటికీ కూడా ఎవరు ఎవరినో అడగండి, ఎన్నిసార్లు పెట్టుకున్నా మేము ఎంటు ఎంటు చూసేయగలం సినిమా అని అంటారు. మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. ఐ థింక్ ఇట్ బికేమ్ అ సూపర్ డూపర్ హిట్ లేటర్ ఆన్ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ రియలీ లైకింగ్ ద మూవీ. సమ్హౌ ఆఫ్టర్

0: దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తొడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: వెల్కమ్ బ్యాక్. ఇంకా చివరి గంటకు వచ్చాము సిగ్నేచర్ షోలో. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున భాస్కర్ రాయవరం మీ వ్యాఖ్యాతగా, నేను ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ప్రత్యేకం చేసుకుంటున్నాం. ఆగస్ట్ 9th. చాలా చాలా సంగతులు ఉన్నాయి, చాలా చాలా కోణాలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మహేష్ బాబు గురించి. అలా చూస్తున్నా కానీ 2 గంటలు అయిపోయింది, బట్ విల్ డూ అవర్ బెస్ట్. యా, ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ టాలెంట్, సూపర్ స్టార్ మహేష్ బాబు. పాట కంటిన్యూ చేద్దాం.

0: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. కొంచెం తెరిచి పెట్టుకో అమ్మా, పారిపోవటానుకుంటది. తెరుస్తుంటారా మీ ఇదిగో తాళం. తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సింది.
1: ఏం చేస్తారా?
0: నీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగ.
1: చిలు మా అమ్మ ఎందుకు రా?
0: నిన్ను పట్టడానికి మరి మా అమ్మ ఎందుకు రా? షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందంటే
1: ఏంటోందండి?
0: అసన్

0: ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పబా.
1: ఎవరు నువ్వు?
0: కోనబే బాబు
1: చెప్పు అందమంటుంటే
0: వాళ్ళ కోనే పండు కోనబే ఆపై చెప్పు
2: అనే పండు పెడతావా?
0: అవును.
2: ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ నేను. మీ అడ్డాలో మీ వాణి కొట్టా, నన్ను చంపడం మీకు పెద్ద పనిగా, నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈయన రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు, కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు, ఇంకెప్పుడు అలా తాకే

0: గన్ అలవాటుందా? బాగా తెలిసినట్టు చెప్పావు.
1: సినిమాలు చూడట్లేదే.
2: మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు?
1: ఇంతకుముందు నేను కొట్టినాడు.
2: ఓ, ఏం చేస్తుంటారు మీరు?
1: మరీ అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి?
2: అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక
1: మనసులో ఏమనుకున్నావు డైరెక్ట్ గా చెప్పే?
2: పని పాట లేని పోకిరి
1: అనుకుంటున్నా.
2: ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా.
1: ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా.
2: ఏదైనా అంటే?
1: ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను.
2: ఎందుకలా?
1: సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్.
2: సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్?
1: వీడు మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడి అయితే కాదు. ఎలా ఏమైంది?
2: చచ్చిపోతే
1: హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటి కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్ కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు.
2: నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు.
1: ఏంటి
2: అది? జస్ట్ క్రీమ్. ఎవరినైనా లవ్ చేస్తున్నారా?
1: మరి నువ్వు?
3: సరే, ఆ సినిమాలో పంచడాలు ఎవరన్నా చెప్పగలిగితే రిపీట్ నాతో పాటు. ఎవడు పండుగాడు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఫోన్ చేసి, మహేష్ బాబు పంచ్ డైలాగ్లు ఎవరైనా చెప్పగలరేమో ఆన్ ఎయిర్ చెప్పండి సరదాగా. ఇఫ్ యూ క్యాన్ రిపీట్ ద డైలాగ్, మహేష్ బాబు పంచ్ డైలాగ్లు ఎవరన్నా ఒక్కసారి కమిట్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాంటి డైలాగులు ఎన్ని ఉన్నాయి కదా. సరే, ఇంకొక ఐకానిక్ సీన్ విందాం. ఈ సీన్ ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966.

0: రే, ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను దా రే. ఏమందిరికి ఈ టైంలో ఎలా ఉంటావంటారు బాబు? దా
1: ఎలా ఉండాలి?
0: ఎలా ఉండాలా? ఎలా ఉంటావంటే
1: అదే ఎలా ఉండాలి.
0: నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపం? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద?
1: ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు?
0: మరి ఇంకేంటి
1: లైఫ్ లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం గాని మళ్లీ వాళ్ళతో మాట్లాడడం గాని జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే.
0: వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పేళ్ళు అడుగుతాను వ్యర్థ గుడ్డు. ఎవరికుండేది అడుగుంటది. ఏమన్నారా?
1: ప్రతివాడు అడిగేవాడే. వెళ్లారుగా, పెళ్లికి వెళ్లారు, గృహప్రవేశానికి వెళ్లారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు.
0: ఎవరు పెళ్లి రైతే? మన చెల్లి పెళ్లిగా బయట ఉందేమన్నా?
1: నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను.
0: మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా, లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు.
1: కుదరపోతే పోతాం అంతే. ప్రతి వాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం.
0: ఆ పోతానంటే చూసి ఊరుకుంటారు. మరి పోనా? పోతానంటే పోతాడు. భగవంతుడు మనల్ని అంటూ భూమి మీద ఉంచితే గడిది గుడ్డు జీవితం అంతా ఇలానే పక్క పక్కన ఉంటాం.
2: ఈ సీన్ లో ఇక్కడ తర్వాత ఏం జరుగుతుంది ఎవరిని తెలిస్తే ఫోన్ చేయండి. ఈ సీన్ లో తర్వాత ఏం జరుగుతుంది? ఈ సీన్ ఏ సినిమాలది? ఈ సీన్ ఏ సినిమాలది? ఈ నటినట్లు ఎవరు? మహేష్ బాబు ఒకరు ఆబ్వియస్లీ, పక్కన ఇంకెవరు ఉన్నారు ఆయనతో పాటు? ఒక విధంగా మల్టీ స్టారర్ సినిమాల జమానాలకి బాగా నడిచిన సినిమా అండ్ చాలా బాగా మంచి హిట్ అయింది. ఇది కూడా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ చూసుకునేంత గొప్పగా తీశారు సినిమాని. అంతే బాగుంటాయి సీన్స్ కూడాను. క్లీన్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందాక పాట కోరారు ఈ పాటని. ఇది కూడా ఈ సినిమా తర్వాత వచ్చి ఫ్లాప్ అయింది అనమాట. అది ఇందాక మీకు సీన్ వినిపించాను కదా, అందులోంచి వచ్చిన తర్వాత వచ్చి ఫ్లాప్ అయింది ఇది. కానీ ఈ సినిమాలో టాపిక్ చాలా అవసరము అని చెప్పి నాకు ఇందాక పేరు రాసుకోలేదు కిషోర్ గారు చెప్పారు. కిషోర్ గారు, మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను. ఈ పాట ఏ సినిమా చేస్తే స్టూడియో ఫోన్ చేయండి 972-636-1966. ఇది వింటూ మీకు ప్రశ్న ఏంటంటే, ఇందాక డైలాగులు వినిపించాను కదా, ఆ డైలాగ్ లో ఉన్న నటీనటులు మహేష్ బాబు గారు, మహేష్ బాబుతో పాటు పక్కన ఇంకెవరున్నారు, ఏ సినిమా అది? ఆ డైలాగ్ చివరిలో మహేష్ బాబు పనిచేస్తారు, అది ఏమిటి? 972-636-1966.

0: ఇది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు వచ్చిన తర్వాత ఫ్లాప్ అయిన సినిమా బ్రహ్మోత్సవం అదే థీమ్ లో వస్తుంది. పగల కుటుంబ నేపథ్యాల మధ్యలో శ్రీకాంత్ అడ్డాలే తీశారు ఈ సినిమా కూడా, కానీ అందులో వచ్చిన మ్యాజిక్ ఇందులో లేదు. ఐ థింక్ వే టూ మెనీ క్యారెక్టర్స్ బాగా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడము, వీటన్నిటి వల్ల కన్ఫ్యూజన్, స్టోరీ లైన్ లో క్లారిటీ లేకపోవడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల బ్రహ్మోత్సవం వాజ్ అ బిగ్ ఫ్లాప్. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఇందాక మహేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు కలిసి చేసిన మల్టీ స్టార్ చాలా సూపర్ హిట్ ఆ సినిమా. అందులో ఇందాక డైలాగ్ అది పెళ్లి సీన్ లో జరుగుతుంది. దాని తర్వాత మహేష్ బాబు పూలకుండి తంతాడు. పూలకుండి దండిన తర్వాత మళ్లీ ఇంకొక సీన్ లో వీళ్ళిద్దరు మాడుకునే సీన్ లో అసలు చాలా ఐకానిక్ ఉంటాయి. చాలా చాలా బాగుంది. చాలా బాగా తీస్తారు కూడా శ్రీకాంత్, చాలా బాగా చేస్తారు వీళ్ళిద్దరు. అందులో తర్వాత మళ్లీ వచ్చి ఎందుకురా పూలకుండి తన్నావు అని అడుగుతాడు వెంకటేష్. నీతో ఇదో వచ్చింద్రు బాబు, ఎవరికి ఉంటుంది గాడి గుడ్డు, వెళ్ళిపోతాడు. ఇలా రిపీట్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు పడాల్సిగా అని చెప్పి ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. త్రూ అవుట్ ది మూవీ ఒక టైప్ ఆఫ్ డెలివరీ ఉంటుంది మహేష్ బాబుకి, చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో. అండ్ హీ క్యారీస్ దట్ రోల్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ. చాలా మంచి సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. అండ్ పోకిరి సినిమా బాగా హిట్ అయిన తర్వాత అన్ఎక్స్ప్లికబుల్లీ ఒక 5 ఏళ్ల గ్యాప్ తీసుకున్నారు ఆయన. 2006 నుంచి 2011 వరకు మళ్ళీ సినిమాలు లేవు మహేష్ బాబుకి. ఎందుకు అంటే హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హిమ్సెల్ఫ్, హీ నీడెడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత, పోకిరి లాంటి సినిమా హిట్ వచ్చిన తర్వాత ఎందుకు బ్రేక్ తీసుకున్నారు అవన్నీ కూడా దేర్ సో మెనీ ఇంటర్వ్యూస్ వేర్ హీ ఎక్స్ప్లెయిన్స్ వై అండ్ ఆల్ దాట్. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఏం బ్లాక్ బస్టర్ ఈ సినిమాలో తెలుస్తుంది మీకు.
1: కొన్ని ఉంటాయండి.
2: ఏంటండి?
1: శాస్త్రాలు. శాస్త్రాలు కూడా నథింగ్ బట్ సైన్సే. గ్రహాలు, వాటి మూమెంట్స్, అవి చేసే కామెంట్స్, వాటి మీదే బేస్ అయి ఉంటది మొత్తం అంతా. లేకపోతే మీ మామల చెప్పటం ఏంటి? సేమ్ క్వాలిటీస్ లో అమ్మాయిలు దీపటం ఏంటంటే టూ మచ్ కాబట్టి.
2: దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బట్ థ్యాంక్స్ అండి.
1: మీ మామ రుణం మాత్రం ఉంచుకోండి శాస్త్రి గారు, ఆవిడ చచ్చిపోయాక దగ్గర నేనే ధనం జరిపిస్తాను.
2: ఏంటండి, మా మామ మీకు తోడు చూపితే మీరు ఆమె పాడగలుగుతారా?
1: నెక్స్ట్ ఆవిడ మిగిలిన అకేషన్ అదే కదండి, లేకపోతే పెళ్లి కానీ చేస్తారేంటి?
3: అజయ్, నీ ఫోకస్ షిఫ్ట్ అవుతున్నట్టుంది.
1: లెగవాయ్, నా ఫోకస్ షిఫ్ట్ అవటం ఏంటి? నేను అమ్మాయి అనకాల తిరిగి అడ్రస్ ఏమైనా తీసుకున్నానా? మళ్ళీ కనపడదో లేదు కూడా తెలియదు.
4: When can you finish the alteration? Tomorrow morning. Okay, thank you.
2: Welcome. తప్పకుండా కనపడద్దండి. మా మామ చెప్పింది కదా, ఆ పిల్లే మళ్ళీ మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది చూడండి. వచ్చేసింది.
1: ఎక్కడ?
2: ఇక్కడ
1: వస్తున్నాను
2: చూడు.
1: ఎక్కడుందేంటి?
2: వంటిగడు గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. కొంచెం సైడ్ అండి. Oh my god.
1: ఏం శాస్త్రి ఇది?
2: మా మామ మ్యాజిక్ నేదో బ్లాక్ మ్యాజిక్ డామినేట్ చేస్తున్నట్టు.
1: ఓకేం కాదు, నువ్వు మీ మామ కలిసి నన్ను సెకండ్ హ్యాండ్ అని జాయింట్ చేస్తారా?
2: మీ విషయంలో మిస్ ఫెయిర్ అని కానీ మా తాతగారు డెత్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా.
1: పబ్లిసిటీ కోసం మీ మామ మీ తాతను చంపేసి ఉంటుంది.
2: మరి ఇందాక సైన్స్ అన్నారు.
1: తను వంకర్ నడక దెయ్యం కళ్ళు చూసి ముందే డౌట్ వచ్చింది. బామ్మ బొక్క అని చెప్పి డైవర్ట్ చేసావు. రవి, ఆ దెయ్యం కళ్ళ రేపు ఇస్తేనే పార్క్ మాల్ కు వస్తుంది, దాని మూవ్మెంట్స్ ఫాలో చేయాలి.
2: ఆవిడ ఇక్కడికి వస్తుందని అంజద్ భాయ్ చెప్పాడండి.
1: మీ మామ చెప్పింది. ఆ బంటి గాని దీన్ని బొక్కలేసి భోగి పండుగ చేసేయాలి.
2: ఆ పిల్ల మీద బాగా పగబట్టేశారు.
5: చూసావు అజయ్, ఎన్ని బ్యాగులు ఉన్నాయో? మనీని మంచినీళ్ళ ఖర్చు పెట్టేస్తుంది. వాడి దేశాన్ని దోచేస్తంటే ఇది వాడిని దోచేస్తుంది.
4: మరాఠీలో
1: జాగ్రత్త.
2: వింటుందండి
1: శాస్త్రి గారు, కొంచెం బుర్ర వాడండి, దానికి తెలుగు రాదు.
4: వచ్చు.
1: ఆ వస్తే ఏంటి? నేను ఫాలో చేయటం రాలేదు, కాఫీ దాటానికి వచ్చి. ఏం రాకూడదా?
4: కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు. నీలాంటి వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. బేసిక్లీ అబ్బాయిలు టూ టైప్స్ ఉంటారు. టైప్ 1, ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు, ఇలాంటి చెత్త గ్యాంగ్లు వేసుకుని వెంట పడుతూ చీప్ గా బిహేవ్ చేస్తారు. టైప్ 2, ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్లి డేరింగ్ గా చెప్తారు. అలాంటి వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, నీలాంటి వాళ్ళంటే చిరాకు.
1: భూమికి జానండి. ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టు ఎలా చూస్తున్నావు? నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఏదో పెట్ట మొహం వేసుకుని. ఈ సంచులేంటి, ఈ షాపింగ్లేంటి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా?
4: దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్.
1: అది తెలుసు, నీ బిజినెస్ తెలుసు, నీ వెనకాల బిజినెస్ తెలుసు, ఆ వెనకాల బిజినెస్ కూడా తెలుసు. మొత్తం కట్టిస్తా. తొంగరాస్కర్ మొహం మీద కుద్దియాలి. ఆ బంటి కండి ఉన్నా దీన్ని మాత్రం వదలకూడదు.
3: అజయ్, విషయం బాగా పర్సనల్ గా తీసుకుంటున్నా.
6: ఎక్స్క్యూజ్ మీ, బిల్ సర్.
3: హౌ మచ్?
6: సాసి పాసి.
3: సాసి పాసి అంటే ఎంత?
5: అదే ఆ అమ్మాయి ఫ్లాట్ నంబర్ రా, 405.
6: నో నో, సాసి పాసి 505.
1: సాసి పాసి అంటే 405 కదరా?
3: అదే అజయ్, నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది.
7: అంటే అమ్మాయి బంటి గారి గర్ల్ఫ్రెండ్ కదా?
2: ఆబ్వియస్లీ అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాల్ జరిగితే తీసుకోవచ్చు, నోరు జరిగితే తీసుకోలేవండి.
7: సరే మీరు పని చేయండి, అర్జెంట్ కెళ్ళి బంటి గారి గర్ల్ఫ్రెండ్ సంగతి చూడండి.
8: నువ్వు అమ్మాయి సంగతి చూస్తావా?
7: లేదు, అంతే పైన కలిసి వస్తాను.
2: అజయ్ గారు, అసలు ఈ బంటి గారు వస్తాడంటారా?
9: వస్తాడు శాస్త్రి గారు. పోలీసు వాడికి ఫోకస్ తో పాటు పేషెన్స్ కూడా ఉండాలి. నన్ను చూడండి, పేషెన్స్ గా ప్రశాంత్ మీద ఫోకస్ పెట్టాను. పని అయిందా లేదా?
2: అయినట్టేనండి.
9: డౌటా?
2: అసలు నా లాంటి వాళ్ళకి అమ్మాయిని సెట్ చేయడం చాలా ఈజీ శాస్త్రి, అర్థమైపోయింది. సేమ్ కలర్ డ్రెస్ వేసుకెళ్తే సేమ్ పింఛన్ ఫీల్ అయింది. ఆల్తో ఇంత పాటలు పాడిస్తే ఫ్లాట్ అయిపోయింది.
7: అదేం కాదులేండి, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
9: ఏ శాస్త్రి, మనం సరదాగా ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం. దాని ఫ్యాషన్ టెక్నాలజీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అట్ట సెట్ అవుతాయి. ఏదో బిగినింగ్ ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, తర్వాత తొక్కే.
2: ఇప్పుడు అలా అంటారు కానీ పెళ్ళాక మీద దగ్గర కూడా తీసుకెళ్తారు చూడండి.
7: ఏంటి తీసుకెళ్లేది? కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. అసలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళ అమ్మా బాబులు అనాలి. వాళ్ళ అమ్మంటే గుర్తొచ్చింది శాస్త్రి గారు, ఆ ఎర్ర ఇంగ్లీష్ భరించలేమండి బాబు. మోడల్స్ డ్రెస్లు మీరే వేసుకోవచ్చు కదా, అంటే మనకెందుకులే బ్రదర్ సిగ్గుపడుతుంది ఏంటండి? అంటే నిజంగా వేసేద్దామనే.
2: ఇప్పుడు అవన్నీ ఎందుకండి? వింటే ఫీల్ అవుతారు.
9: వింటే కదా శాస్త్రి ఫీల్ అయ్యేది.
2: వింటున్నారండి.
9: ఎక్కడ?
2: అక్కడ.
4: నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇది చూడు, అమ్మాయిలు టూ టైప్స్ ఉంటారు. టైప్ వన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊరుకుంటూ వచ్చేస్తారు. టైప్ టూ వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ల కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ టూ. గుడ్ బాయ్.
7: ఇది ఎప్పుడు వచ్చిందండి?
2: మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అన్నప్పుడే వచ్చారండి.
7: చెప్పొచ్చు కదా,
2: ఆ అమ్మాయి చూస్తుంటే ఎలా చెప్పమంటారండి?
7: కింద నుంచి కాల్తో కోకొచ్చు కదా.
2: ఐడియా రాలేదండి.
7: అయినా పొద్దునే నాకు నీతో ఈ ఎదర డిస్కషన్ ఏంటి? పిల్లిలాగా వచ్చి అది ఇనేటివ్ ఏంటి? ఇంత లేదు యుద్ధాలంట. ఇది పెద్ద జోదాక్బర్ మరి. అప్పటికి మనసు సమ్ముకుని ఎంత కాంప్రమైజ్ అయ్యాను శాస్త్రి. పైగా టైప్ టూ అంట. చూడండి చివరికి ఏ టైపిస్టో దొరుకుతాడు దీనికి. ఇది కాకపోతే ఇంకోటి టెక్నిక్ గోకాల్సిన టైంలో గోక్క ఇప్పుడు గోకుతాయి.
2: మళ్ళీ వచ్చారండి.
7: కట్టైపోయినట్టుగా
2: మరి అంత నోట్ దూరం ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.
7: సఫర్ అయింది నేనే కదా.
0: మరి అంత నోటు దూరం ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో దూకుడు వాజ్ అన్బిలీవబుల్ సూపర్ డూపర్ హిట్ ఫర్ మహేష్ బాబు. ఆఫ్టర్ పోకిరి తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని మరి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ దూకుడు కొట్టారు. ఆ దూకుడులో శంకర్ రోలు, తర్వాత బ్రహ్మానందం కామెడీ, ఆ కామెడీ టైమింగ్, ఎవ్రీథింగ్ సూపర్బ్లీ డాన్ దూకుడు మహేష్ బాబుకి. మళ్లీ 5 ఏళ్ల తర్వాత గ్యాప్ తో వచ్చినా సరే దూకుడు సినిమాని సూపర్ డూపర్ డూపర్ డూపర్ డూపర్ హిట్ చేశారు. సరే ఓ పని చేద్దాం, పాటలు సీన్లు చాలా వింటున్నాం కదా, ఒక మంచి పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసేసండి. 9726361966. మీరు వింటున్నది రేడియో సురభిలో సిగ్నేచర్ షో. ఇవాళ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. అండ్ నేనంటాడు, మీరందరూ ఆదివారానికి ఉపమానం చేసుకుంటారండి. ఉపమానంగానే ఏ సినిమా గుర్తొస్తుంది మీకు మహేష్ బాబుది? ఉప్మా. ఉప్మాలు తినట్లేదండి. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మాలు చేసుకుని బతికేస్తున్నారా అని చెప్పి డైలాగ్ ఉంటుంది. ఏ సినిమాలో అది? 9726361966 కి ఫోన్ చేయండి. అండ్ మీకోసం తర్వాత వరుస పెట్టి హిట్లు వచ్చి మళ్లీ దూకుడు వచ్చిన తర్వాత మహేష్ బాబు డిడ్ నాట్ లుక్ బ్యాక్. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966.

0: మీరు విన్న పాట వంశీపాడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమా నుంచి పాట. మహేష్ బాబు మహర్షి 1980 వచ్చిన ఆ మహర్షి తర్వాత ఈ మహర్షి బాగా ఒక రకమైన హిట్ అయింది. మరి సూపర్ డూపర్ హిట్ కలిగిన ఒక రకమైన హిట్, కానీ దీని వల్ల ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది మహేష్ కి. వరుస పెట్టి ఒక 3-4 సినిమాల్లో ఒకటే లుక్ తో ఉన్నారు ఆయన. సో హీ నీడెడ్ టు రీడిస్కవర్ అగైన్. సో మహర్షి సినిమా అంతకు ముందు వచ్చిన 2-3 సినిమాలు వరుస పెట్టి ఒకటే లుక్ లో ఉన్నారు. తర్వాత మళ్లీ రీడిస్కవర్ చేసుకోవడం కోసం వారణాసి వస్తున్నది. వారణాసి కోసం ఎదురు చూడండి, మామూలుగా ఉండదు. రాజమౌళి మళ్లీ కొత్తగా చూపిస్తారు మీకు మహేష్ బాబుని. ఏమాత్రం రాముడి వేషం వేశారండి వారణాసి సినిమాలో, రాముడి వేషం వేశారు అందులో. అది కొత్తగా ఉండబోతుంది అనేది నమ్మకం. చిన్న బ్రేక్ వస్తుంది, చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ అటువైపు కలుసుకుందాం. మహేష్ బాబు స్పెషల్ చేస్తున్నాము రేడియో సురభిలో. సౌండ్స్ లైక్ home.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిసన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
3: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
0: వెల్కమ్ బ్యాక్. మనం ఇంకా చివరి అరగంటకు వచ్చేసాము. మహేష్ బాబు స్పెషల్ జరుపుకుంటున్నాం ఈ రోజున. ఇందాక మీరు బ్రేక్ కంటే ముందు విన్న పాట మహర్షి అనే సినిమా నుంచి. మహర్షి సినిమాలో ఆ సినిమా డీసెంట్ హిట్, మరి సూపర్ డూపర్ హిట్ ఏమో కాలేదు కానీ డీసెంట్ హిట్. కానీ ఒక చిన్న బ్యాడ్ నేమ్ వచ్చింది ఏంటంటే, అప్పటికి మహేష్ బాబు వరుసగా అదే లుక్ తోటి 3 సినిమాలు వచ్చాయి అన్న ఒక స్టాంప్ వచ్చింది. ఆ స్టాంప్ నుంచి బయటపడడానికి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా వారణాసి. అది ఐ థింక్ మన రాజమౌళి గారి వల్ల న్యూ ఎలివేషన్ ఉండబోతుంది. సరే, ఇందాక రిత్విక్ పాట కోరారు, ఆ పాట వినిపిద్దాం. గచ్చివారు అరగంట ఉన్నది, మహేష్ బాబు స్పెషల్ జరుపుకుంటున్నాం. మీరు సీన్ వినాలా, ఆ పాట వినాలా, ఏది కావాలన్నా సరే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966. సార్ వస్తారు.

0: మీరు విన్న సారస్వరం వస్తారా పాట, బిజినెస్ మ్యాన్ యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరందరూ మాడిపోయిన మసాల దసలు తింటున్నారు నాకు అర్థమైంది, అందుకోసం మీకు ఈ సీన్.
1: సాంబార్ తప్పుగా ఉంది.
2: గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు.
3: చాలా రోజులైందిరా ఇక్కడికి వచ్చి.
1: అప్పున్నావా? సత్యా
4: బావా, నీకెప్పుడు మన శేఖర్గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా.
3: ఇప్పుడు అన్ని ఎందుకురా?
4: ఎందుకంటావేంట్రా, ఇది చేసిన తప్పు కదా.
3: మరి అప్పుడే చెప్పొచ్చు కదా.
4: అప్పుడు నా వయసు 10 ఏళ్ళు.
3: అప్పుడు ఆడ వయసు 10 ఏళ్ళే.
4: ఏందండి చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా.
1: ఎలా చేయటం?
4: జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా?
1: ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు?
4: నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను.
1: ఎందుకు ఫీల్ అవుతున్నావు?
4: ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి.
1: ఏంటా సంఘటన?
3: ఎందుకు సార్ పాతగాయని మళ్లీ రేపుతారు?
1: ఎవరు రేపింది, ఏంటా గాయం?
4: ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది.
1: అదే ఏంటా విషయం?
4: చెప్తే చెరిగిపోయే తప్పు కదా సార్ అది.
1: అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానవ నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలో డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి.
3: చెప్పరా.
4: మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు.
5: హెల్ప్ చేయడానికి వచ్చినట్టు నువ్వే పార్దు అని చెప్పొచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్దాలాడతావు ఎందుకు?
4: నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయడం ముఖ్యం.
5: సాయమా? ఇదేనా చిన్న చిత్తకి ఆపరేషన్ అనుకుంటున్నావా? అలామే గుండె ఆపరేషన్
4: తెలుసు.
5: తెలుసా? మీ ఇంట్లో చెట్లు కానీ డబ్బులు కాస్తున్నాయా?
4: వీళ్ళ ఇంట్లో కాస్త సరిపోదా?
5: ఏంటది?
4: డబ్బులు.
5: డబ్బులా? ఎంత?
4: 3 లక్షలు.
5: 3 లక్షలా?
4: ఏ సరిపోదా?
5: నీకు అలా అర్థమైందా? అందరి చెట్టు కాబట్టి 3 వేసావు, అరి చెట్టు ఉంటే 5 హెద్దువా?
6: ఇంట్లో ఏం లేవు బాబు, పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి.
5: అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అయ్యంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరమైతే పనికి వస్తాయి కదా అని.
6: అయ్యో పర్లేదు, తీసుకో బాబు.
4: థ్యాంక్స్ అండి.
6: మంచిది బాబు.
5: ఒక్క నిమిషం, ఈడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడతాడు అనుకోకపోతే మీకు విషయం చెప్పనా స్వామి?
6: చెప్పు బాబు.
5: ఇన్ని గారిని రోజు ఆ తులసికోటకు పూజ చేయమని చెప్పండి.
6: చేస్తుంది బాబు.
5: గుర్తునే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి, లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేత్తో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా, అక్కడ బాగా ఎక్కువగా చెత్త. అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా మందార చెట్టు, గుర్తుంచు.
6: ఎక్కడున్నాడు
5: పార్థు? పార్థు,
0: చేశారు వాళ్ళతో మాట్లాడదాము. నమస్కారం అండి, గంగా భవానీ గారు అండ్ ఫ్యామిలీ. మీరు మహేష్ బాబు ఫ్యాన్స్, బాగా అలర్ట్ చేస్తున్నారు, అందుకని మిమ్మల్ని ఆన్ ఎయిర్ చేసుకున్నాను. సో చెప్పండి ఒకసారి ఏమిటో.
7: హలో.
0: యుద్ధం తెలియని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు, ఏ సినిమా అని అడిగాను. మహేష్ బాబు గారు. మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ అండి?
7: మామూలు కాదండి, మామూలు కాదు.
0: ఎలా మామూలు కాదండి?
7: ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయను.
0: ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేరు?
7: అసలు అంటే మా మమ్మీ షాపింగ్ బాయ్ అన్నారు, మా చిన్న చెల్లెలు ఇంకోటి అంటుంది,
0: చాక్లెట్
7: నేను ఒకటి అంటాను, మా అమ్మాయి ఒకటి అంటుంది, మా బాబు ఇంకోటి అంటాడు.
0: మీ బాబు ఏమంటాడు?
7: ఆయన ఏజ్లెస్ లిమిట్లెస్ ఫ్యాన్స్. ఆయన
0: ఏజ్లెస్, ఏజ్లెస్ యాక్టర్, డౌట్ లేదు.
7: ఏజ్లెస్ అసలు.
0: ఏంటి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ మహేష్ బాబుది?
7: ఏంటండి మరి చెప్పారు ఒకసారి.
0: ఏమన్నారు?
7: మళ్ళీ రిపీట్ చేసిన కదా అన్నారు.
0: మహేష్ బాబు ఫేవరెట్ సినిమా మీరేది, మిక్సీ ఏంటి, సినిమా ఏంటి అని అడుగుతున్నాను.
7: వెరీ టఫ్ క్వశ్చన్.
0: ఎందుకంటే అన్ని ఇస్తాను మీకు.
7: అసలు ఏది లేదు, ఇది లేదు అన్నది ఏమీ లేదు.
0: సో మీకు ఆయన కాంపిటీషన్ టైమింగ్ ఏ సినిమా నచ్చుతుంది?
7: ఫస్ట్ నేను బాగా ఇంప్రెస్ అయింది మన కలేజా
0: కదా. యా కలేజా
7: ఫస్ట్ ట్రై చేశారు ఆయన డిఫరెంట్.
0: కరెక్ట్. ఆ తర్వాత చాలా సినిమాల్లో కామెడీ పంచింగ్ బాగా పట్టుకున్నారు. ఐ థింక్ కలేజాలో బాగా ఎలివేషన్. దట్స్ వెరీ స్టార్టెడ్
7: ఆ టైంలో. నేను ప్రెగ్నెంట్, అందరూ భయపడ్డారు అయిపోతుందో తెలియని అంటారా.
0: సో గంగా భవన్ గారు మీకు ఏ పాట కావాలి?
7: సాయిబాబా గారి దగ్గర నుంచి చిన్న చిన్న చెప్తుంది దాని అర్థం.
0: ఏ పాట?
7: నాకు అతడు సినిమాలో అవును నిజము సాంగ్ ఉంది కదా.
0: అవును నిజం కావాలా? ఓకే డన్.
7: Yes.
0: ఓకే ధన్యవాదాలు. మీ ఫ్యామిలీ మొత్తం
7: హ్యాపీ బర్త్డే బాబు వన్స్ అగైన్.
0: ఫ్యామిలీ మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మీరు?
7: అవునండి. ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఓకే ధన్యవాదాలు అండి అందరికి.
7: గుడికి కూడా అందుకే వెళ్ళాం బాబు బర్త్డే అని.
0: అబ్బో అసలు ఏ లెవెల్ అండి ఇది, ఇంకొక లెవెల్ ఇదే. సూపర్. సో మీలాంటి వారి అభిమానం ఇలా గుళ్ళల్లో పూజలు అవన్నీ ఉంటే ఆయన 51 సంవత్సరాలు ఇంకా 49 కూడా వేస్తాడు.
7: అవునండి.
0: థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
7: థ్యాంక్ యూ.
0: ఎంజాయ్ బాయ్. సరే కొన్ని డైలాగ్స్ విందాం.
8: నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈ రోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా?
9: నాకెవడైనా ఒకటి, నువ్వు డబ్బులు ఈయనేమంటే వేసేస్తా.
10: ఓయ్ నీకు నీతి నిజాయితీ లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం.
8: ఆడి చేత ఫోన్ చేయించింది నేనే, ఆడికే కాదు అలీబా ఎవడో నాకు కూడా తెలియదు.
9: అనే ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి
8: వెళ్ళిపోవచ్చు.
11: అరే మెంటల్ నీ ఇష్టం, నేను మాట్లాడుకో.
9: నువ్వు చెప్పు.
8: నీకు బ్రెయిన్ పచ్చట్లేదేంట్రా?
11: మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే?
12: షర్ట్ వదలరా,
11: వదలరు బే. ఏం చేస్తావు?
9: వాటి సంగతి వదిలి, నువ్వు చెప్పు. ఏద్దాం వద్దా?
11: ఏంటి రాసేది? ఏంటి రాసేది?
9: నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు సార్.
11: నిన్న కాక మొన్నొచ్చి ఓయ్రా
9: ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? మీ అక్క ఎదురా
13: ఎప్పుడైతే వెళ్ళిపోయింది?
9: ఫోన్లే నువ్వన్న వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా.
13: ఫోన్లు కూడా చేసుకుంటున్నారా?
9: ఈ మధ్య మొదలైందిలే.
13: అయితే చెప్తా.
9: బాగున్నావురా? నాకు చిన్న డౌట్, ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా?
13: అయిపోతే మొత్తం ఏం చేస్తాం, మన చేతిలో లేదు.
9: అంతేలే, డబ్బాలో ఏంటి?
13: ఉప్మా.
9: ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న?
0: ఉప్మా తినేయడం అసలు ఎంత సూపర్ హిట్ అయిపోయిందంటే ఇలా ఐకానిక్ డైలాగ్స్ అనమాట. ఎవ్వడు కొడితే మైండ్ దిగి బల్క బ్లాక్ అయిపోవడం, ఒక్కసారి కమిటీ తన మాట తప్ప నేను విన్ను, ఇలాంటివన్నీ అలా అలా అలా ఉండిపోయే డైలాగ్స్. ఎందుకు అంటే అవును నిజం, ఆయన అంటే మన అందరికీ ఇష్టం. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను. ఇందాక గంగా భవానీ అండ్ ఫ్యామిలీ ఫోన్ చేశారు, వాడికి ఈ పాట కావాలని కోరారు. అమ్మ మీకోసం ఈ పాట. మిగతా వాళ్ళు ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి 972-636-1966, లేదా మీకు ఏ సీన్ కావాలి, ఏ మాట కావాలి, కాస్త 10 నిమిషాలే ఉంది మీ ఇష్టం.

0: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రత్యేకమైన కార్యక్రమం చేసుకున్నాం. మనకి ఇంకా చివరి 10 నిమిషాలకు వచ్చేసాం, చివరి 8 నిమిషాలకు వచ్చేసాం. మహా అంటే ఇంకొక పాట వేయగలనేమో, మేబీ ఇంకొక సీన్ వేయగలనా లేదా తెలియదు మరి. బట్ ఈ సీన్ నాకు చాలా ఇష్టం, చాలా బాగా డెలివరీ చేస్తారు మహేష్. అండ్ ఆ సీన్ మీకు వినిపిస్తాను. ఏ సినిమాలో చెప్పక్కర్లేదు.
1: రేపు నేను రాత్రి పూజారి గారింటికి రాముడు హనుమంతుడు వచ్చేలేరంట తెలుసా? ఎవరు అనుకుంటున్నావా? మనమే, సీతలైన రాముడు, తోకలైన హనుమంతుడు. 300,000 ఉంటే 6 నెలలు పేగాడొచ్చు, 6 ఏళ్ళు మందు కొట్టచ్చని తెలుసు. కానీ శ్రీరాముడిని శర్మగారింటికి తీసుకెళ్లొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటి మాట్లాడవు, దేవుడు డల్గా ఉండకూడదు.
2: నేను దేవుని కాదు, కనీసం మీలా మనిషిని కూడా కాదు.
1: ఇంకా నయం పార్థుని కాదనలేదు.
2: నేను పార్థుని కాదు.
1: అంటే

0: నువ్వు పార్టీ కానప్పుడు శర్మగారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు?
1: పార్టీ వల్ల శర్మగారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి.
0: అసలు నువ్వు మూర్తి గారు మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు?
1: నా వల్ల పార్టీ కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి.
0: కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. పార్థు పార్థు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డి నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా?
1: ఎవరిని అడగను?
0: ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు.
1: అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు.
0: అలాగని వదిలేస్తామండి, పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు.
1: పోలీసులు కూడా నాకోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు.
0: అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉంటాం మంచిది.
1: ప్రస్తుతం నేను చేసేది అదేగా
0: కదా. పార్థు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేశావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే?
1: నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావు. నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
0: అది కదా నేను
1: ఎందుకు నమ్మానంటే, హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరన్నారు చెప్పు.
2: హనుముందు కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరన్నారు చెప్పు. చాలా బాగా డెలివరీ చేస్తారు మహేష్ బాబు. ఇలాంటి ఐకానిక్ డైలాగ్స్ ఎన్ని కోలలు కోలలు కోలలు కోలలు పంచ్ డైలాగ్స్ ఉన్నాయి మహేష్ బాబు సినిమాల నిండా. అండ్ ది ఐకానిక్ సూపర్ స్టార్ బర్త్డే, 51st బర్త్డే ఇవాళ. విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్. వారణాసి కోసం అందరు ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తోటి ఇబ్బంది ఏంటంటే, ఆయన సినిమాలకు ఒకసారి బుక్ అయితే వేరే సినిమాలు బుక్ కాకుండా అవుతారు అనమాట. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేరే రావు. సో హోప్ఫుల్లీ దట్ వన్ కమ్స్ అవుట్ సూన్. టీజర్ ఎలివేషన్ అంతా బాగానే ఉన్నాయి. అండ్ హోప్ఫుల్లీ వారణాసి విల్ పుష్ మహేష్ బాబు టు ది వరల్డ్ స్టేజ్. అండ్ ఇంకా మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్న సమయం వచ్చేసింది. బై ద వే, 1-4 సండేస్ ఇంకా మీదట అమేజింగ్ ఉండబోతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ అవర్ యంగ్ ఐకానిక్ యూత్ఫుల్ టీమ్ మెంబర్స్ ఇస్ బ్యాక్. ఎవరు నేను చెప్పను, మీరు యూ హ్యావ్ టు ఒక హింట్ ఇస్తా. సండే ఈవినింగ్స్ అంతే. అక్కడి నుంచి ఇప్పుడు సండే ఆఫ్టర్నూన్ కి వచ్చేస్తున్నారు. ఎవరు ఏమిటనే దానికి యూ డోంట్ వాంట్ గో ఎనీవేర్. హీస్ కమింగ్ బ్యాక్, హిస్ కమ్ బ్యాక్ షో టుడే. సో యూ డోంట్ వాంట్ మిస్ ఇట్. 1-4 ఏం చేయబోతున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ఏంటి అనేది అన్నిటి కోసం జస్ట్ స్టే ట్యూన్డ్ రైట్ ఆఫ్టర్ దిస్ షో. ఆ షో నడవబోతుంది. సో మీ అందరితో నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు భాస్కర్ రాయవరం. సిగ్నేచర్ షో ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు నడుస్తుంది. ఈ రోజున ఫ్రెండ్స్ మహేష్ బాబు స్పెషల్ చేసుకున్నాం. మళ్లీ మీ అందరితో కలుసుకునే వరకు మీరు అందరూ ఏం చేయాలంటే, ఎన్నో రకాలైన విషయాన్ని రేడియో సర్వేకి సంబంధించినవన్నీ కూడా మన సోషల్ మీడియాలోను అన్ని చోట్ల జరుగుతున్న వాటిని మీద ఫ్రెండ్స్ అందరితో పనిచేసుకోండి. ఎందుకంటే రేడియో సర్వే ఇస్ అమెరికాస్ ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఛానల్, ద ఓజీ ఆఫ్ తెలుగు రేడియోస్. అండ్ నౌ వీఆర్ నౌ రిఫ్రెషింగ్లీ సేయింగ్ రేడియో సర్వే సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మీ ఇండ్లలోకి రావడం, మీతోటి ముచ్చటించుకోవడం, మీరు ఎక్కడున్నా సరే మీ పాకెట్లో రేడియో సర్వే యాప్ ద్వారా, రేడియో సర్వే .com ద్వారా ఉండడం, ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ షోస్ ఇవ్వడము, తర్వాత ఇన్ఫోటైన్మెంట్ ఇవ్వడం ఈజ్ అవర్ పర్పస్. అందరినీ కలుపుకుంటూ కలగలుపుకుంటూ రేడియో సర్వేని ముందుకు తీసుకెళ్లడం, ఇలా పంచుకుంటూ వెళ్లడంతో మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆ ఆనందాన్ని మీ జీవితంలో తరసిరే వాళ్ళందరికీ పంచుకుంటూ ఉండండి. ఎందుకంటే పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం. Wishing Mahesh Babu a wonderful birthday. ఈ పాటతోటి సాహసం శ్వాసగా సాగిపోవాలని కోరుకుంటాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, మిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పని టిక్క, చమి కవా పరాటా.
3: ఎందుకు బ్రో అన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు అడ్మిన్

0: radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ
3: అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

సో వినయ్ శ్యామ్ పారడైస్ సినిమా నుంచి ఆయా షేర్. సో ఈ సినిమా చాలా సార్లు డిలే అయ్యి, ఐ థింక్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ సపోజ్ టు కమ్ అవుట్ ఇన్ మార్చ్, దెన్ అగైన్ ఇన్ మే, దెన్ ఇన్ జూన్, ఇప్పుడు ఫైనల్ గా వీ హ్యావ్ అండ్ ఇట్స్ సపోజ్ టు కమ్ అవుట్ సారీ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఇప్పటికి ఫైనలీ ఇట్స్ సెటింగ్ ఇట్స్ రిలీజ్ డేట్ ఫర్ ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఇట్ సీమ్స్ లైక్. మొన్న ట్రైలర్ వచ్చింది, విచ్ సీమ్ టు బి ప్రెటీ ఇంట్రెస్టింగ్. అగైన్ దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ ఫర్ నాని. Nani has gone in this route a little bit, I guess, in the movie Hit and a few other of his movies. But, you know, he's typically known as, you know, the family man. Koncham manchiga ready ayi, manchiga andarto manchiga maatladi. You know, those are the kind of roles that he has. Lately, he's been trying different things, and I think he has been excelling at them. So, chudali at the end of next month how Paradise will be. But yes, Vinesa Maya share. And in that kannattu, for those of you who are just tuning in, my name is Kaushik Upaluru. I used to be doing a show called Iddara Bailto back in about a little over six months ago. We took a bit of a break. Me and my cousin Harshit used to do that. But here I am every Sunday. I am back doing 1 to 4. And what is the show going to be about? Again, it's just going to be about connecting with you guys, sharing my ABCD experiences. ABCD ante oka friend okkasari cheppindi that American born confused desi kadu, but American born clarity unna desi. So I'm hoping that we have that clarity, and it's just sharing our experiences. So again, if you guys would like to talk about, you know, what you guys have in store versus me and stuff like that, you know, guys know what number to call. It's 972-636-1966. సో ఈ సమ్మర్ లో చాలా డిఫరెంట్ థింగ్స్ అయినాయి. ఇవాళ యాక్చువల్ ఇట్స్ మహేష్ బాబు's బర్త్డే. ఇందాక భాస్కర్ గారు, యు నో, వెరీ వెల్ రౌండెడ్ షో అబౌట్ మహేష్ బాబు, హిస్ ఫ్యాన్స్, హిస్ మ్యూజిక్, హిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ హీ పోర్ట్రేస్, చాలా బాగుంది షో. బట్ వర్ గోనా బ్రింగ్ అ మోర్ ఫ్రెష్ టేక్ ఆన్ ద మహేష్ బాబు's, యు నో, బర్త్డే టుడే. ఇఫ్ యూ హావెంట్ సీన్ ఆల్రెడీ, ఇవాళ నిన్న రాత్రి అంటే ఇండియా టైమ్ లో ఇవాళ పొద్దున దే రిలీజ్డ్ ది ఫస్ట్ ఎక్స్క్లూసివ్ ఇమేజెస్ ఆఫ్ ద మూవీ వారణాసి. వారణాసి, ఇఫ్ యూ డోంట్ నో, you're living under a rock. But it is Rajamouli's movie with Mahesh Babu, which is slated to come out April 7th to release Outna Cinema in, you know, huge big IMAX formats. And they released the first exclusive images from that movie, and they look pretty interesting. They look pretty grand, they look pretty high scale. So chura letla untunna cinema. But today is Mahesh Babu's birthday, and this summer we've had a lot of eventful movies. We had Spider-Man, we had Odyssey, June lo peddi ochindi. So, and chala cinema lo ochindi. There's other recent Telugu cinemas that came out, I think, sometime around last week. Lenin ochindi. So there's so many movies. Aa cinema lo meer ee cinema chusaru, definitely call chesi cheppandi, because I've only seen two of them, and I would love to know what your guys' thoughts are on the other song. So call chesi andi 972-636-1966. And as always, meeku edaina song request unte, I'd be more than happy to play it. Same number, 972-636-1966. And inaka Mahesh Babu gurinchi maatladutunnam kabatti, here is the song from the movie Pokidi.

So, Vinay Sam, the song Jagadame from the movie Pokiri. Pokiri was one of the very first Mahesh Babu movies, Nenaite Chusindi. That kind of shows how young I am, or how old I am, I guess. But Pokiri was one of my favorites, still one of my favorite cinemas of Mahesh Babu, just his acting, cinemalo unna story. And it's something that, you know, when we were doing our past show, we would talk about this movie often, and that adhe cinema ee rojulo theeste, ee time lo theeste, I think the twist at the end, that he's a police officer, అది ఫస్ట్ 5 minutes లో తెలిసిపోయే వాళ్ళందరికి తెలిసిపోయేది అందరికి దట్ ట్విస్ట్ అండ్ ఐ థింక్ దాట్ ఈస్ అ టెస్టమెంట్ టు ఆ రోజులో రైటింగ్ ఎట్లా ఉండేదో ద కైండ్ ఆఫ్ నాట్ టేకింగ్ ది ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ ఐ థింక్ ఐ మిస్ దోస్ కైండ్స్ ఆఫ్ మూవీస్ అండ్ ఐ థింక్ పోకరి లాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది అండ్ ఐ థింక్ వీ నీడ్ దాట్ లెట్ సీ వారణాసి స్క్రాచెస్ దట్ ఇచ్ సో ఇందాక కాఫీ ది పార్ట్ ప్లే చేస్తున్నప్పుడు వీ డిడ్ హ్యావ్ ఎ కాలర్ హూ ఇస్ ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు వాజ్ మెన్షనింగ్ దట్ ఈ లైక్ ఐ వాజ్ సేయింగ్ ఈ సమయంలో చాలా ఈవెంట్ఫుల్ సినిమాలు వచ్చినాయి పెద్ది లెనిన్ ఆడిసీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ అ ఫ్యూ అదర్స్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ బట్ ప్రవీణ్ గారు సెడ్ దట్ హీస్ కాట్ అప్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ అన్ని చూసేశారు అండ్ హీ వుడ్ నాట్ గివ్ ఎనీ మూవీ 100 out of 100 బట్ దే ఆర్ ఆల్ వర్త్ వాచింగ్ ఇన్ ద థియేటర్ బికాస్ యూ నో ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ చాలా రోజులైంది దట్ వీవ్ హ్యాడ్ అ సమ్మర్ ఫుల్ ఆఫ్ గ్రేట్ you know event movies event movies ante just movies that's worth watching in the theater atla chaala rojulaindi back to back atla vachi so I personally watched Odyssey I watched Peddi I watched Spider-Man Brand New Day and I have my thoughts on what I think about each of these movies and I will share them throughout the rest of the show and I'll also be talking about Inda Kannattu the new twist on Mahesh Babu a twist enti anedi definitely call Jay Chepandi and if you're interested to talk about you know, whether it's Mahesh Babu's birthday the movies that you watch this summer or just catching up with me after a long time like we had a few callers call in definitely call Jay Andy 972-636-1966 and Praveen garu ku song request request chesaru and I'm going to play that but before that for every Telugu heart living abroad Radio Surabhi sounds like home download the Radio Surabhi app on iOS and Android listen to us on radiosurabhi.com or on 107.9 FM HD3 and of course you can follow us on Instagram Facebook and YouTube at Radio Surabhi. So my Radio Surabhi app download just you have so much more information about what events are coming up. You can see the lineup of our RJs. And me okavela meer edaina show miss chesaru ankonde you can definitely go to the archive and listen to that show for a set period of time. So definitely download the Radio Surabhi app on iOS and Android and in that kannattu you can also listen to us on 107.9 FM HD3. So Praveen garu this song is for you. మీరు మురారి సినిమాకి పెద్ద ఫ్యాన్ అనుకుంటా సో యూ ఆస్క్ ఫర్ ఎనీ సాంగ్ ఫ్రమ్ మురారి అండ్ దిస్ ఇస్ ద వన్ దట్ ఐ చోస్ సో హోప్ యూ ఎంజాయ్ ఇట్ హియర్ ఇస్ ద సాంగ్ ఫ్రమ్ దట్ మూవీ

0: సో ప్రవీణ్ గారు రిక్వెస్ట్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ మురారి ఎక్కడా ఎక్కడా, రియలీ గుడ్ సాంగ్ అండ్ ప్రవీణ్ గారు థ్యాంక్ యూ ఫర్ దాట్ రిక్వెస్ట్. అండ్ మీరు కాల్ చేస్తూ ఉండండి 972-636-1966. ఎనీ మోర్ మహేష్ బాబు సాంగ్స్ యూ వాంట్ టు కచ్ అప్ విత్ మీ ఆర్ యూ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మీ సమ్మర్, ఏం చేశారు మీరు సమ్మర్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది విచ్ ఇస్ ఇన్సేన్. మొన్ననే స్టార్ట్ అయినట్టు అనిపించింది, నా వర్ ఆల్వేస్ టువర్డ్స్ ది ఎండ్. స్కూల్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫర్ సమ్ కిడ్స్ అండ్ వర్ గెటింగ్ ఇన్ టు ది బ్యాక్ టు స్కూల్ మోడ్. సో సెప్టెంబర్ కూడా వస్తుంది మనం, you know, before we even blink. So it's going to be insane how fast this year is already going. 2026 is going to be ending before we know it too. So call just cheppandi, what did you guys do this summer? What did you guys think of the movies this summer? So in that kind of too, I watched Odyssey, I watched Spider-Man, I watched Peddi first chusanu because of the first vachindi kabatti, and to be frank, I was very disappointed by Peddi. I was expecting a little bit more from Peddi in terms of writing and storytelling, considering director who directed the movie Upina, you know, chala bontunna cinema because of the writing, pacing and the acting and everything. Peddi was nothing like that. It was very, I would say, bland. I think Peddi lanti cinema oka maybe 20-30 years nen puttak mundaru ochunte maybe aa cinema inka pedda hit ayyedemo, but I think that those kinds of movies have they've outgrown their stay. And they're still being made, and it's confusing. But I was not a fan of Peddi. But I did watch Spider-Man, and I did watch Odyssey. And those of you who have seen those movies, again, those movies are breaking records at the box office. I think Odyssey has already crossed $1 billion. Spider-Man just keeps breaking record after record. I think currently, right now, it's at $1.7 billion worldwide. So, anta fastaga vere em cinema, and it got close. Avengers Endgame, vere cinema, they got close, but not exactly. So, cheppandi, did you guys watch those movies? I'd love to hear what you guys think before I share my thoughts. 972-636-1966. So, we're already at the 1:30 mark. I'll be here till 4 o'clock today. We have a lot of different things to talk about, a lot of different movies to talk about, a lot of different topics to talk about, and I'd love to hear your guys' thoughts on them. Manaku chaala manchi paatlu kuda unnai in the lineup, and if, as always, I'd be more than happy, meeku edaina request song unte, I'd be more than happy to play that as well. So call JND again, 972-636-1966. And authentic South Indian flavors are now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes, and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in just minutes, only at A2B, Frisco and Little Elm. And you can visit a2btexas.com or call 214-872-2345. And South Lake Lo, in the India Today's happy hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today in South Lake. Every day from 4 p.m. to 7 p.m., bar snacks at just $1 and draft beers only $2.99. Great bites, cold drafts, and perfectly happy evenings. India Today is located on 151 North Nolan Drive in South Lake. So I've visited India Today. I really loved it. Chala, if you're vegetarian or non-vegetarian, they have very many different options. Ani nachne naku, so definitely worth visiting in South Lake. And South Lake is always a nice place to visit. So when we ad break, when we're back, we'll continue our show.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Kodi rupayala kosam mee aakhari prasna. Ready?
5: Yes, sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఎర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఎర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi veldadam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీడే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Alan todu malli tirigi vastunna.

0: So that was from the movie Lenin. And if you've definitely seen, if you've seen the movie, definitely call Jay's Chepandi, 972-636-1966. What did you think about Lenin? India Today's happy hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today in Southlake. Every day from 4 p.m. to 7 p.m., bar snacks at just $1 and draft beers at just $2.99. Great bites, cold drafts, and perfectly happy evenings. India Today is located at 151 Nolan Drive in Southlake. So we've got a lot more topics to come up that are coming. We have till 4 o'clock, so we've got 90 minutes left of this. And like I said, 3 o'clock in, a game start chestunnanu. A game enti rules enti etla participate cheyali anedi. Well, you'll have to find out and stay tuned. So definitely stay tuned, and we're going to be heading into commercial break now.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: కవింతలకి కేరింతలకి Era of address?
1: Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: All right, so welcome back. We are in the last half hour of our show. Ippudaka ikkade untamo, and after 4 o'clock, we have very more exciting shows coming up. Ippudaka we're playing a game. Game enti ante nenu konni dialogues English lo cheptanu, konni dialogues Telugu lo cheptanu. Aa dialogue evarannaro, ee cinema lo nichi anedi meer call chesi guess cheyali. Ippudaka we've said one Spider-Man dialogue in Telugu and one Mahesh Babu dialogue in English, and I have one other one coming up now. Let's see if you guys can guess this one. I'm going to keep it still a little bit easy before we get more complicated. And my request songs kuda chala unnai, so keep them coming. Call J Sandy, 972-636-1966. So before I go on and give the next dialogue, India Today's happy hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today in South Lake. Every day from 4 to 7 p.m., bar snacks at just $1 and draft beers at just $2.99. Great bites, cold drafts, and happy evenings. India Today is located at 151 Nolan, North Nolan Drive in South Lake. So next dialogue, Anisan Kavati. Again, still keeping it easy. If you guys should be able to guess this one, in Ankuntunanu, but let's test that. So, the guy who hits you so hard that your head spins and your mind goes blank. The guy that hits you so hard and that your head spins and your mind goes blank. Who says that? Again, one more time. The guy who hits you so hard that your head spins and your mind goes blank. Who said that? Call JSAND 972-636-1966. Sahithi Garu, you requested the song from this movie, Bobby. And go, here is that for you.

0: Okay, so we have a caller. Let's go ahead and take them on air. In that Karagina question, Kate, seems like we have the right answer. So go ahead, introduce yourself.
1: Hi, my name is Nice show, by the way. I'm
0: Yes, correct. Exact. Mahesh Babu చెప్పినట్టు కూడా చెప్పారు మీరు. So I'm assuming you're Mahesh Babu fan, Ani?
1: Of course, I'm. Yes.
0: Yes. And Mikedana, do you have a favorite Mahesh Babu song? Sorry, a movie and song also?
1: A
0: movie lo nichi?
1: Nani.
0: Okay. Yes, I already played JSSMU, but if there's any other song from Nani, I'll definitely be happy to play that.
1: Sure,
0: yes, happy birthday to Mahesh Babu, and thank you so much, call JSSMU. I'll definitely get that song up for you.
1: Thank you.
0: ఎస్, ఇది కూడా పోకిరి నీచే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు. సో నేను లాస్ట్ కి ఆ పండు అనలేదు బికాస్ దాట్ వుడ్ బి అ వెరీ ఆబ్వియస్ గివ్ అవే, బట్ సీమ్స్ లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మహేష్ బాబు ఫ్యాన్స్. సో లెట్స్ కీప్ టెస్టింగ్ యూ గైస్. వీ స్టిల్ హ్యావ్ అబౌట్ 20 మినిట్స్ లెఫ్ట్, బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

All right, so looks like ఒక కాలర్ వచ్చేసారు మనకి. Can you go ahead and introduce yourself? Okay, looks like call cut అయింది. 972-636-1966. ఇంకొకసారి కాల్ చేయొచ్చు మీరు. But correct answer వచ్చేసింది, but I'm going to wait for them to say it because, yes, it is a unique one. అందరికి ఈజీగా తెలియదు అది. But we'll go ahead and continue with the song.

0: హలో రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? ఓకే, హలో రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? ఎస్ శ్రీనివాస్ గారు, చెప్పండి. సో ఇందాక అడిగిన డైలాగ్ కి డూ యూ నో విచ్ మూవీ ఇట్స్ ఫ్రమ్?
1: బిజినెస్ మ్యాన్
0: అనుకుంటానండి. కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, బట్ ఇట్ కేమ్ అవుట్ రైట్ బిఫోర్ బిజినెస్ మ్యాన్, సో యు ఆర్ క్లోజ్. కళ్ళున్నోళ్ళు ముందరే చూస్తారు, దిమాకున్నోడు దునియా మొత్తం
1: చూస్తారు.
0: దూకుడు
1: దూకుడు
0: యా, అందుకనే ఇట్స్ ఎ వెరీ లైక్ యూ హావ్ టు బి ఎ వెరీ కీన్ మహేష్ బాబు ఫ్యాన్, బట్ లుక్స్ లైక్ యూ గాట్ ఇట్. అండ్ మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: నాకు కళేజాలో.
0: ఓకే అండి, ఐల్ డెఫినెట్లీ ట్రై టు ప్లే సాంగ్ ఫ్రమ్ కళేజా. థ్యాంక్ యూ సో మచ్.
1: Thanks.
0: Okay, so that concludes our show. Yes, that was from the movie Pokidiga. Dukudu. Kallunnoor Matram.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Hi, hello, how are you? Sunday afternoon, super Sunday. Yes, మీ సండేని సూపర్ చేయడానికి, మనమందరం కలిసి సండేస్ ని సూపర్ గా ఎంజాయ్ చేయడానికి 4 to 7 PM సూపర్ సండే అంటూ మీ ముందుకు వచ్చేస్తాను. నా పేరు అంజనా ఆర్జే. సరే, మరి ఇప్పటి వరకు ఎలా ఉంది? పొద్దు నుంచి బ్యాక్ టు బ్యాక్ మన ఆర్జేస్ అందరూ చక్కటి ప్రోగ్రామ్స్ చేశారు. అండ్ ఇప్పుడే కౌశిక్ మంచి మహేష్ బాబు సెగ్మెంట్ చాలా బాగా చేశాడు. సో మీరందరూ అదేంటాం ఆ మూడ్ లో, ఆ దీంట్లో, ఆ ట్రాన్స్ లో ఉంటారు కాబట్టి మరింత మీరు మహేష్ బాబు గారి సాంగ్స్ ని రిక్వెస్ట్ చేస్తే మోర్ దాన్ వెల్కమ్, తప్పకుండా వినిపిస్తాను మంచి మంచి పాటలు. అయితే నేను వెంటనే మహేష్ బాబు గారి సెగ్మెంట్ కంటిన్యూ చేద్దాం అని అనుకోవట్లేదు ప్రస్తుతానికి. నా దగ్గర ప్యాకేజ్ అండి, ప్యాకేజ్ ఎప్పుడు ఎలా వస్తాను, నా షోస్ ఎలా ఉంటాయి ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అన్ని ప్యారలల్ గా రన్ చేస్తుంటాను, ఒక పక్క గేమ్ షో, ఒక పక్క కబుర్లు, ఒక పక్క ఏంటంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ అండ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్స్ బోర్డ్ అని ఉంటాయి. సో అన్నిటి

చూసారా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చెప్పాను కాబట్టి నాకైతే ఒక వాటర్ బ్రేక్ కావాలి. మీరు కూడా చక్కగా చిల్డ్ వాటర్ తెచ్చుకుని చక్కగా తాగుతూ ఈ హాట్ హాట్ సమ్మర్ ని మంచి పాటలతో ఎంజాయ్ చేయండి. మీ రిక్వెస్ట్ సాంగ్స్ ని మాతో షేర్ చేసుకోండి. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ద వే టిల్ 7 PM. 9726361966 స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

సూపర్ సాంగ్ ఫర్ సూపర్ సండే ప్రోగ్రామ్. సరే, ఇవాళ మన సండే కార్యక్రమంలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, మహేష్ బాబు గారి బర్త్డే, జన్మదినం పురస్కరించుకుని ఆబ్వియస్లీ ఆయనకి లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ బెస్ట్ విషెస్ చెప్తాము, హ్యాపీ బర్త్డే చెప్తాము, లవ్ వే చెప్తామండి. దట్ ఈస్ మహేష్ బాబు, అక్కడ ఉన్నది మహేష్ బాబు గారు కాబట్టి ఏ మాత్రం తగ్గకుండా భర్ భర్ కే ప్యార్ భేజేంగే. మరి మాటల ఆ పేరులోనే అంత మ్యాజిక్ ఉంది. మహేష్ అనే పేరుకి ఒక స్పెషాలిటీ తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. ఎంత లేదన్నా, మహేష్ బాబు గారు, మహేష్ అంటే మహేష్, రమేష్ అంటే రమేష్, గిరీష్ అంటే గిరీష్, ఆయన ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుకు కూడా అంత క్లాస్ అలా అటాచ్ అయిపోయేదేమో కదా. ఎనీవేస్, మరి మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్డౌటెడ్లీ చాలా చాలా చాలా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఎంటైర్ ఫిల్మ్ లవర్స్. నిజం చెప్పాలంటే జస్ట్ మహేష్ బాబు గారి ఫిల్మ్స్ మాత్రమే లవ్ చేయడం కాదు, జనరల్ గా సినిమాలు ఇష్టపడే వాళ్ళు, సినిమాలు లవ్ చేసే ప్రతి వాళ్ళు, సినిమా ఆర్టిస్టులుగా ఉన్న ఎంతో మందికి ప్రత్యేకమైన ఒక అభిమానం ఒక కార్నర్ లో ఉంచుకునే ఉంటారు డీఫాల్ట్. అది అందులో ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు గారు, బట్ స్టిల్ దే లైక్ హిమ్, దే లవ్ హిమ్, అలా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సంథింగ్, వీ కాల్ ఇట్ అస్ ఆరా. ఎనీవేస్, చాలా ఉంటుంది ఆయన గురించి మాట్లాడడానికి, చాలా చాలా చాలా మాట్లాడదాం. అయితే ఈ లోగా నేను వేరే కూడా ఏదన్నా మాట్లాడదాం అని అనుకుంటున్నానండి. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఇవాళ నా మైండ్ లో మల్టిపుల్ టాపిక్స్ ఇలా ఇలా ఇలా ఇలా చక్కర్లు కొడుతున్నాయన్నమాట. నేను మాట్లాడదాం అని అనుకుంటున్నాను, బట్ ఒక మంచి పాట వినిపించేసి తర్వాత ఒక టాపిక్ ని స్టార్ట్ చేసేస్తాను ఇవాటి సూపర్ సండే కోసం.

అండి. సరే, మహేష్ బాబు గారి గురించి నేను అన్నాను, ఏదేదో ఒక అభిమానంలో అలా అనిస్తాం లోలో. ప్రతి పాయింట్ డిబేటబుల్ అయిపోతుందండి, బట్ ప్రస్తుతానికి నేను ఇంకా డిబేట్ కి పాయింట్ ఇవ్వలేదు. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ మై డిబేటబుల్ పాయింట్స్ రైట్ నౌ. ఎందుకంటున్నారంటే నాకు ఒక కాలర్ కాల్ చేసి చెప్తూ ఉన్నారు, అండ్ ఆయన ఒక సాంగ్ రిక్వెస్ట్ కూడా అడిగారు. ఐ డిడ్ంట్ గెట్ ఇట్ ఇమీడియట్లీ. ఆయన said yes, Mahesh Babu has his own charm, but I don't call it aura. Yes, definitely nandi, manaki manaki enta ishtamo ante ishtam, ala andariki andaru ishtam undali, it's a rule ane ikkada ledu. Anyways, it's okay, it's okay. Point endante nen ippudu point lo gelipothunanu. ee madhya oka degra chusanandi topic decoy effect ani, decoy effect. Identante it's వర్కింగ్ ఆన్ ద మైండ్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్, దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది, ఇది ఒక ఫేమస్ టాపిక్ అన్నమాట. సో ఈ విషయంగా మీకేమన్నా తెలుసా అనేసి నేను మీ అందరికీ ఒక ప్రశ్న అలా వదులుతున్నాను. డికాయ్ ఎఫెక్ట్, ఇట్స్ సంథింగ్ లైక్ ఎ రిలేటివ్ జడ్జ్మెంట్ లాంటిది అనమాట. ఎందుకు వాడతారు, ఏం చేస్తారు, అంటే సిల్లీ సిల్లీగా మన డే టు డే లైఫ్ లో చాలా ఉన్నాయి, మనం తెలియకుండా దీన్ని వాడుతున్నాం అనమాట. Decoy effect. Do you want to add something to it or do you want to talk about it? 972-636-1966 studio number.

అయితే ఇది మీరు విన్న పాట కొరియన్ కనకరాజు. కొరియన్ కనకరాజు మూవీ నేను చూసేసాను, ఎందుకంటే లాస్ట్ టైం స్పైడర్ మ్యాన్ మూవీ చూసానని చెప్పి స్పైడర్ మ్యాన్ మూవీ గురించి మాట్లాడాను ఫ్రైడే రోజు. అండ్ సండే రోజుకి వచ్చేసరికి కొరియన్ కనకరాజు మూవీ గురించి మాట్లాడుతాను. కొరియన్ కనకరాజు మూవీ వచ్చేసి అది కామెడీ థ్రిల్లరా లేక సస్పెన్సా లేకపోతే హారరా, కామెడీ హారరా, దయ్యం సినిమానా, భూతం సినిమానా, మనిషి సినిమానా, స్ప్లిట్ పర్సనాలిటీయా, లేకపోతే ఆత్మల కథ, ఏంటి ఏంటి ఏంటి అంటే ప్రిటీ మచ్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ లాగా అనిపించింది. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అన్నట్టుగా తీశారు, బట్ తీయడం వరకు చాలా కష్టపడ్డారు. నా ఉద్దేశంలో స్టోరీ పాయింట్ ఎస్టాబ్లిషింగ్ కి చాలా టైం తీసుకున్నారు. అంత టైం దానికోసం కాకుండా ఉంటే మిగతాదంతా లాగించేయచ్చు. యూ డోంట్ వాంట్ దట్ బిగ్ మూవీ. నవడేస్ ఎలా ఉంటుందంటే సినిమా థియేటర్కి వెళ్తే 2 గంటలు సినిమా చూడాలంటే 2 గంటల వర్త్ కంటెంట్ అందులో ఉండాలి. ఇట్ కుడ్ బి సాంగ్స్, ఫైట్స్, కాన్సెప్ట్, సెంటిమెంట్, డైలాగ్స్, ఎనీథింగ్. అది ఒక ప్యాకేజ్ లాగా 2 గంటలు మనకి నాన్ స్టాప్ వెళ్తూ ఉండాలి. అదే కామెడీ మీదే బేస్ ఉండదు కదా సినిమా మొత్తం. సినిమాలో మధ్యలో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. సో ఇట్స్ బ్యాక్ టు బ్యాక్. కానీ కొన్ని చోట్ల ఇది అవసరం, ఇట్ ఫిక్స్ దిస్, ఇట్ ఎలివేట్స్ ద సీన్ అన్నట్టుగా ఉంటే ఓకే. లేదు ఊరికే ఫైట్లు ఉన్నాయి, ఊరికే ఇది ఉంది, ఊరికే అది ఉంది అంటే ఐ డోంట్ నో. సో బేసిక్ గా కొరియన్ కనకరాజు ఫస్ట్ హాఫ్ మూవీలో యాక్చువల్లీ అంత ఓవరాల్ గా మూవీస్ గుడ్. నేను చూసినప్పుడు థియేటర్ లో కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా నో ఎక్స్పెక్టేషన్ తో వెళ్తాను. ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు దాని టాక్స్, రివ్యూస్, ప్రివ్యూస్ ఇవన్నీ ఎక్కువగా చూసి ఇన్స్పైర్ అయితే వెళ్ళను. నాకు చూడాలి ఈ స్టార్ క్యాస్ట్ బాగుంది, వీళ్ళు బాగున్నారు, ఇలా నచ్చుతుంది, వీళ్ళని భరించగలుగుతాను 3 గంటల పాటు అంటేనే వెళ్తాను టెక్నికల్లీ సినిమా థియేటర్ కి. సో బేసిక్ గా బాగుంది. అంతసేపు సినిమా చూడడానికి బానే ఉంది. బట్ యాజ్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఆడియన్స్ లో అందరినీ ఒకే తాటలో వారిని సాటిస్ఫై చేయడం అంటే అంత ఈజీ కాదు. శంకరాభరణం లాంటి సినిమానే ఫస్ట్ రిలీజ్ లో అంత బాగా అసలు ఆడియన్స్ కి రిసీవ్ చేసుకోవడానికి అవ్వలేదట. సో అలాంటప్పుడు ప్రతి సినిమానే అలాగే ఉంటుంది, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. బట్ ఇది కూడా నాట్ కంపేరింగ్ ఎట్ ఆల్ విత్ ఎనీ అదర్ మూవీ. బట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, మంచిగా చేద్దాం అనుకున్నారు, పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం చాలా టైం తీసేసుకున్నారు, విచ్ ఐ టోటలీ డిసగ్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బానే లాగించారు. అండ్ వరుణ్ తేజ్ ది నాకు ఒక పార్ట్ ముందు షూటింగ్ చేసేసారు, తర్వాత పార్ట్ తర్వాత ఏమైనా షూట్ చేశారో ఏమో తెలీదు. ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ హిమ్. ఆయన ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి ఆయన చాలా ఎనర్జీ లెవెల్స్ లో కూడా చాలా తేడా అనిపించింది. బట్ ఫైనల్ గా మంచి హార్డ్ వర్క్ అయితే ఇచ్చారు. సత్య అయితే డిఫాల్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఆ మూవీకి వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు.

యాక్చువల్లీ బోనాల పండుగ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలండి. మంచి పాట వినిపిద్దామని అనిపించింది, బట్ ఐ కుడ్ ఫైండ్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్. బట్ ఎనీథింగ్ లైక్ మీకు బోనాల పండుగ ప్రసంగించి ఏమైనా మంచి పాట ఉంది అంటే మాకు రిక్వెస్ట్ పెట్టండి, అందరం విని చక్కగా పండుగ వైబ్స్ తెచ్చుకుందాం. సరే, మరి నేను ఇందాక అడిగాను డికాయ్ ఎఫెక్ట్ అది ఏంటి అని. ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ బ్రెయిన్, ఇట్స్ సంథింగ్ రిలేటివ్ జడ్జ్మెంట్ లాంటిదన్నమాట. అది మనము డే టు డే చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మీకు ఒక హింట్ వచ్చేసేసి, మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు మనం పాప్కార్న్ కొనే దగ్గర దీన్ని బాగా వాళ్ళు వాడకంలో మన మీదకి ఇచ్చారు, మన మీద ఉపయోగించారని చెప్పచ్చు అనమాట. కమర్షియల్లీ పీపుల్ డూ ఇట్ అని. సో అది ఏంటి ఆ విషయంగా మీకు తెలిస్తే, మీరు మాట్లాడాలంటే కాల్ మీ అట్ 9726361966 స్టూడియో నెంబర్. సరే, మరి ఇప్పుడు టన్ టనా టెన్ ఆడుకుందామా? ఏంట ఆట? 10 words, 10 anything, whatever I give on a particular topic, నేను టాపిక్ సెలెక్ట్ చేస్తాను, దాని మీద 10 words మీరు ఇవ్వాలి. ప్రస్తుతానికి నేను సెలెక్ట్ చేసిన టాపిక్ ఏంటంటే ఇండియన్ డాన్స్ ఫామ్స్. క్లాసికల్ అనలేదు, ఇండియన్ డాన్స్ ఫామ్స్, కూచిపూడి, భరతనాట్యం, రకరకాలు. నేను ఇంకొక పేరు చెప్తానండి, కథక్. ఎస్, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కథక్ అండ్ కథకళి. కథక్, కథక్ వచ్చేసి మనకి చాలా ఫేమస్ అండ్ చాలా ఇష్టం. చాలా మందికి కథక్ అంటే మనకి సినిమాలో చూసిందే గుర్తుంటుందేమో, బట్ కొంత నాకైతే రెండు స్టెప్లు వేయడం కూడా ఇష్టం. ఆ రెండు కాదండి, అసలు ఎవరన్నా పెర్ఫామ్ చేస్తే చూడటం అయితే భలే బాగా ఇష్టం. మీకు కూడా ఇలాగే ఇష్టం కదా, అందుకే మీకోసమే ఈ న్యూస్. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉందొచ్చు. ఎక్కడ? ఏకల్ విద్యాలయ DFW ప్రెజెంట్స్, ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. August 28th ఫ్రైడే రోజున గ్రాండ్ విలే ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పెర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ని మీకు అందిస్తున్నారు. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. Tickets price start at just $35, which includes dinner. So dinner is also included. Tickets and further information kosamaithe, please visit tinyurl.com/kathakperformance2026. Adi. So tan tana 10 game lo 10 Indian dance forms perlu telisthe takka takka call chesindoch.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
9: Welcome back. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. సరే, నేను ఓపెన్ చేశాను కాబట్టి ఆ టాపిక్ మీద కొంచెం మరి కొంచెం క్లూ ఇచ్చి ముందుకు వెళ్తా అన్నమాట. మనకి మూవీ థియేటర్లో ఈ డికాయ్ ఎఫెక్ట్ అనేది సామాన్యంగా డే టు డే చాలా చోట్ల కనిపిస్తున్నాను కదా, మూవీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం ఇది. అలాగే కొన్ని చోట్ల ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ లో, వాటిల్లో, కాఫీ షాప్స్ లో, మెన్యూస్ లో, రకరకాల చోట్ల వేర్ ఎవర్ డే టు డే పాసిబుల్ ఇటువంటి ఎఫెక్ట్ ని వాడతారు. తెలియకుండా ఇది మన మైండ్ మీద ఎలా పనిచేస్తుందంటే, నేను ఎన్నోసార్లు అనుకున్నాను, దెన్ ఐ థాట్ వై ఇట్ ఈస్, నేను నాకేం ఎకనామిక్స్ అది కాదు నా సబ్జెక్ట్ సో ఐ డోంట్ నో, బట్ అనుకున్నాను కదా అనేసి ఒకసారి ఎప్పుడో ఊరికే సెర్చ్ కొట్టాను వై డూ దే డూ లైక్ దిస్ అనేసి. ఇప్పుడు మూవీ థియేటర్ లో మనం వెళ్ళినప్పుడు ఒక స్మాల్ పాప్కార్న్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ $5 ఉంటుంది, ఒక లార్జ్ పాప్కార్న్ వచ్చేసి $9 ఉంటుంది, మధ్యలో ఒక మీడియం పాప్కార్న్ ఉంటుంది చూడండి, దాని ప్రైస్ మరి $8 ఉంటుంది. వీటిల్లో వన్ ఆఫ్ ద వన్ ఈజ్ యూస్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డికాయ్ ఎఫెక్ట్ అనమాట. ఏంటది? ఐ డోంట్ నో వాట్ ద వే ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, DECOY. సో ఏంటది అని నా ప్రశ్న అనమాట. ఒకవేళ మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. నేను మీకు చక్కగా బోల్డ్ అంత విడమర్చి మరీ ఇచ్చాను ఒక ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. అయితే ఈ సాంగ్ మరి మహేష్ బాబు గారి పాట, మహేష్ బాబు గారి బర్త్డే, మరి మహేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. డిఫాల్ట్ అండి, అది చెప్పాలా? ఒకళ్ళు అడగాల, శ్రోతలు మీరు, మేము అడగాల అంటారు కదా మీరు, అందుకనే. సరే, మరి మహేష్ బాబు గారి గురించి ఒక చిన్న క్వశ్చన్. మహేష్ బాబు గారి మూవీస్ ఇష్టపడేవారు, వారి ఆయన వాయిస్ ఇష్టపడేవారు, ఆయన్ని అభిమానించేవారు అయితే తప్పిమని చెప్పాలా బా? ఏంటంటే మహేష్ బాబు గారు చాలా మూవీస్ అంటే అట్లీస్ట్ ఒక 2 మూవీస్ పేరు చెప్పండి తెలుగు సినిమాలు టాలీవుడ్ మూవీస్ లో, ఒక మూవీస్ కి ఆయన వాయిస్ నరేషన్ ఇచ్చారు లేదా ఒక అంటారు కదా సినిమాల్లో మధ్యలో ఓపెనింగ్ లో అట్లా కథ చెప్పడము, లేకపోతే వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ తో ఆయన వాయిస్ తోటి మాట్లాడడం జరిగింది. సో వాయిస్ నరేషన్ ఇచ్చిన సినిమాలు, రెండు సినిమా పేర్లు చెప్పండి, రెండు తెలుగు సినిమా పేర్లు.

శ్రీమంతుడు మూవీ నుంచి మనం ఈ పాట వినేసాం. మీకేమన్నా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే మహేష్ బాబు గారి మూవీ అవ్వచ్చు, లేటెస్ట్ రిలీజ్ మూవీస్ అవ్వచ్చు, లేదా కాసేపు పాత తరం పాటలు కూడా విందామండి అని మీరు అడగాలే. కానీ ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ది వే టిల్ 7 PM. మంచి మంచి పాటలు వినిపించడం నా బాధ్యత, రిక్వెస్ట్ కోరడం మీదే ఆలస్యం అదన్నమాట. సరే, నెక్స్ట్ నేను ఇందాక ఓపెన్ చేసిన టాపిక్ డికో ఎఫెక్ట్. అది ఏంటి అంటే, సినిమా థియేటర్స్ లో సామాన్యంగా మనకి ఒక స్మాల్ పాప్కార్న్ ఒక $5 కి దాన్ని ఆఫర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ పాప్కార్న్ వచ్చేసి సే $9 కోసం దాన్ని పెట్టారనుకోండి, టెక్నికల్లీ అవర్ మైండ్ విల్ స్టార్ట్ కంపేరింగ్ విత్ $5 వర్సెస్ $9. మనకి ఇంత అవసరమా? కెన్ వీ స్ట్రెచ్ లిటిల్ బిట్ మోర్ అండ్ గెట్ మోర్? డూ వీ గో ఫర్, అంటే నలుగురం కలిసి వచ్చాము, $9 పాప్కార్న్ ప్యాకెట్ తీసుకుందామా అనే ఆలోచన మన మైండ్ లో ఉండొచ్చు, రావచ్చు. బట్ ఈలోగా దాంట్లో మధ్యలో ఒక మీడియం పాప్కార్న్ వచ్చేసి $8 కి పెడతారనమాట. దట్ ఇమీడియట్లీ ఇంక్లూడ్స్ 8 and 9, అండ్ $5 అనేది సైడ్ లైన్ అయిపోతుంది. సో ఇట్స్ ఈ మూడిట్లో ఆ డికో ఎఫెక్ట్ అనేది $8 వర్త్ పాప్కార్న్ అనమాట. దాన్ని జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. హాఫ్ ఆఫ్ ద పీపుల్ నెవర్ గో ఫర్ $8 వర్త్. వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ $8 and $9, ఆ రెండింటి మధ్య తేడా తక్కువ ఉంది కదా. ఆబ్వియస్లీ $9 తీసుకోవచ్చు, రీఫిల్ ఉంటుంది, పెద్ద ప్యాకెట్ ఉంటుంది, $1 కదా తేడా అనుకుంటాం. టెక్నికలీ వీఆర్ సపోజ్ టు కంపేర్ బిట్వీన్ స్మాల్ అండ్ లార్జ్, బట్ సంథింగ్ మీడియం ఇస్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్, సో వీ స్టార్ట్ కంపేరింగ్ బిట్వీన్ మీడియం అండ్ లార్జ్ కదా. సో దట్స్ హౌ కొన్ని చోట్ల జరుగుతాయండి, మన చుట్టూ మనకి తెలియకుండా ఇలాంటి ఎఫెక్ట్స్ ని వాడుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి తోవలో అవి జరుగుతూ ఉంటాయి.

మరి నాకు మర్చిపోయారేమో అనుకుంటున్నాను, మళ్ళీ ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం ప్రశ్న మరొకసారి. ఒక 10 ఇండియన్ డాన్స్ ఫామ్స్ పేర్లు చెప్పండి. అట్లీస్ట్ విల్ స్టార్ట్ విత్ 5 డాన్స్ ఫామ్స్ చెప్పడం చాలా ఈజీ కదా. సో విల్ సి ఒక్కొక్కరు 20 డాన్స్ ఫామ్స్ ని, అంటే ఇట్ డిపెండ్స్ అండి, మనకి మన చుట్టూ కూచిపూడి, భరతనాట్యం, కథకళి ఇవి వరకే తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ఇండియా, ఎన్ని డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా. అలా అలా కాస్త ఆలోచించండి, అలా డ్రైవ్ చేసుకుంటూ ఉన్నా ఇలా ఇంట్లో ఉన్నా జస్ట్ ఒక జెస్టర్స్ తో అలా అలా చూడండి, మీకు గుర్తుకొచ్చేస్తాయి. మనం చాలాసార్లు టీవీలో చూసాము, మూవీస్ లో, సీరియల్స్ లో, చాలా చాట్ల. అండ్ మనం కూడా పండగకి ఎన్ని రకాల పండుగలు ఉన్నాయండి, పండగకి మరి రకరకాల వెరైటీ డాన్స్లు పాటలు కూడా వింటూ ఉంటాం కదా. సో వస్తాయి, గుర్తు చేసుకోండి. ఒక 10 కాకపోయినా లెట్ స్టార్ట్ విత్ 5 డిఫరెంట్ డాన్స్ ఫామ్స్. మరి ఇండియా అనగానే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ గుర్తుకొస్తున్నాయా? అయితే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుసైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాట్రో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే రిలాక్స్డ్ గా టైం గడపడానికి, చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవనండి, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ అన్నిట్లోనూ ఒకే అథెంటిక్ ఇండియన్ టేస్ట్ ప్రతి బైట్ లో మీకు అందిస్తారు, ఆ గ్యారంటీ వారు ఇస్తున్నారు. ఇంతే కాదు, ఫంక్షన్స్ కోసం, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. వీరు 3 లొకేషన్స్ లో ఉన్నారు, ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. విజిట్ మైత్రీస్ ఇండియన్ కుసైన్.

ఇది వచ్చేసి మనకి గోవిందుడు అందరు వాడే చిత్ర నుంచి ఈ పాట. సరే, ఇందాక నేను అడిగిన ప్రశ్న స్టిల్ అలాగే ఉంది. మహేష్ బాబు గారు నరేషన్, వాయిస్ నరేషన్ ఇచ్చిన రెండు తెలుగు మూవీ పేర్లు ఏంటి?

అది ఇష్క్ మూవీ నుంచి మనం ఈ పాట విన్నాం. ఇందాక నేను అడిగాను మహేష్ బాబు గారు వాయిస్ నరేషన్ ఇచ్చిన సినిమా ఏంటి అంటే, ఒక సినిమా వచ్చేసి జల్సా మూవీ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన జల్సా మూవీ.

మజిలి చిత్రం నుంచి ఈ పాట. సరే, ఇంతక డాన్స్ ఫామ్స్ అడిగాను కదా, ఎన్నో ఉన్నాయండి మన ఇండియన్ డాన్స్ ఫామ్స్ లో. భాంగ్రా, గిద్ద అంటారు, అది ఉంది పంజాబీ స్టైల్లో. గర్బా, టాండియా, అది ఎలా మర్చిపోతారు, అదే ఉంది. ఘూమర్, రాజస్థానీ ఘూమర్ డాన్స్ ఫామ్ ఉంది. ఇలా ఎన్ని ఉన్నాయో తెలుసా, అసలు మనం సామాన్యంగా మాట్లాడుకోము కాబట్టి తెలీదు. ధింసా, ఇట్స్ ధింసా ఇస్ ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు, బట్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ కూచిపూడి, కథకళి, కథకళి అండ్ కథక్ ఈస్ ఫర్ మన ఉత్తరప్రదేశ్ వాళ్ళది, కథక్ అది ఉంది. దెన్ మణిపురి డాన్స్ ఉంది, మోహిని అట్టం కేరళ వాళ్ళ మోహిని అట్టం ఉంది, ఒడిస్సీ డాన్స్ ఫామ్ ఉంది, సత్రియ అస్సాం వాళ్ళది సత్రియ అంటారు. అలాగే ఐ థింక్ మరో నో, ఇంకా నాకు సడన్ గా గుర్తురాట్ల, ఇంకోటి లావణి అని అంటారు, అండ్ అది మన మహారాష్ట్రన్ స్టైల్ అండ్ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ అది వచ్చేసి. ఇలా ఒక్కటేంటి, ఇంకా అసలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఆలోచించాలే గాని, దేర్ ఆర్ సో మెనీ డాన్స్ ఫార్మ్స్. సో డాన్స్ ఇష్టం ఉంది అంటే కథక్ అందులో

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesa?
4: I have.
3: Munna, my friends andram kalisi bayatiki veldam anukunna.
4: And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. My Three's Indian Cuisine. Vallaki telidu. So, break up not to be dramatic, but to be realistic. Visit My Three's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా ఆర్జే. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్ సూపర్ గా ఉండేలాగా చేసే బాధ్యత నాది. దానికి మీ సహకారం అయితే చాలా చాలా కావాలి. అలాగే ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతులతో అది కూడా సూపర్ డూపర్ గా నిర్వహిస్తూనే ఉంటాను. మరి సరే, మరి ఇవాళ మనం ఒక చిన్న పాయింట్ మీద మాట్లాడదామండి. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎస్ అనండి, నో అనండి, ఏదైనా ఒకటి అనండి. దట్స్ వాట్ ఇస్ డిబేట్, రైట్? సో డిబేట్ అని ఇద్దరం ఏమెలా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సామాన్యంగా అందరిళ్లలో ఉండే ఒక సాధారణమైన డిస్కషన్ పాయింట్ అన్నమాట. సో మీ ఇంట్లో ఇటువంటి డిస్కషన్స్ జరిగితే మీ ఇంట్లో వాటి పర్యవసానం ఎలా ఉంటుంది, ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నాతో షేర్ చేయండి. పెట్ లవర్స్ కోసం అండి. అవుట్ ఆఫ్ నో వేర్ ఈ పాయింట్ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, సరదాగా సాగుతుండేది, ఎప్పటి నుంచో మా ఇంట్లో కూడా నడుస్తోంది ఇది. యాక్చువల్లీ పెట్స్ అంటే ఇష్టం లేదు ఎవరికండి. అందులోనూ ఒక చక్కటి చిన్న ముద్దు కుక్కపిల్ల అంటే ఎంత ఇష్టము. అండ్ వీ విల్ బ్రింగ్ ఇట్ హోమ్, మనతో పాటు ఉంటుంది, పెద్దవుతుంది, మనతో ఆడుతూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది, మనతో ఎగురుతూ ఉంటుంది. మనం చూడగానే అసలు అది మనం అంటే ఇష్టంగా ఉంటుంది కదా అది. సో అలాంటి పెట్ ఇష్టం లేదు ఎవరికి, అందరికి ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. యాజ్ అ ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో సే ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకుందాం. మదర్, ఫాదర్, కిడ్స్ అండ్ లైక్ ఎల్డర్ పేరెంట్స్ అందరూ ఉంటే ఒక ఫ్యామిలీ అలా అనుకుంటే గనక అందులో ఆబ్వియస్లీ కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. బట్ నా పాయింట్ ఇక్కడ ఏంటంటే,

ఇష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు చాలా ఇష్టం కుక్కలు అంటే. డెఫినెట్ గా నేను ఎంతలా అంటే ఒక కుక్క తీసుకొస్తే నేను అటాచ్ కూడా అయిపోతాను దానికి, విచ్ ఐ డోంట్ వాంట్ టు బి. ఐ అంటే నాకు అంత బాధ్యత తీసుకోవాలని లేదు, అటాచ్ అవ్వాలని లేదు. బట్ ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, పిల్లలు ఉంటారు కదండి మన ఇంట్లో, వాళ్ళు అంటారు తెచ్చుకుందాం మమ్మీ ఒక కుక్క పిల్ల ఉండాల్సిందే, అది ఉంటే అంత నేనే చేస్తాను, ఏం చేయక్కర్లేదు, ఐ టేక్ ఇట్ అవుట్ ఫర్ వాక్స్, ఐ క్లీన్ ఇట్ అండ్ ఐ డూ వాట్ ఎవర్ దట్ డాగ్ డిజర్వ్స్, వాట్ ఎవర్ ఇట్ వాంట్స్, అండ్ ఇట్ విల్ బి మై పెట్, ఇట్ విల్ స్టే విత్ మీ ఇన్ మై రూమ్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అంటూ మొదలు పెడతారు. ఆ తర్వాత అది అలా నడవదని నాకు తెలుసు, వింటున్న మీకు తెలుసు. ఇక డిస్కషన్లు ఒక ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో మీ ఇంట్లో ఎలా ఉంటుంది? ఎనీ టైమ్ డిడ్ యూ ఫేస్ దిస్? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కావాలని వెళ్ళి చక్కగా కుక్కని తెచ్చి పెట్టుకుంటే, పెట్ని తెచ్చుకుంటే అది దట్స్ అ డిఫరెంట్ చాయిస్. అది కాదు పాయింట్. పాయింట్ ఇస్ సంబడి సెయింగ్ నో అవుట్ ఆఫ్ 5 మెంబర్స్ ఇన్ ఎ హౌస్, అట్లీస్ట్ 1 మెంబర్ సేస్ నో అండ్ 4 ఆఫ్ దెమ్ ఆర్ సెయింగ్ ఎస్, వాట్ డూ వీ డూ నౌ? సో రెండు పాయింట్స్ కి ప్లస్ అండ్ మైనస్లు ఉంటాయి కదా. మీ ఇంట్లో ఎవరు విన్ అవుతారు నాకు కూడా తెలియాలి.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి ఈ పాట. ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ లొకేషన్ లో గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆగస్ట్ 7th to 9th, వేర్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలీషియస్ స్ట్రీట్స్ అండ్ ద ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైజెస్ విచ్ ఇంక్లూడ్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీ. అలాగే ఫస్ట్ 5 కస్టమర్స్ స్పెండింగ $150 ప్లస్ ఈచ్ డే రిసీవ్ ఎ ఫ్రీ 10 grams సిల్వర్ కాయిన్. రాఫెల్ ఎంట్రీ ఆన్ పర్చేసెస్ ఆఫ్ $200 ఆర్ మోర్. ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీ. Fresh sugar cane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. This is happening on August 7th, 8th and 9th. ఈ వీకెండ్ వరకే, ఫ్రైడే సాటర్డే సండే వరకే, ఎట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 5152 క్వాడ్రంట్ వే, ఫోర్ట్ వర్త్ టెక్సాస్. సరే, మరి మీ ఇంట్లో పెట్ తేవాలంటే ఇంత డిస్కషన్స్ జరుగుతాయా? ఎవరు విన్ అవుతారు? ఎవరు కన్విన్స్ అవుతారు? ఎవరిని ఎవరు కన్విన్స్ చేస్తారు? ఏది మోర్ వెయిటేజ్, అంటే ఏ పాయింట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది? పెట్స్ అంటే ఇవాళ రేపు నేను ఒక విన్నానండి, ఒక దగ్గర వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్ లో, ఈవెన్ దే ఆర్ లైక్ మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటాం కదా పెట్ని, ఇంటికి తెచ్చాక ఇట్ బికమ్స్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ లైఫ్. ఇంకా మన సర్ నేమ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది వాటికి, అలా కూడా చూసుకుంటాం. సో దే హ్యావ్ సమ్, దే ఆర్ ఆల్సో లైక్ పార్ట్ ఆఫ్ కార్మిక్ డెప్త్స్ అంటారు. లేకపోతే ద లవ్ ఎఫెక్షన్ దట్ యూ వాంట్ టు షవర్, యూ వాంట్ టు షో, దానికి చూపించడానికి కూడా ఒక తెలియని మన రిలేషన్ ఉంటుంది అని అంటారు. దాంతో పాటుగా పెట్స్ తోటి ఇంకొకటి ఏంటి అంటే వాటికి సేవ చేయడం. మనం అనుకుంటాం తెచ్చామంటే ఫుల్ టైం జాబ్, చాలా పని, ఇట్లా ఇట్లా అని తెలియకుండానే ఇష్టంగా ఒక సేవలాగా చేస్తాం కదా, అలా కూడా అది కన్సిడర్ అవుతుందట. ఎక్కడో పాడ్కాస్ట్ లో విన్నానమాట. There is lots that nowadays, అంటే రకరకాల కోణాల నుంచి అందరూ మాట్లాడుతున్నారు. బోల్డ్ అంత పాడ్కాస్ట్ లో అసలు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ పాయింట్స్ వస్తున్నాయి ఇవాళ రేపు అని అనిపిస్తోంది నాకు. ఎనీవేస్, బట్ పెట్ మన ఇంటికి రావాలంటే ఒక్క మనిషి నో అంటారు, ఒక మనిషి ఎస్ అంటారు. మరి ఎప్పటికి తెగుతుంది ఇది?

అదండి. ఇందులో ఉమా ఎవరు? మన నానిగారు నటించిన మూవీ నిన్ను కోరి చిత్రం నుంచి ఈ పాట. మంచి పాటలైతే నేను వినిపిస్తున్నాను. మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే, అది ప్రత్యేకంగా మహేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకుని ఇవాళ్టి రోజున మీరు ఆయన నటించిన మూవీస్ నుంచి క్లిప్పింగ్స్ వినాలన్నా, లేదా ఆయన మూవీస్ నుంచి పాటలు వినాలన్నా, లేదా ఆయన డైలాగ్స్ ఉంటాయి చూడండి, నేను చాలా బాగా చెప్తానని మీరు అనుకోవాలే, కానీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఆ పంచ్ డైలాగ్స్ ఒకసారి మాకు కూడా చెప్పి మాకు మా శ్రోతలందరికీ వినిపిస్తాను, ఆన్ ఎయిర్ వస్తాను అంటే 9726361966 స్టూడియో నెంబర్. బట్ నేనేం చేస్తాను, ఒక గ్రేట్ న్యూస్ అందిస్తాను. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారు డీప్ క్లీనింగ్ పైన $200 ఆఫ్ ఇస్తున్నారు. క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకేసారి. హరి, లిమిటెడ్ టైమ్ ఓన్లీ. ఈ ఆఫర్ మాత్రం చాలా లిమిటెడ్ టైం కోసం ఉంది. అపాయింట్మెంట్స్ కోసం అయితే కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అడ్రస్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. సరే, మరి నెక్స్ట్ ఏం చేద్దామంటే, నేను ఎన్నోసార్లు మూవీస్ గురించి అనుకుంటుంటానండి. మనకి సినిమాల్లో స్టోరీ పరంగా, క్యారెక్టర్స్ పరంగా హీరోస్ రివెంజ్ తీసుకుంటారు, హీరోయిన్స్ రివెంజ్ తీసుకుంటారు. అసలు అర్హత లేకపోయినా మన విలన్స్ కూడా రివెంజ్, అతనే కొడతాడు వాళ్ళ అతనే హీరోనో, అదే విలన్నో, విలన్ కొడుకునో హీరో కొట్టాడు అనుకోండి, హీరో మీద మళ్ళీ విలన్ రివెంజ్ తీసుకుంటాడు. అసలు ఏంటిది, తప్పు చేసిందే విలన్ అండ్ విలన్ తప్పు చేశాడని హీరో కొడితే హీరోని మళ్ళీ రివెంజ్ తీసుకుంటాడు విలన్. ఏంటి రివెంజ్ స్టోరీ అంటున్నారా? కాదండి, సండే ఫండే అండ్ ఇట్స్ ఎ సూపర్ సండే. మీకు రివెంజ్ స్టోరీస్ తోటి ఎందుకు చెప్పండి ఎక్స్ట్రా? ఇది నేనేమంటున్నానంటే, కామెడియన్స్, కామెడీ క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు ఎంతో మంది సినిమాల్లో కూడా రివెంజ్ తీసుకున్నారు తెలుసా? అలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి తెలుసా? మీకు అలాంటి మూవీస్ ఏమన్నా గుర్తుకొస్తే కాల్ చేయండి. నేను లైన్అప్ చేశాను, సన్నివేశాలు సరదాగా మీకు బాగా ఎంజాయ్ చేసేలాగా నేను రెడీ పెట్టాను. అది నా వరకు నేను కొన్ని పెట్టాను, మీకేం గుర్తుకొస్తే అది మీరు నాతో షేర్ చేసుకోండి.

0: ఇప్పుడే చెప్పాను కదా, మనకి కామెడీ పాత్ర పోషించిన కామెడీ క్యారెక్టర్స్ కూడా సినిమాల్లో రివెంజ్ తీసుకుంటారు అనేసి. సో నేను ఒక బిట్ వినిపిస్తాను, ఈ బిట్ వినండి, ఏ మూవీలోదో తెలిస్తే చెప్పండి, అండ్ ఈ పాత్ర పోషించింది ఎవరు, ఆ పాత్ర ఏ విధంగా రివెంజ్ కూడా తీసుకుంటారు. రివెంజ్ అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కౌంటర్ ఒకటి.
1: అనవసరంగా ప్రాణాలు తెచ్చుకోండి. అక్కడు అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క, నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రానన్నా. నువ్వు వచ్చినవేంది అక్క?
2: నువ్వు వస్తలేవని
1: అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, వడ్డీతో వద్దామని.
2: నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తాలు ఎంతారా?
1: అది 25,000 అక్క.
2: వడ్డీ ఎంత
1: తెలవదక్క?
2: 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత?
1: 40,000 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క.
2: ఎప్పుడు ఇస్తావు
1: అంటే రేపు ఎల్లుండి 18-5 నెలలు ఇచ్చేస్తా.
2: ఎట్లానే అంటాడు గాని, ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యింది.
1: బండిని మాత్రం టచ్ చేయొద్దు.
2: ఏంది రోయ్?
1: అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క.
2: ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా.
1: ఉండక్క వచ్చే చెక్కుతలా
2: వసేంది రోయ్.
1: నువ్వు నన్ను రానంగానే నిన్ను వేయాలంటే వచ్చిందారే. రేపు మార్నింగ్ 9:00 నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా, రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటే 10:00 క్యాష్ తీసుకెళ్ళి.
2: పొదగాలు పొదగాలు గన్ని పైసలు అడిగెళ్ళిస్తావు.
1: నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా?
2: ఎవంది?
1: లక్ష్మీ ఇండస్ట్రీస్. రాలే
0: అదండి. సో ఈ పాత్ర ఏ మూవీలోంచి, అతన్ని అక్క ఏం చేసింది, ఎలా పనిష్ చేసింది, మరి అక్క మీద ఇతను ఎలా రివెంజ్ తీసుకుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందే తప్పు, అప్పు తీసుకుని కట్టలేదు. కట్టలేదు ఏంట్రా అని క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగినప్పుడు ఎదురు సమాధానం ఇదిగో తిక్క తిక్కగా చెప్తే పనిష్ చేసింది అక్క. అక్క పనిష్మెంట్ కి ఇతను కౌంటర్ కూడా వేశాడు. సినిమా పేరేంటి, ఏం చేశాడు, ఏంటి ఆ రివెంజ్? రివెంజ్ కి రివెంజ్ అనాలి. ఆ రివెంజ్ ఎలా తీసుకున్నాడు, ఈ పాత్ర పోషించింది ఎవరు తెలిస్తే డూ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిలిప్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: celebration knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas ela undam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్. ఆకట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. ఇందాక నేను ఒక క్లిప్పింగ్ వినిపించాను. అందులో వేణుమాధవ్ గారు క్యారెక్టర్ అనమాట, ఆయన పోషించిన పాత్ర. జల్సాల కోసం అప్పు చేయడమే ఒక పెద్ద తప్పు. చేసిన అప్పు తీర్చమని అడిగినందుకు ఒకటి రెండు సార్లు అతను తిట్టూ ఉన్నాడు, అలా రకరకాలుగా క్యారెక్టర్. మరి అక్కడ ఆపోజిట్ లో ఉన్నది ఎవరు? తెలంగాణ శకుంతల క్యారెక్టర్. ఆర్డినరీ గా ఉంటుందా? తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పనుండి చేసింది, గేదెల్ని మేపే పనిలో పెట్టింది. అప్పుడు తీసుకున్నాడు ఆయన రివెంజ్. ఎలా అంటారా? ఇదిగో ఇలాగా.

0: టీసం దుస్తులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది? కాలేజీల పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఆ తీర్థర ఉన్నాక నేను తీర్థర ఉన్నా వేత్తర ఉన్నాయి పెండ. హలో, ఎక్స్క్యూజ్ మీ,
1: 2 లీటర్లు పాలు పోయి.
0: నేను పాలు అమ్మడానికి రాలేదు, గేదెలు అమ్మడానికి వచ్చా. మీ నాన్న పిల్లు
1: నానా
2: ఇన్నా ఇన్ని గేదెలు ఒకేసారి ఎందుకు అమ్మేస్తున్నావు?
0: ఒక్కసారి అయితే అమ్మగలుగుతా, రెండోసారి అమ్మలేదు. అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు, అప్పుడప్పుడు అమ్ముతుంటా.
2: రేట్ ఎంతో చెప్పు.
0: నీ దగ్గర ఎంత ఉందో చెప్పు.
1: నానా, ఈ గేదెలని కొండమని మనకేం వస్తుంది?
0: పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, జున్ను వస్తుంది, ఆ తర్వాత దున్న శకుంతలు వస్తాయి.
2: ఏంటి
0: ఆ చెక్కులొద్దు, క్యాష్ కావాలంట.
2: సరే, లక్షిస్తా.
0: లేట్ చేయకుండా పాతికి. టచ్ పోయి చాలా కలవింది. వాట్ ఇస్ ద న్యూ నెంబర్? కమ్ ఆన్ ప్లే ఇట్ మే, కమ్ అగైన్.
2: నమస్తే సత్యన్న, ఏమైంది?
0: ఐ మీన్ దుబాయ్ మే.
2: శకుంతలక్క నిన్ను పాలెత్తి చేసింది, వదిలేసిందా?
0: నేనే దాన్ని వదిలేసా.
2: ఎట్లా?
0: వెరీ సింపుల్, ఉన్న గేదెలు మొత్తం అమ్మేశా.
3: ఈ విషయం అక్కకి తెలిస్తే.
0: అదే ముందు బాధ పడుతుంది, తర్వాత మంచం పడుతుంది. డబ్బు రాగానే వస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రైవసీ, గెట్ అవుట్ మే, యూ ప్లే మే.
4: అదండి, సో కామెడియన్స్ కూడా రివెంజ్ తీసుకుంటారు తెలుసా? మరి పనిష్మెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తే ఏ మాత్రం పనిష్మెంట్ ని తీసుకోరు అదన్నమాట. సరే, మరి ఇది ఏ మూవీ నుంచి ఈ క్లిప్పింగ్ తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.

సో నాకు రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. మరి కృష్ణ గారు కాల్ చేసి చెప్పారు లక్ష్మి మూవీ నుంచి మీరు విన్న ఈ పాట, సారీ క్లిప్పింగ్, ఈ పాట వచ్చేసి లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి, దట్ వీ నో లక్ష్మి చిత్రం నుంచి ఇందాక నేను వినిపించిన ఆ క్లిప్పింగ్ అన్నమాట, కామెడీ క్లిప్పింగ్. అంత ఈజీ అండి, అందరు చక్కగా మరి చేస్తారు. నాకెందుకో అనిపించింది అన్నమాట, రివెంజ్ అనేది అవకాశం బట్టి ఉంటుందేమో, దొరకాలి కానీ అందరూ ప్లాన్ చేసేస్తారేమో అనిపించింది. ఐ డోంట్ నో, నాకు ఫన్నీగా అనిపించింది అన్నమాట ఆ కాన్సెప్ట్. దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ విత్ దిస్ టాపిక్ ఫర్ టుడే. మరొక మూవీ నుంచి కూడా నేను రెడీ పెట్టాను. అలాగే మీకు ఇంకేదైనా మంచి మూవీస్ గుర్తుకొస్తుంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి. అండ్ ఇవాళ మరి మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి మహేష్ బాబు గారి మూవీ నుంచి మరొక ప్రశ్న అడగాలి కదా అడుగుతున్నాను. పోకిరి మూవీలో మహేష్ బాబు పేరేంటి, క్యారెక్టర్ నేమ్ ఏంటి, మహేష్ బాబు గారు ప్లే చేసిన క్యారెక్టర్ నేమ్ ఏంటి?

0: పోకిరి మూవీలో మహేష్ బాబు గారు పోషించిన పాత్ర పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మరి నేను నెక్స్ట్ మన కాన్సెప్ట్ లో వినిపిస్తున్న సన్నివేశం వచ్చేసి మరొక మూవీ నుంచి. ఇది కూడా ఫేమస్ మూవీ, అయితే ఇందులో ఒక రివెంజ్ సీన్ ఉంది. ఏ పాత్ర ఎవరి మీద ఎలా రివెంజ్ అంటే, ఆబ్వియస్లీ మరి కామెడీ కామెడియన్ గారి పాత్ర అని చెప్పాను కదా, ఫస్ట్ అసలు హీరో కమెడియన్ మీద తీసుకున్న ఒక స్టెప్ గురించి ఇందులో వినిపిస్తాను. తర్వాత కమెడియన్ మరి హీరో మీద తీసుకున్న రివెంజ్ ఏంటి అది మీరు నాకు చెప్పాలి.
1: అర్థమైందా క్వశ్చన్? అయితే ఆన్సర్ ఎలా ఉంటది? అంచేత అన్ని మూసుకుని చెప్పింది చాయ్.
2: ఏం చేయాలి సార్?
1: ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి.
2: అలాగే అరే B22

0: ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా?
1: నేనేం చేశాను సార్?
0: కంగారు ఎందురా, చెప్తాను కదా. ఏయ్, దీని ఒరిజినల్ పాడరా. అర్థమైందా? ఎందుకు కొట్టాను?
1: అర్థమైంది సార్.
0: ఏం అర్థమైంది?
1: మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు.
0: మరి కానీ
1: మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.
0: ఎదవ టీట్లీ ఆడకు, సొంత పాట పాడు.
1: బై గాడ్స్ గ్రేస్, ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు.
0: ఇప్పుడు చేయరా?
1: సడన్ గా రాదు సార్.
0: ఏంట్రా గారం
1: అస్తమానం కొట్టకండి సార్. సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్.
2: ఎవరు తీసుకోలేదు.
1: ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్.
0: చేసుకోరా.

0: తెచ్చుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం పాట ఉన్నదే నంబరు,
1: ఆ పాట తెప్పయ్యే నంబరు.
0: తగిన తగిన తా
1: 24
0: తగదిమి తగదిమి
1: 68.
0: ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు.
1: అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్.
2: అది సో జరిగిన మిస్టేక్ ఏంటి, అతని సెల్ఫ్ రియలైజేషన్ అయితే అయిపోయింది. మరి అక్కడితో ఆగిపోతే మనం అంతవరకే వినేసి ఊరుకుంటాం కదా. కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కామెడీ పాత్ర పోషించిన బ్రహ్మానందం గారి పాత్ర ఈ సినిమాలో రివెంజ్, దీనికి తగిన రివెంజ్ కూడా తీసుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ తెలిస్తే కాల్ చేయండి. సినిమా పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. అలాగే పోకిరి మూవీలో మహేష్ బాబు గారు పోషించిన పాత్ర పేరేంటి,

0: చాలా పెద్ద పాట అండి. ఒకప్పుడు అలాగే ఉండేవన్నమాట. మురారి మూవీ నుంచి ఈ పాట వినేసాం. నాకైతే అందరు కాలర్స్ ఇందాంచి కాల్ చేసి మన పోకిరి చిత్రంలో మహేష్ బాబు గారు పోషించిన పాత్ర పేరు పండు అని చెప్తున్నారు. ఎస్, అది వన్ ఆఫ్ ది థీమ్. బట్ అసలు ఆయన క్యారెక్టర్ అసలు తెలుస్తుంది కదా, ద వే మన మూవీ ముందుకెళ్లిన కొద్దీ అందులో ఒరిజినల్ గా ఆయన పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. అలాగే ఇందాక ఒక మూవీ నుంచి ఒక బిట్ వినిపించాను. అందులో మనకి మన నాగార్జున గారు మరియు బ్రహ్మానందం గారి మధ్యన సన్నివేశం అన్నమాట. బ్రహ్మానందం గారిని నాగార్జున గారు అతను చేసిన తప్పుకి పనిష్ చేస్తున్నారు. ఓకే, మరి అక్కడితో ఆగిపోతే ఇవాళ్ళ కాన్సెప్ట్ కాదు కదా. కామెడియన్స్ కూడా రివెంజ్ తీసుకుంటారని చెప్పాను కదా, ఇదిగోండి ఆ రివెంజ్ సీన్ వినిపిస్తున్నాను ఫ్రమ్ ద సేమ్ మూవీ.
1: గణపతి పప్ప, గణపతి పప్ప, ఇప్పుడు కళ్ళు తెరవండి.
2: ఎవరు బాబు మీరు?
1: ఐఎమ్ జై సూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ ని. ఏం కాదా?
3: అవునమ్మా, ఈయన మా గురువు గారు.
1: ఏమో కాలే, నేను చెప్పింది అంటే మీరు చేస్తుందండి. ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా?
3: ఆర్డర్ లోనే చేశాం గురుజీ.
1: ఏ ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అంటే చెప్ప అసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి.
4: మరి షుగర్ కావాలంటే ఏ రాగం వాడాలో?
1: మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు.
2: ఏంటి గురుజీ అది?
1: స్పర్శ, డిటాచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శన వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుపడిపోతాయి.
4: నాకు స్పర్శ లేదు గురుజీ.
1: ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను నాన్న. కొంచెం వెనక్కళ్ళు. ఉందా వెనకలవే?
3: అలాగే.
1: హలో, ఉందా?
4: లేదు.
1: లేదా? ఉందా?
4: అస్సలు లేదు. కళా వైద్యం లేదు, కలిసి తీసుకుంటున్నట్టు ఉంది.
0: అదండి, కళా వైద్యం లేదు, కసి తీర్చుకున్నట్టుగా ఉంది అన్నారు కదా క్యారెక్టర్. అదే అదే అదే నేను చెప్పేదన్నమాట. పాత్రలు ఇలా రివెంజ్ తీసుకుంటూ ఉంటాయి. సినిమా పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మామూలుగా ఉందా, ఎవరికైనా స్పర్శ లేదు అంటే ఏం చేస్తారు? చిన్నగా సుతిమెత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. మరీ ఇలా కర్ర తీసుకుని బాధేస్తే అది ఖచ్చితంగా ప్రీవియస్ కచ్చి తీర్చుకోవడం అంటారు కసి.

0: అది పాట ఇంకా ఉంది, బట్ ఇలాగా దీని ఒక లిబర్టీ తీసుకున్నానన్నమాట. ఎందుకంటే పాటను బ్రేక్ చేసి మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ వినిపించడానికి, ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తుంటే ఆకలేస్తే ఏంటి అంటారా? ఇదిగో ఏ టు బి నుంచి చక్కగా రెడీ టు ఈ మిక్సర్స్ ఉన్నాయి కదా, న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పిక్కిల్స్, వీటిని తెచ్చి పెట్టుకుంటే ప్లఫీ రాగి ఇడ్లీనైనా, ట్యాంగీ గోంగూర రైస్ అయినా, ఎనీ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ ఇలాంటి టేస్ట్లు నిమిషాల్లో మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ అవైలబుల్ అట్ ఏ టు బి ఫ్రిస్కో, ఏ టు బి లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. సరే, ఇందాక నేను ఒక కామెడీ బిట్ వినిపించాను కాబట్టి అది ఏ మూవీ నుంచి అని అడిగాను. నాకు సుగాత్రి గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు, కింగ్ మూవీ నుంచి. ఎస్, కింగ్ మూవీ. అసలు నిజంగా కొన్ని కొన్ని మూవీస్ ఎలా అంటే అలా గుర్తుండిపోతే అంతే ఇంకా. మరి పాత్ర ఇందాక నేను చూపించినట్టు మీకు రివైండ్ అయ్యి మీరు ఆ మూవీ చూసుండి మీకు అది పాత్ర మైండ్ లో రివైండ్ అయితే ఒక్కసారి చక్కగా హ్యాపీగా నవ్వుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. బ్రహ్మానందం గారి పాత్ర అందులో, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు రారు ఇక్కడే ఉంటారు అని చెప్పి భలే ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. బట్ టువర్డ్స్ ద ఎండ్ బ్రహ్మానందం గారు కూడా మనసులో ఇదంతా పెట్టుకుని ఆ పాత్ర రివెంజ్ కోసం వచ్చి, ఎప్పుడైతే మరి కింగ్ మన నాగార్జున గారు ఆయన పాత్రకి ఉద్దేశించి ఒక డమ్మీ లాగా, అంటే ఒక డమ్మీ రోగం వచ్చినట్టుగా ఆయన ఆ పాత్ర ఉంటుంది. సో వీల్ చైర్ కి అతుక్కుపోయి ఉన్నారు, ఆయన బాడీ పార్ట్స్ చలనం లేదు అనేది ఆ పాత్రకి ఆ డమ్మీ దీంట్లో ఆ కామెడీగా చూపిస్తున్నారు. అదే టైం రైట్ టైం కి ఈయన ఎంటర్ అయ్యి, స్పర్శ లేనదని మీరు కాదు చెప్పాల్సింది నేను అని చెప్పి కర్ర తీసుకుని బాది బాది బాది రివెంజ్ భలే బాగా తీసుకున్నారు అందులో. ఇలా చాలా ఉంటాయి కదా మన మూవీకి సంబంధించి రివెంజ్ పాత్రలు. టూ గుడ్, బాగుంది. సరే, నేను మనము ఇంకో గంట కార్యక్రమంలోకి వెళ్లేడానికి ముందుగానే ఇవాళ ఇప్పటివరకు ఓపెన్ చేసినవన్నీ కొంచెం క్లోజ్ చేద్దామని అనమాట. సో మహేష్ బాబు గారి పాత్ర, వాట్ ఎవర్ హీ ప్లేడ్ ఇన్ దిస్ మూవీ, పోకిరి మూవీలో మహేష్ బాబు గారు పోషించిన పాత్ర పేరు పండు. అండ్ అది ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, అది అందరికీ తెలుసు. అయితే దాంతో పాటుగా అసల్ సిసలైన పాత్ర పేరు కృష్ణ మనోహర్ ఐపీఎస్.
1: చందనానంద చయ్యా చయ్యా చాంగురే,
2: ఏంట్రా ఇది, ఇది ప్రోమో సాంగ్ రా?
3: కరెక్టే అన్నా, కానీ పెళ్లి
2: అయితే రే. సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా, ఏం నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చుడు. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు,
4: హలో మ్యూజిషియన్స్, కొట్టలేమా?

0: 9FM HD3. Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. Welcome back. మన 3 గంటలకు ప్రవేశించేసాం. మధ్యాహ్నం 4 గంటలకు మొదలు పెట్టినప్పటి నుంచి బాగా సరదాగా సాగుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. ఎవ్రీ టైం అదే చెప్దాం అనుకుంటూ ఉంటాను. కొంతమంది వద్దండి ఆఫ్ అయింద చాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు, వారి అభిప్రాయం షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఎ లాట్. ఆల్ ద వే టిల్ ఎండ్ వరకు చెప్పే బదులు ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీరు మధ్యలో గనక ట్యూన్ ఇన్ అవ్వకుండా, అంటే ఇప్పుడే సుగాత్రి గారు కూడా చెప్పారు ఎన్ని నడుస్తున్నాయంటే మన చుట్టుపక్కల డలస్ లో ఈవెంట్స్ అసలు బ్యాక్ టు బ్యాక్ ఎండలనండి, ఏమనండి, ఏటినైనా పక్కన పెట్టి మన సెలబ్రేషన్స్ కి మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టు అందరం చేసుకుంటున్నాం. దాంతోపాటు వీకెండ్ అనగానే మనకు వచ్చే పనులే పనులు, అటు కాస్కో వెళ్లాలి, గ్రాసరీ షాపింగ్ చేయాలి, ఇటు వెళ్లాలి, అటు వెళ్లాలి, ఇండియా బజార్ వెళ్లాలి, ఒకటేంటి బోల్డ్ అని ఉంటాయి. సో అన్ని చేసుకుంటూ మీరు మధ్యలో మీ రేడియో నేస్తం మమ్మల్ని కూడా అలా అలా హాయ్ హలో అంటూ ఉన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ ఎ లాట్. సో మరి 3 గంటలకు ప్రవేశించేసా. ఇప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి సెగ్మెంట్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది ప్యారలల్ గా. ఇవాళ ఆయన బర్త్డే కాబట్టి అబ్బే ఆయన వదిలే సమస్య లేదు మనం కదా. సరే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా తెలియంది ఎవరికి, అందరికీ తెలుసు. అయితే అందులో మహేష్ బాబు గారు పోషించిన పాత్ర పేరేమిటి నాకు కూడా తెలియదండి, అదే పెద్ద ప్రాబ్లం. దీనికి ఆన్సర్ నేను కూడా చెప్పలేను, మీరు మాత్రమే చెప్పాలి. 9726361966 స్టూడియో నెంబర్.

0: వారికి రైట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. వారే కరెక్ట్ గా చెప్తారు మోర్ దాన్ మీ ఆవిడని అడిగి తెలుసుకున్నాం. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: కరెక్ట్ ఆన్సర్ ఇస్ సీతారామరాజు.
0: చెప్పండి, మీరు ఇందాక చెప్పారు
1: చిన్నారా చిన్నారా అని పిలుస్తారు, కానీ ఆయన పేరు వచ్చి సీతారామరాజు.
0: యాక్చువల్లీ మూవీలో మొదటి నుంచి చివరి వరకు మనకి చిన్నోడు పెద్దోడు అని మాత్రమే వాళ్ళ మీద ఉంటుందన్నమాట వాళ్ళని పిలవడము.
1: అవును,
0: మీరు ఇందాక ఇంకొకటి కూడా పాయింట్అవుట్ చేశారు, ఎప్పుడు చెప్తారు వాళ్ళు వీళ్ళ పేర్లు ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకి, అందులో సినిమాలో రివీల్ అవుతుంది. ఓకే,
1: ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్తారండి. మేము అప్పుడు అలా చూసినప్పుడు అనుకున్నాం కళేజాలో కూడా ఆయన పేరు సీతారామరాజే, వాళ్ళ ఫాదర్ నేమ్ అలా పెట్టుకున్నారు, దీంట్లో కూడా ఇదే అని అనుకున్నాము. దట్స్ హౌ ఐ రిమెంబర్ హిజ్ నేమ్ ఇస్ సీతారామరాజు.
0: వెరీ గుడ్. మరి ఇంకొంచెం అడిగేస్తాను, చిన్నోడి గురించి అడిగి పెద్దోడి గురించి అడగకపోతే ఎట్లా కదండి, మీకు గుర్తుందా?
1: పెద్దోడి పేరు పెద్దోడని గుర్తుందండి.
0: ఓకే సరే, ఇంకేమన్నా ఆడియన్స్ చెప్తారేమో, వింటున్నా లిజనర్స్ చూద్దాం. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి, వింటుండండి. ఐ హావ్ మోర్ క్వశ్చన్స్ కమింగ్ అప్. అదండి, నాకు ఆవిడే చెప్తే బాగుండని అనిపించింది అనమాట. దట్స్ హౌ ఆవిడని నేను ఆన్ ఎయిర్ తీసుకున్నాను. ఎంత ఎంత అబ్జర్వేషన్ అండి, మనలో ఎంత ఉంది కదా, ఒకటా రెండా, మనం వీఆర్ గ్రేట్ అండి, అసలు గ్రేట్ అంతే. మనకి మనం కిరీటం పెట్టేసుకోవాలా? పెట్టుకుందాం పెట్టుకుందాం. సరే, మంచి పాటల్ని ఎవ్రీ టైం నేను ఈసారి ఈ టైంకి నేను ఏం చేస్తానంటే, సామాన్యంగా పాటల్ని మాటల్లో వినిపిస్తూ ఉంటాను మీకు. సో ఆ నేపథ్యంలో నేను మరొక ఒకటేంటి రెండు మూడు నాలుగు ఎన్నైనా నా దగ్గర రెడీగా ఉన్నాయిలేండి పాటలు. సో పాటల్ని మీకోసం తీసుకొస్తాను. ఎలా అంటే మాటల్లో చెప్తానన్నమాట పాటల్ని. ఆ మాటల్లోంచి ఆ పాట ఏంటి తెలుసుకోవాలి, అలాగే పాటలో ఒక చిన్న పదం అటు ఇటుగా మార్చి చెప్తాను. సో తప్పేంటో కనుక్కోవాలి. బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్.

నైస్ సాంగ్స్, నో డౌట్. సో మంచి సాంగ్స్ మరి మీ దగ్గర ఇంకేమన్నా లిస్ట్ ఉంటే షేర్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్. అయితే మరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కనుక మన రెగ్యులర్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇవాళ ఏం చేస్తున్నా, మంచి పాట, ఒక మంచి సూపర్ డ్యూపర్ హిట్ సాంగ్ నేను మాటల్లో చెప్తాను. అయితే దాంట్లో ఇవాళైతే నేను ఈ పర్టికులర్ సాంగ్ లో రెండు మిస్టేక్స్ ఉన్నాయి. సో మీరు పాట క్యాచ్ చేయాలి, సినిమా పేరు చెప్పాలి, రెండు మిస్టేక్స్. సో నాలుగు విషయాలు చెప్పాలన్నమాట. ఓకే, రెడీ, హియర్ ఇట్ గోస్. దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరీ కొత్త బాబు, కన్ననే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గట్టిగా వేస్తాడే ఈల సౌండు. నాకు ఇది పాట ఏది, మూవీ ఏది అని అడగడం కోసం కాదు, నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిన వాటిలో తప్పును మీరు తప్పులెంచండి అని చెప్పడం అనమాట. సో ఫైండ్ అవుట్ ద రాంగ్ వర్డ్స్. మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను. దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవరో ఎవరే కొత్త బాబు, కన్ననే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవరీ వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గట్టిగా వేస్తాడే ఈల సౌండు. అది ఏ పాట, ఏ మూవీ, ఇందులో తప్పులేమున్నాయి? రెండు తప్పులున్నాయన్నమాట, మీరే చెప్పండి ఏంటవి.

అదండి, నాకు బాగా నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు కాలర్స్తో నేను ఆఫ్లైన్ మాట్లాడడం జరిగింది. నాకైతే ఫస్ట్ గా కాల్ చేసింది వర్మ గారు అనమాట, తర్వాత మరొక ఇద్దరు చేశారు, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా అనిత గారు కూడా కాల్ చేశారు. ఇద్దరు రైట్ ఆన్సర్ చెప్పేశారు, మూవీ పేరు చెప్పారు అండ్ ఆ తప్పులు కూడా చెప్పారు అండ్ పాడి కూడా వినిపించారు. నాకు ఎలా ఉందంటే ఒక పెద్ద నమస్కారం, క్షమించండి అని చెప్దామని ఉంది. మంచి మంచి పాటలు, ఎంతో కాలం మనం అవి విని పెరిగాము, ఆనందించిన పాటలు అనమాట. వాటిలో తప్పులు పలకడం అనేది కూడా ఒక తప్పేమో అని నా మీద నాకే అనిపించింది. సో ముందుగా మీ అందరినీ క్షమించమని ఒక బిగ్ సారీ అడుగుతున్నాను అనమాట. సో మరొక్కసారి మీ అందరి కోసం ప్రశ్న, ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద వర్డ్స్ మరొక్కసారి. సినిమా పేరేంటి, పాట పేరేంటి, ఇందులో నేను పలికే వాటిల్లో రెండు తప్పులున్నాయి, తప్పులు ఎంచండి అదనమాట. దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏచినట్టు ఎవ్వరీ కొత్త బాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గట్టిగా వేస్తాడే ఈల సౌండు. అది ఏ మూవీ నుంచి, ఏ పాట, ఏంటి సంగతి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. మరి ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఈస్ హియర్, తెలుసు కదా మీకు. అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బేస్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్ ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM. Bar snacks at just $1 and draft beers at only $2.99. Great bites, good drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake.

సో ఇందాక నుంచి నేను ఏ పాట గురించి చెప్తున్నానో ఆ పాట వినిపించేస్తాను. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్. తెలిసిపోతుంది మీకు సినిమా పేరేంటి, పాట ఏంటి, అందులో నేను చెప్పిన తప్పులేంటి.

0: అదండి, నేను మీకు వినిపించిన ఈ పాట శివ మూవీ నుంచి, శివ చిత్రం నుంచి నేను మీకు ఈ పాట వినిపించాను. అలాగే దాంట్లో నేను ఒక రెండు తప్పులు చెప్పాను, చెప్పాను కదా, దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవరి కొత్త బాబు అన్నాను, అది కొత్త నవాబు. తర్వాత కననే చూడనట్టు కన్నులే తెల్లబెట్టు ఎవరి వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గట్టిగా వేస్తాడే ఈల సౌండు. అసలు నేను పదాలు మారుస్తే అందులో ఫ్లోలో అలా కలిసిపోయాయి. గీరగా వేస్తాడే ఈల సౌండు, అది గట్టిగా కాదనమాట అక్కడ. ఎనీవేస్, పాడితే తేడా వస్తుందేమో అని ఫ్లోలో మాత్రం శుభ్రంగా కలిసిపోయానట్టు అనిపించాయి కదా, బాగుంది. థ్యాంక్స్, మీరు ఎంజాయ్ చేస్తున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. మరొక పాట కూడా వినిపిస్తాను ఆఫ్టర్ దిస్ కమర్షియల్ బ్రేక్. బ్రేక్ కి చేరువలో ఉన్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చాక పాటలు మాటలు ఇలాంటి ఆటలు కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ విత్ మీ ఆల్ ది వే టిల్ 1 PM. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా, సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ సండే.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: వెల్కమ్ బ్యాక్. మనము లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ కి వచ్చేసాం. సో మరొక పాటని మాట్లాడే సమయం నా దగ్గర ఉంది. సో నేను ఆ నేపథ్యంలో మీకు మరొక పాటని చెప్తాను. అఫ్ కోర్స్ ఈ పాట మొదలు అంతం మధ్యలో ఎక్కడైనా అయి ఉండొచ్చు, కొంచెం పాత పాట అనే చెప్పచ్చు, బట్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ అనమాట. ఇది కూడా ఏ మాత్రం తీసిపోదు వేటికిను. అండ్ ఇది ఇందులో తప్పులు చెప్పట్లేదండి నేను, ఎందుకో తప్పులకి బ్రేక్ ఇద్దాం అనిపించింది. సో పాట అంటే నేను మాటల్లో చెప్పిన ఈ పాట ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్. హియర్ ఇట్ కమ్స్. సిరిగల చిలుకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా, తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగున, చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరున, అలికిడి గుడిసెల చలువుల మనసులు మేడలో దొరకునా, అందాల మేడల్లో అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను. బాగుంది కదా చక్కటి సాహిత్యం. మరొక్కసారి లిటిల్ బిట్ రిపీట్ చేస్తాను. సిరిగల చిలుకలు, సిరిగల చిలకలు, ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా, తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగున, చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరున, అలికిన గుడిసెల చలవుల మనసులు మేడలో దొరకున, అందాల మేడల్లో అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను. ఏ సినిమాలోది ఈ పాట? ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా, ట్రై చేయండి, మీకు గుర్తుకొస్తుంది ఖచ్చితంగా. ఐల్ వెయిట్ అట్లీస్ట్ నాకు ఈసారి ఇద్దరు ముగ్గురు కాలర్స్ కాల్ చేసి చెప్పాల్సిందేనండి దీని గురించి. సో అది లాస్ట్ కి పెడతాను. దిస్ విల్ బి ద లాస్ట్ సాంగ్ దట్ ఐల్ బి ప్లేయింగ్ అంటే ఈ గేమ్ ప్రకారం. బట్ మన మహేష్ బాబు గారి సెగ్మెంట్ మాత్రం మర్చిపోవడానికి వీల్లేదండి. మహేష్ బాబు గారి కెరియర్లో అన్ని సూపర్ హిట్లే కాదు, మామూలుగా కొన్ని యావరేజ్, కొన్ని ఫట్లు కూడా ఉన్నాయి. మీకు మహేష్ బాబు గారు నటించిన మూవీలో అబ్బే ఇది అసలు బాగాలేదు అని అనుకున్న సినిమా ఏదన్నా ఉందా? ఆడియన్స్ అంతగా యాక్సెప్ట్ చెయ్యని మూవీ ఇదొకటండి. ఆ మూవీ నుంచి పాట వినిపిస్తున్నాను. ఈ మూవీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏ మూవీ పాట విని మీరే చెప్పండి ఏ మూవీ. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్, వారిని ఆన్ ఎయిర్ తీసుకున్నా. నో నో, ఐ విల్ టేక్ ద ఆన్సర్ ఆఫ్ ఎయిర్. మీరు ఈ పాట వినేయండి.

0: ఎస్ అండి, నేను చెప్పిన పాటకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. నేను అలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మరొకసారి చెప్తాను కానీ మహేష్ బాబు గారి సెగ్మెంట్ మధ్యలో వదిలేయడం ఎందుకు, దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను. సామాన్యంగా ఫాదర్ సన్ సినిమాల్లో నటిస్తారు, కలిసి నటించడం కూడా కామన్. అయితే మహేష్ బాబు గారు అండ్ వాళ్ళ తనయుడు కలిసి ఒక నేమ్ కూడా షేర్ చేసుకున్నారండి. వారు పోషించిన పాత్ర పేరు అది కూడా కామన్ అన్నమాట తండ్రి కొడుకులకి. అది ఏ మూవీ, మహేష్ బాబు గారు నటించిన ఏ మూవీలో తండ్రి కొడుకులకి, ఐ మీన్ తండ్రి కొడుకులు ఉన్నారు అండ్ ఫాదర్ ఇస్ షేరింగ్ సన్స్ నేమ్, రియల్ లైఫ్ లో సన్ నేమ్ అనమాట. అది ఏ మూవీ తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. నాకు సరైన సమాధానం భూలక్ష్మి గారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పేశారు. నేను ఇందా చెప్పాను కదా, ఇద్దరు ముగ్గురు చెప్పే వరకు నేను ఇదే చెప్తాను రిపీట్ అని. సో మరొక్కసారి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అట్లీస్ట్ 2 మోర్ కాలర్స్ టు గివ్ మీ ద ఆన్సర్. మీకోసం పాటని మాటల్లో ఒక్కసారి చెప్తాను, నా మాటల్లోంచి పాట ఏంటి అని మీరు క్యాచ్ చేసి సినిమా పేరుతో కాల్ చేయాలి అదనమాట. సో రెండు ప్రశ్నలు, ఒకటి మహేష్ బాబు గారిది. Yeah, I think I have caller. నాకు శ్రమ లేకుండా కాలర్ ఆన్సర్ చెప్పేస్తే ఇంకా మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. హలో, అవునా, ఏంటి అందులో? హలో, పేరు కూడా చెప్పాలి, పాత్ర క్యారెక్టర్ నేమ్.
1: గౌతమ్
0: కరెక్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. మీ పేరు అజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఒక షార్ట్ లో చెప్పేసారు ప్రశ్న, అసలు నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదన్నమాట. సరే, అయితే మరి చిన్న పని ఇది ఒకటే ఉండిపోయింది కాబట్టి ఇది ఒక్కటే రిపీట్ చేస్తాను. ఎస్ దెన్ సారీ, ఐ విల్ కంక్లూడ్. గౌతమ్ ఇస్ ద నేమ్ అండ్ నేను ఒక్కడే చిత్రం నుంచి. సరే, పాట నా మాటల్లో. సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా, తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగున, చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరున, అలికిన గుడిసెల చలవుల మనసులు మేడలో దొరకున, అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను. ఇది ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966 స్టూడియో నెంబర్. మహేష్ బాబు గారి దీంట్లో మరొక్క పాట కూడా వినిపించేస్తాను.

బ్యాక్ టు బ్యాక్ మంచి పాటలైతే వినేసాం. అయితే నేను ఇందాక అడిగిన అంటే మాటల్లో చెప్పిన పాట వచ్చేసి చంటి మూవీ నుంచి అన్నమాట. చంటి మన వెంకటేష్ గారు మీనా గారు జంటగా నటించిన మూవీ. ఆ మూవీ నుంచి ఎన్నెన్నో అందాలు ఈ చిత్రం నుంచి పాట అన్నమాట. అది కూడా వినేద్దాం. మాటల్లో విన్నాక మరి ఎక్కడో విన్నట్టు అనిపించి మీకు మళ్లీ ఆ పాట వెతుక్కోవడం ఎందుకు, హెల్ప్ చేస్తున్నానన్నాను కదా, ఇదిగో వినిపించేస్తున్నాను పూర్తి పాట.

0: యాక్చువల్లీ ఇది కూడా చాలా పెద్ద పాట. ఎనీవేస్ ఇలాంటి పాటలన్నీ మనకు అలా గుర్తుండిపోతాయి, అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. గుడ్, చాలా చక్కగా 3 అవర్స్ మనం షో నిర్వహించేసుకున్నాం. లాస్ట్ 7 మినిట్స్ ఆఫ్ ద షో ఉంది. మీరు ఎవరైనా ఏమన్నా ఇఫ్ యూ వాంట్ టు షేర్, యూ వాంట్ టు టాక్, యూ వాంట్ టు సే సంథింగ్, యూ స్టిల్ హ్యావ్ టైమ్. 972-636-1966 స్టూడియో నెంబర్. నేను ఇక్కడే కూర్చుంటాను 7 మినిట్స్, బట్ మీ అందరికీ ఇవాటి కార్యక్రమానికి ఇంతే కాన్సెప్ట్ అని టాటా బై బై అయితే చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే సండే ఈవినింగ్ హ్యాపీగా ఉన్నారు, జాలీగా తిరుగుతున్నారు, అంతా బాగుంది. బట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది, శ్రావణ మాసం వచ్చేస్తుంటే మరి మీరు హడావిడి హడావిడిగా ఉంటారు కదా. మా రేడియో సురభి దీనికి మీరు రిజిస్టర్ చేసుకున్నారా? ఒకవేళ మీరు గనక ఎవరైనా ఆహ్వానించాలనుకుంటే ఆహ్వానించవచ్చు. నన్ను ఒకరు అడిగారండి, ఏంటంటే మరి మేము అందరం రిజిస్టర్ చేసుకుని మీరు అందరింటికి వస్తారా అని. సో డెఫినెట్లీ అండి, వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్, సో వీ విల్ మేక్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే డిపెండ్స్ ఆన్ ద సెలక్షన్ క్రైటీరియా. ఓకే, సో మీరందరూ రేడియో సురభికి కనెక్టెడ్ గా ఉండండి. రేడియో సురభిని యాప్ ద్వారా మీ రేడియోలో, మీ ఫోన్స్ లో, మీ కార్ లో వింటూనే ఉండండి. చక్కగా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఇవాళ నా కార్యక్రమం ఇలా ఉంది అలా ఉంది అని ఏమైనా చెప్పాలనుకున్నా, మన ఇన్స్టా ఐడి కూడా ఉంది కాబట్టి యూ కెన్ లీవ్ మెసేజ్ ఎనీవేర్. రేడియో సురభి ఇన్స్టా, రేడియో సురభి ఫేస్బుక్, రేడియో సురభి యూట్యూబ్, వీఆర్ దేర్ విత్ ద సేమ్ నేమ్. రేడియో సురభి అమెరికాలో తెలుగుదేశం, సౌండ్స్ లైక్ హోమ్, అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ ఆర్జే అంజనా. సరే, నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, ఐల్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో, హాయ్ అండి. నాకు కొంచెం లోగా వినిపిస్తోంది మీ వాయిస్, కొంచెం మీరు ఫోన్ కి దగ్గరగా చెప్తారా?
1: ఇప్పుడు వినిపిస్తుంది.
0: లిటిల్ బెటర్, చెప్పండి. ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు గెట్ యూ అండి, మరొకసారి చెప్తారా? ఐ థింక్ ఐ విల్ టేక్ దిస్ కాల్ ఆఫ్ ఎయిర్ ఆల్సో. సో ఎనీ డౌట్స్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఆస్క్, ఐఎమ్ సిట్టింగ్ హియర్. 972-636-1966 స్టూడియో నెంబర్, కాల్ చేయండి. అండ్ ఈ పాట ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఆర్జే కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. విషింగ్ ఆల్ ఎ వెరీ హ్యాపీ హ్యాపీ రెస్ట్ ఆఫ్ ద వీక్ అండ్ ఎంజాయ్ యువర్ కమింగ్ వీక్.